ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకయుగం 1948 సంవత్సరం భాద్రపద మాసం 10వ రోజు 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. నేటి చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో తెలుసుకుందాం. 1939 ఇదే సెప్టెంబర్ 1 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అలాగే ప్రస్తుత మన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా 1999 ఇదే సెప్టెంబర్ 1. అలాగే 2006 లా కమిషన్ ను 2006 సెప్టెంబర్ 1 ఏర్పాటు చేసింది కూడా ఇదే రోజునే. ఇది 2009 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎం జగన్నాథరావు అధ్యక్షంగా, ఆ తర్వాత ఏఆర్ లక్ష్మణ్ ను నియమించారు. ఇక 2008 ఇదే రోజున భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా దువ్వూరి సుబ్బారావు గారు నియమితులైంది కూడా ఇదే రోజునే. మరి ఇదే రోజు జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం. నేత్ర వైద్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అయినటువంటి గుల్లపల్లి నాగేశ్వరరావు, భారతదేశ లోక్సభ మాజీ సభాపతి పిఏ సంగ్మ, భారతీయ టెలివిజన్ నటులు అయినటువంటి రామ్ కపూర్, కవి సంగమం కవి అయినటువంటి యశస్వి, అలాగే ప్రసిద్ధ ఉర్దూ హిందూ రచయిత మరియు చలనచిత్ర దర్శకులు రాజేందర్ సింగ్ బేడి జన్మించింది కూడా ఇదే రోజున. వీరు 1915 సెప్టెంబర్ 1 బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు. ఈయన మున్షీ ప్రేమ్చంద్ తర్వాత ఉర్దూ కల్పనా సాహిత్యంలో కృష్ణచందర్ సాధన్ హసన్ మంటోలతో పాటు రాజేందర్ సింగ్ బేడి పేరు ప్రముఖంగా నిలిచింది. ఆయన రాసిన ఏక్ చాదర్ మైలీసీ నవలకు గాను సాహిత్య అకాడమీ అవార్డుని అందుకున్నారు. ఇక హిందీలో మధుమతి, దేవదాస్, మీర్జా గాలిబ్ వంటి గొప్ప చిత్రాలకు సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించారు. దస్తక్ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇక వీరికి పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే గాలిబ్ అవార్డు తదితర గౌరవాలు కూడా అందించారు. మరి ఇదే రోజున జాతీయ పోషకాహార వారంగా కూడా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 7 వరకు భారతదేశంలో ఈ వారోత్సవాలైతే నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన జీవితానికి సరైన పోషకాహారం ఎంత ముఖ్యమో ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వారం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, ఖనిజ లవణాలు అందేలా సరైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం ఈ వారోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే పోషకాహార లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడం, పిల్లలు, గర్భిణీలు, అలాగే బాలింతల్లో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియచేయడం కూడా ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం.

మరి ఇదే రోజు మరణించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో తెలుసుకుందాం. తెలుగు పండితులు విమర్శకులు అయినటువంటి పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు కవి అయినటువంటి పుట్టపర్తి నారాయణాచార్యులు, సాహిత్యవేత్త అయినటువంటి ఎస్వి జోగారావు, నటులు దర్శకులు కన్నడ నాటక రచయిత అయినటువంటి బివి కారంత్, మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అయినటువంటి మాతంగి నర్సయ్య మరణించింది కూడా ఇదే రోజున. అలాగే 1901 సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తారీఖునే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం తెలంగాణలో మొదటి గ్రంథాలయంగా స్థాపించబడింది. అలాగే 1956వ సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా స్థాపించింది ఇదే రోజునే. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. సమయం 6 గంటలు.

ఉషోదయ వేళ చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి సూక్తి సుధా విందాం.
1: నరుడి నుండి నారాయణుడిగా ఈ సృష్టిలో పూచిన పువ్వులన్నీ పరిమళాలని వెదజల్లలేవు, అన్ని గాలులు సుగంధాలని పంచలేవు, కురిసిన వానలన్నీ పంటలను ఇవ్వవు, అలాగే జన్మించిన ప్రతి మనిషి చరిత్రలో నిలబడలేరు. ఏ మనిషి అయినా చరిత్ర సృష్టించి కారణజన్ముడు కావాలి అంటే ప్రయత్నము, నిరంతర సాధన తప్పనిసరి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కదా వేమన, అందుకే అసాధ్యమైన పనులు సుసాధ్యం చేయాలంటే ఎవరికైనా నిరంతర సాధన అవసరం. గంగామాతని భూమికి తెచ్చిన భాగీరథుడి చరిత్ర నిరంతర సాధనకి ఒక ఉదాహరణ. సగరులను తరింపచేయటానికి, గంగని భూమి మీదకి తీసుకురావడానికి అంశమంతుడు తపస్సు చేశాడు. అతని కుమారుడు దిలీపుడు కూడా ఎంతో కఠిన తపస్సు చేశాడు. చివరికి దిలీపుని కుమారుడు భాగీరథుడు చేసిన తపస్సు ఫలించి పవిత్ర గంగానది ఈ భూలోకంలోకి వచ్చింది. సగర చక్రవర్తులందరూ తరించబడ్డారు. ఈనాటికి మన అందరి శ్రేయస్సు కొరకు గంగానది భూమి మీదే ప్రవహిస్తోంది. అందుకే సాధన ఏనాడు ఆపకూడదు. అంతులేని సాధన తపస్సుగా మారడం వలనే ధ్రువుడు ధ్రువతారగా మారి ఉత్తమ స్థానాన్ని చేరుకున్నాడు. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి చిరస్మరణీయుడయ్యాడు. ఏ సాధనలోనైనా తొలి అంశం సానుకూల దృక్పథం, నమ్మకం. దేనినైనా సాధించగలననే దృఢమైన నమ్మకం మానవుణ్ణి విజయ తీరాల వైపు చేరుస్తుంది. కాని ఒక్కొక్కప్పుడు కార్యసాధనలో ముందుకు సాగుతున్న కార్యసాధకునికి అపజయాలు అవమానాలు తప్పవు. అప్పుడు ఏ పని కోసం ప్రయత్నిస్తున్నామో ఆ పనిని అపజయానికి కారణమేమిటి, అవమానం ఎక్కడ ఎదురవుతోంది అని తెలుసుకుని సమయానుకూలమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. 3 నుండి చిగురించిన మొక్కల ఆశాభావంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. నరుడే నారాయణుడిగా మారడానికి శరీర సుఖం కోసం పనిచేయకుండా ఆత్మోన్నతి కొరకు భగవంతుని సంకల్పాలు మనవిగా మార్చుకుని పనిచేయాలి. శ్రీరామచంద్రమూర్తి మానవుడిగా అవతరించి బాల్యం నుండే గురువులను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి ఎన్నో సద్గుణాలు మనకి నేర్పించారు. సత్యం ధర్మం వినయం పెంపొందించుకోవడం నేర్పించారు. హరిషడ్వర్గములను జయించడం నేర్పించాడు. హరిషడ్వర్గాలు జయించిన మానవుడే ఒక గొప్ప మేధావిగా మారి నారాయణుడవుతాడు. ఇలా మారడానికి శ్రీరామచంద్రమూర్తి జీవన శైలి మనము అలవాటు చేసుకోవాలి అంటే ప్రతి నిత్యం శ్రీరామాయణ పారాయణ చెయ్యాలి. శ్రీరామ సద్గుణాలను మనస్సు నిలుపుకోవాలి. నిజానికి ప్రతి మనిషికి మనస్సే ఒక గొప్ప సాధనా కేంద్రం. అందుకే మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నిజానికి దేన్నైనా సాధించే వరకు అన్ని అసాధ్యంగానే కనిపిస్తాయి. మనం అసాధ్యమనుకున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో సుసాధ్యం చేసి చూపించారు. ఐన్స్టీన్లో ఉన్న అభ్యాసము తపన ఆయనని ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఒక బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్ని మనకు ప్రసాదించారు. అందుకే ఎవరైతే మనసును గందరగోళంలో ఉంచుకోకుండా అభ్యాసము పట్టుదలతో పనిచేస్తారో వారు సుజ్ఞానవంతులుగా అవుతారు. అభ్యాసం వలన ఏకాగ్రత శ్రద్ధ పెరుగుతాయి. దేనినైనా సాధించగలమనేటువంటి నమ్మకమూ పెరుగుతుంది. అందుకే మనమంతా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ పని పూర్తయ్యే వరకు విశ్రమించకూడదు. నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఎంతో సృజనాత్మకతతో పనులను పూర్తి చేయాలి. శ్రీరామచంద్రమూర్తిని అనుసరిస్తూ ముందుకు వెళ్లాలి. అప్పుడే ప్రతి మానవుడు నరుడి నుండి నారాయణుడిగా, పురుషుడి నుండి పురుషోత్తముడిగా ఓ మహాత్ముడిగా మారి అవతార పురుషుడై దేశోన్నతికి కృషి చేస్తూ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలబడతాడు.
0: మీరింతవరకు కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

సజ్జ పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో సజ్జ పంట సుమారు 62,000 ఎకరాల్లో సాగు చేయబడుతూ 59,000 టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది. ఎకరానికి సరాసరి దిగుబడి 942 కిలోలు. సజ్జ పంట ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాల్లో అధికంగా సాగులో ఉంది. సజ్జ పంట ఖరీఫ్లో అయితే జూన్, జులై, అదే వేసవిలో అయితే జనవరి నెలల్లో సాగు చేయడానికి అనుకూలమైంది. తేలిక నుండి మధ్యరకం నేలలు, నీరు ఇంకే మురుగునీటి పారుదల గల నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. సజ్జ పంట విత్తనం ఎకరాకు 1.6 కిలోలు అవసరమవుతుంది. సజ్జ పంటలో విత్తన శుద్ధి విషయానికి వస్తే 2% 20 గ్రాములు, 2% ఉప్పు నీటి ద్రావణంలో విత్తనాన్ని 10 నిమిషాలు ఉంచడం ద్వారా ఎర్గాంట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. 6 కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిన్, 35 SD మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సజ్జ పంట వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి. ఈ పంటను విత్తేటప్పుడు 15 రోజుల వయసు గల నారు మొక్కలను ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండేటట్లు నాటుకోవాలి. ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 32 కిలోలు, 16 కిలోలు, 12 కిలోలు, అదే వర్షాధార పంటకైతే 24 కిలోలు, 12 కిలోలు మరియు 8 కిలోల వంతున నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని విత్తేటప్పుడు సగం, విత్తిన 30 రోజులకు మరో సగం వేసుకోవాలి. సజ్జ పంటలో నీటి యాజమాన్యం విషయానికొస్తే మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అంకుర దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. సజ్జలో కంది, పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు వంటి అంతర పంటలను 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. అంతర కృషిలో విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. 25 నుంచి 30 రోజులప్పుడు దంతితో అంతర కృషి చేసుకోవాలి. లద్దె పురుగు ఆకులను, కాండంను, కండెలను మరియు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. కత్తెర పురుగు 2వ మరియు 3వ దశ లద్దె పురుగులు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వలన విచ్చుకున్న ఆకులలో రంధ్రాలు ఏర్పడతాయి. లద్దె పురుగు పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులు కత్తిరించిన విధంగా కనిపిస్తాయి. ఆకులను పూర్తిగా తినివేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మొవ్వను పూర్తిగా తినివేయడం వలన మొక్క కురుచుగా ఉండి కంకి ఏర్పడదు. ఈ పురుగును నివారించడానికి కుట్ల సముదాయాలను ఏరి నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చెయ్యాలి. ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకుని ఈ తెగులను నివారించుకోవాలి. పురుగు గుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారించడానికి 5% వేప నూనెను పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 50 గ్రాములు లేదా స్పైనోసాట్ 45 SC 60 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. మందులు పిచికారీ చేసేటప్పుడు పైపైనే కాకుండా సుడులలో లేదా మొవ్వలోనికి ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. మొవ్వ ఈగా లద్దె పురుగు ఆకుల పైభాగంలోకి ప్రాకి క్రమంగా లేత మొవ్వులోనికి చొచ్చుకొని పోతుంది. ఈ పురుగు విత్తినప్పటి నుండి 30 రోజుల వరకు మాత్రమే పైరును ఆశిస్తుంది. మొవ్వులోని భాగాన్ని గోకి తినడం వల్ల మొవ్వు వాడి చనిపోతుంది. ఎండిన మొవ్వుని పీకగానే సులువుగా పైకి వస్తుంది. మొవ్వు మొదలు కుళ్ళి ఉండడం వల్ల చెడు వాసన వస్తుంది. పురుగు ఆశించిన తల్లి మొక్క చనిపోయి దాని మొదలు వద్ద గుబురుగా పిలకలు వస్తాయి. పిలకలకు కంకులు కూడా రావు. దీని నివారణకు పంటను ఖరీఫ్ సీజన్లో 15 లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే విత్తన మోతాదును 4 నుంచి 10 కిలోలకు పెంచి మొవ్వయ్యగా ఆశించిన మొక్కలను పీకివేయాలి. ఈ పురుగును నివారించుకోవడానికి విత్తే ముందు 10 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 70% WS మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 4 కిలోల

0: కార్బోప్యూరాన్ గుళికలు విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. మొక్క మొలిచిన 7, 14 మరియు 21 రోజులకు థయాడీ కార్బు 1.5 గ్రాములు లేదా లాండా సైహాలోత్రిన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే పురుగు పంటను 30 రోజుల నుండి పంట కోత వరకు అన్ని దశల్లో ఆశిస్తుంది. గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు మొవ్వు నుండి బయటకు వస్తున్న లేత ఆకులను తింటాయి. ఆకులపై రంధ్రాలు వరుసల్లో పడతాయి. పిల్ల పురుగులు కాండంలోనికి తొలుచుకొని పోయి మొవ్వును కొరికి తినేస్తాయి. కంకులు ఏర్పడిన తర్వాత కంకి తొడిమెలను ఆశించడం వల్ల కంకులు విరిగిపోతాయి. దీని నివారణకు ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గ్రుడ్లను ఎకరాకు 1 ట్రైకోకార్డును 2 విడతలుగా విడుదల చేయాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల్లోపు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వెయ్యాలి. గులాబీ రంగు కాయతొలిచే పురుగు పంట పిలకలు వేసే దశలో మరియు కంకి దశలో ఆశిస్తాయి. లద్దె పురుగులు పిలకలు వేయ దశలో పైభాగాల్లో కాండానికి దగ్గరగా రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి. కాండం లోపలి పదార్థాలను తిని మొవ్వును ఆశించడం వల్ల ఎదిగే మొవ్వు చనిపోతుంది. కంకి దశలో ఆశిస్తే కంకిలోని గింజలు గట్టిపడక తెల్ల కంకి ఏర్పడుతుంది. దీని నివారణకు ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లను ఎకరాకు 1 ట్రైకోకార్డును 2 విడతలుగా విడుదల చేయాలి. పంట విత్తిన 35 నుంచి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు కాండపు సుడుల్లో వెయ్యాలి. అగ్గిపురుగు పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు కంకులను ఆశించి రసాన్ని పీలుస్తాయి. గింజలు పాలు పోసుకునే దశలో కనుక ఈ పురుగు ఆశించినట్లయితే కంకిలో గింజలు తాలుగా మారి ముడుచుకొని పోతాయి. పురుగు ఆశించిన గింజలపై ఎర్రని ఇటుక రంగు చారలు కనపడతాయి. దీని నివారణకు క్వినాలోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయాడీ కార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తేలిక నేలల్లో చెదల నివారణకు వేసవిలో లోతు దుక్కులు దున్ని చెదపుట్టలను త్రవ్వి రాణి పురుగును చంపి అందులో క్లోరిపైరిఫాస్ 50 EC 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఒక్కొక్క పుట్టలో 10 నుంచి 12 లీటర్ల మందు ద్రావణం వేసి చదును చేయాలి. లేత మొక్క దశలో మిడతల నుండి సజ్జ పంటను కాపాడడానికి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులు లక్షణాలు మొదట లేత మొక్కలపై 3 నుంచి 4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగుకి మారుతాయి. తెగులు సోకిన మొక్కల్లో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకులు మాదిరిగా మారిపోతాయి. గాలిలో తేమ అధికంగా ఉన్న వాతావరణంలో ఆకులు అడుగు భాగాన తెల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. తెగులు తీవ్ర దశలో మొక్కలు గిడసబారి 30 రోజుల్లోపు చనిపోతాయి. దీని నివారణకు 1 కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిన్ SD-35 మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వ్యాధి సోకిన మొక్కలను ఏరి కాల్చివేయాలి. విత్తిన 21 రోజులకు తెగులు సోకిన మొక్కలు 5% మించి ఉన్నట్లయితే రిడోమిల్ 25 WP మందు 1 గ్రాం లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. తేనెబంక తెగులు సోకిన కంకి నుండి గులాబీ లేదా ఎర్ర రంగుగా ఉన్న తేనె వంటి చిక్కటి ద్రవం బొట్లు బొట్లుగా కారుతుంది. ఈ ద్రవంలో శిలీంద్ర బీజాలు ఏర్పడతాయి. మొక్కలు పుష్పించే దశలో మబ్బుతో కూడిన ఆకాశం, వర్షం, తుంపరలు, వాతావరణం చల్లగా ఉండటం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతాయి. దీని నివారణకు విత్తనాల్ని 2% ఉప్పు నీటి ద్రావణంలో శుద్ధి చేయాలి. బ్లైటాక్స్ 50% WP 2.5 గ్రాముల మందును వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. సజ్జ కంకుల్లో గింజలు ఏర్పడే సమయంలో కాటుక తెగులు కనిపిస్తుంది. కంకిలోని కొన్ని పూలు తెగులుకు లోనై పెద్ద అండాకారపు సంచులుగా మారతాయి. ఈ సంచుల్లో నల్లని పొడిలాంటి శిలీంద్ర బీజాల సముదాయాలు ఏర్పడతాయి.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7 గంటలకు ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీల్ ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌరసేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధ్రువపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్ల చింతలపూడి, కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్ల చింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ
2: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి.

0: మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది, బరియల్ గ్రౌండ్స్ అయినా గానీ రోడ్స్ అయినా గానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగే నీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతోంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీ లో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1,378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు, సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పిల్లలకు పౌష్టిక

ఉదయం 9 గంటలకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. 9:30 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. ఇక నేటి ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం వింటారు. నేటి ఉదయం 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటారు. తిరిగి సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మరియు సంగీతం తెలుగు సినిమా పాటలే వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక స్థానిక వార్తలు సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం పిల్లలకు పౌష్టిక ఆహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గృహ హింస చట్టం గురించి జీవి లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7:00 అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:00 హెలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వింటారు. రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:45 రాత్రి సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్ లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు

చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ క్రీడోత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడోత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకస్థాన్ అధ్యక్షుడు కాసిం జుమాట్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్ లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపైన దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బార్డి వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైన ఈ సమావేశం దృష్టి సారించిందని,
ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి.

0: సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71,00,000 హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117,00,000 హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీఅన్నం లేదా చిరుధాన్యాలు 177,00,000 హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190,00,000 హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్ కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన ఒక ప్రపంచ కప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్ లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. నేటి శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఈనాటి శుభోదయం సింహాపురి కార్యక్రమంలో జీవితం అనే కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు జిల్లా రచయితల సంఘం మరియు నవ్యాంధ్ర రాష్ట రచయిత్రుల సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు ప్రముఖ రచయిత్రి. వృత్తిపరంగా విశ్రాంత ఉపాధ్యాయురాలు అయిన వీరు అనేక కవితా సంపుటాలు, కథా సంకలనాలు, నాణీలు రచించారు. మనసు చెప్పిన కథలు, కాలుతున్న కాలం అనే కథా సంకలనాలు, మనసు తడి నడిచొచ్చిన దారంతా, నిశ్శబ్దాన్ని వెతక్కు, అడవి ఉరేసుకుంది అనే కవితా సంపుటాలు, పెన్నా తీరాన నాణీలు, హృదయాక్షరాలు అనే నాణీల సంపుటాలు రచించారు. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అంతేకాక అనేక సాహితీ పురస్కారాలను కూడా పొందారు. వీరి కలం నుంచి జాలువారిన కథా శీర్షిక ఇప్పుడు విందాం.
1: నా కథా శీర్షిక జీవితం. వాసు, ఎక్కడున్నావు? నేనొక్కదాన్నే ఈ పనులన్నీ చేసుకోవాలంటే నా వల్ల కాదు. నాని యూనిఫామ్ కనపడలేదంటున్నాడు, ఆ కబోర్డ్ లో ఉందేమో చూడు. అబ్బబ్బా, ప్రశాంతంగా కాఫీ తాగనివ్వవు, పేపర్ చదువుకోనివ్వవు, ఆ పిల్లల గొడవేదో నువ్వే చూసుకోరాదు. పొద్దున్న లేచిన మొదలు ఒకటే అరుపులు. ఏంటి నేను చూసుకునేది? నేను నీలానే ఆఫీస్కు వెళ్ళాలి. 9:30 లోపల ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్ని చూసుకోవడానికి నేనేమి యంత్రాన్ని కాదు బాబు, మనిషిని అంటూ గట్టిగా అరిచి మరిచి చెప్పింది వైష్ణవి. ఇక తప్పదురా బాబు అన్నట్టుగా ఆ పేపర్ అక్కడ పడేసి లేచాడు వాసు. పొద్దున 9 లోపల పిల్లలిద్దరిని తయారు చేసి స్కూల్కి పంపాలి. వాసు, వైష్ణవి ఇద్దరు తయారై ఆఫీసులకు వెళ్ళాలి. వీలైతే వైష్ణవిని తన ఆఫీస్ దగ్గర దించేసి వెళ్లిపోతాడు వాసు. ఆమెకు ఏమాత్రం ఆలస్యమైనా వాసు ముందరే వెళ్లిపోతాడు. వాసు పనిచేసే కంపెనీ అటువంటిది, సమయానికి తప్పనిసరిగా వెళ్లాలి. వెళ్ళాక తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఒక టైం అంటూ ఉండదు, ఎప్పుడు పని అయితే అప్పుడు బయలుదేరడమే. ప్రైవేట్ కంపెనీలలో నిలదొక్కుకోవాలంటే జీతానికి తగ్గ పని చేయక తప్పదు. వైష్ణవి వాసు కన్నా ముందరే ఇల్లు చేరుతుంది. ఆమె ఒక ప్రభుత్వ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నది. బాగా టెన్షన్ ఉండే ఉద్యోగం ఆమెది కూడా. సాయంత్రం ఇల్లు చేరగానే షరా మామూలు, ఓపిక లేని అత్తగారు. ఆమెకు వయసు 70 దాటాయి. చేసినన్ని రోజులు అందరికీ చాకరీ చేసింది. ఇద్దరు ఆడపిల్లల్ని, ఇద్దరు మగపిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. భర్త రామనాథం అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ల పిల్లల్ని కూడా చూశాక ఆయన కాలం చేశాడు.
2: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆయన పోయాక పెద్ద కొడుకు వాసు పంచన చేరింది కమలమ్మ. పెద్ద పనులు చేసేందుకు ఓపిక లేకపోయినా ఎవరి మీద ఆధారపడకుండా తన పని తను చేసుకోగలుగుతున్నది, తనకు చేతనైన సలహాలు ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కాలం

0: పిల్లలకి ఆ సలహాలు నచ్చవు. ఏంటి నానమ్మా, ఊరికే టీవీ చూడొద్దంటావు, చెడిపోతారంటావు, టీవీ ఉండేది దేనికి, సినిమాలు చూడటానికి కాకపోతే అంటూ విసుక్కుంటుంది మనవరాలు ఆరణి. దాని వయసు 12 ఏళ్లు దాటలేదు. కార్టూన్ షోలు సినిమాలతోనే కాలం గడుపుతూ ఉంటుంది. ఇక మనమడు అఖిల్ సరే సరి, ఒరే స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కునిరా, లేకపోతే ఇంటికి దరిద్రం, రాగానే ఆ బూట్లతో అట్లాగే సోఫాలో పడిపోతావు అంటూ అఖిల్ కి ఎన్ని మార్లు చెప్పినా వినడు. రోజు వాడితో అదే గొడవ. స్నానాలు చేసి కాస్త పాలో హార్లిక్స్ తో తాగండి, మీ అమ్మ రోజు చెప్పిపోయినా మీకు భయం లేదు, మాట వినరు అని ఆవిడ చెప్తూనే ఉంటుంది. ఈలోగా వైష్ణవి రానే వస్తుంది. టీవీకి అతుక్కుపోయిన అరణి సోఫాలో పడుకుని ఐపాడ్ లో గేమ్స్ ఆడే కొడుకు అఖిల్ ని చూడగానే కోపం తారస్థాయికి చేరుతుంది. ఏరా, ఇద్దరు అలాగే చచ్చారు, స్కూల్ యూనిఫామ్స్ కూడా విప్పలేదు, స్నానాలు చేసి కాస్త ఏదైనా తిని హోంవర్క్ చేసుకోమని చెప్పానా, అత్తయ్య మీరైనా వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటూ విసుగ్గా బెడ్రూమ్ లోకి వెళ్లిపోయింది వైష్ణవి. నేను చెప్పకుండా ఎందుకుంటాను, వాళ్ళు వింటేగా అని కమలమ్మ గొణుక్కుంది. రాత్రి 10 దాటాక ఇల్లు చేరిన వాసు స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చాడు. ఈలోగా వైష్ణవి కంచాలలో అన్నం కూరలు అన్ని వడ్డించింది. ఇద్దరూ మౌనంగా అన్నం తింటూ కాస్త సేద తీరారు. వాసు, పిల్లలిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పుస్తకాలు ముట్టడం లేదు, ఈ మధ్య నాకు పని ఎక్కువై ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతున్నది, నేను వచ్చేసరికి టీవీ చూస్తూ ఒకరు ఐపాడ్ తో మరొకరు కనిపిస్తారు, లేదంటే వాళ్ల మామ ప్రాణం తీస్తూ ఉంటారు, ఆవిడ మాట అసలు వినరు, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. ఏముంది, ఇద్దరికి ట్యూషన్ పెట్టిద్దాం, అక్కడికైతే చచ్చినట్టు వెళ్లాలి, చదవాలి, ఈ అలవాట్లైనా మానుకుంటారు, నువ్వు అన్నిటికీ వర్రీ అవ్వకు వైషు, లే గిన్నెలు సర్దేసి వెళ్లి పడుకో, రెస్ట్ తీసుకో, నాకు కాల్ ఒకటి ఉన్నది, అది అయ్యాక వస్తానంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లాడు. వీళ్ళు అక్కడికైనా సరిగ్గా వెళ్తారా, ఎంతమంది పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, నా కర్మ వీళ్ళిద్దరు ఇట్లా తయారయ్యారు. అఖిల్ వచ్చే సంవత్సరం 10వ తరగతికి వస్తున్నాడు, ఇప్పుడు సరిగ్గా చదవని వాడు వచ్చే 7 మాత్రం ఏం చదువుతాడు, వీళ్ళ ఫీజులకి వేలకు వేలు ఖర్చవుతున్నాయి, ఫలితం మాత్రం ఏమీ లేదు అనుకుంటూ పడకపైన వాలిపోయింది వైష్ణవి. పిల్లల ముందే ఏదో ఒక విషయానికి చీటికి మాటికి కొట్లాడుకునే తల్లిదండ్రుల్ని చూస్తే వాళ్ళకి భయం పోయింది. అఖిల్ అయితే మాటికి మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నాడు. 10వ తరగతి అత్తెసరి మార్కులతో పాస్ అయ్యాడు. ఆరిని చదువులో పర్వాలేదు, కాని పనికి సోంబేరి, అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టదు. కాలేజీలో చేరాక అఖిల్లో చాలా మార్పు వచ్చింది, ఒక్కసారి వేరే ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, వాళ్లతో బీచ్లకి సినిమాలకి వెళ్లడం నేర్చుకున్నాడు, ఎక్కువ సమయం బయట తిరుగుతున్నాడు. వాసు ఎప్పుడైనా అఖిల్ కాలేజీకి వెళ్తే కొడుకుని గురించి అన్ని బ్యాడ్ రిమార్క్స్ ఎదురవుతున్నాయి, వైషు ఎలా వీడు పాడైపోతున్నాడు, మనం వీడికి ఏం తక్కువ చేశాం, సరిగ్గా క్లాసులకు అటెండ్ కావడం లేదట, పోనీ కొన్నాళ్ళు వీడిని ఎక్కడికైనా దూరంగా పంపితే హాస్టల్లో పెడితే ఎలా ఉంటుంది అన్నాడు వాసు కోపంగా. నువ్వు టైంకి ఇంటికి వచ్చి పిల్లల గురించి పట్టించుకుంటూ ఉంటే ఈ తలనొప్పి ఉండదు కదా, పొద్దున వెళితే రాత్రికో వస్తావు, నువ్వు వచ్చేసరికి వాళ్ళు నిద్రలు పోతారు, మళ్లీ పొద్దున్నే ఉరుకులు పరుగులు, చీ మనశ్శాంతి ఉండడం లేదు, కయ్యమని లేచింది వైష్ణవి. ఏదైనా చెప్తే పరిష్కారం గురించి ఆలోచించకుండా ఎందుకలా అరుస్తావు, బోడి విసుగు ఒకటి, నాకు ఉంది విసుగు, ఎప్పుడైనా ఇంటికి త్వరగా వచ్చి ఇంట్లో అది లేదు ఇది లేదు తండి అనో కూర త్వరగా వస్తారు కదా, ఏదైనా సినిమాకు పోదామనో ప్రాణం తీస్తావు, అంతేకాని పిల్లల సమస్యలు అప్పుడు గుర్తుకు రావా చెప్పడానికి. వాసు, తండ్రిగా నీకు బాధ్యత ఉంది పిల్లల విషయంలో, అందుకే చెప్తున్నాను, వాళ్ళని పిలిచి అడుగు, కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కో, తెలుస్తుంది అంది వైష్ణవి. అఖిల్ ఇట్రా అని పిలిచాడు. నీ గురించి కాలేజీలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, కాలేజీకి సరిగ్గా వెళ్లడం లేదని తెలిసింది, ఎందుకు వెళ్లడం లేదు? అది కాదు డాడీ, నా ఫ్రెండ్ ఏదో ప్రాబ్లం లో ఉన్నానని వాళ్ళ ఇంటికి అర్జెంట్ గా రమ్మంటే ఒకరోజు అక్కడికి వెళ్లాను, అయినా ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా, లైక్ తీసుకోండి డాడీ అని చెప్తున్న అఖిల్ ని చూస్తూ ఉంటే పిచ్చి కోపం వచ్చింది వైష్ణవికి.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము, అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: అనిపించింది అమ్మా అంటూ వైష్ణవి వైపు కోపంగా చూస్తూ మొహం ఎర్రగా చేసుకుని వెళ్లిపోయాడు అఖిల్. నీకు బుద్ధి లేదు వైష్ణవి, వాణ్ణెందుకు కొట్టావు అన్నాడు వాసు. నా ఇష్టం వాసు, వాణ్ణి కొట్టుకుంటానో

తిట్టుకుంటాను, నాకు ఆ హక్కు ఉంది, కయ్యమంది వైష్ణవి. సమస్య సమస్యగానే ఉంది. రాత్రి కరిగిపోయి తెల్లారింది. ఆ రోజు ఆదివారం. ఆరునికి అమ్మా నాన్నలతో ఎక్కడికైనా వెళ్లాలి అని ఉన్నది. కాని వాసు ఆఫీసులో పని ఉందని పొద్దున్నే వెళ్లిపోయినాడు. వైష్ణవి తలంటి పోసుకుని చిక్కు తీసుకుంటూ టీవీ చూస్తూ కూర్చున్నది. అమ్మా, ఎక్కడికైనా వెళదామమ్మా అంటూ ఆరుని అడగగానే, ఆరుని, నాకు ఆదివారం ఒకటే రోజు, రెస్ట్ డే. ఈ రోజున నన్ను రిలాక్స్ అవని, ఎక్కడికైనా రావాలన్నా నాకు ఓపిక కూడా లేదు. అయినా మీ నాన్న కూడా లేరు, ఎవరితో వెళ్తాం అంటూ విసుక్కుంది. ఏరా అన్నయ్య, మనిద్దరం క్యారమ్స్ ఆడుకుందామా అంటూ అఖిల్ని పిలిచింది ఆరుని. పోవే, నీతో ఎవరాడతారు, మా ఫ్రెండ్స్ 10 గంటలకు వస్తామన్నారు, మేమందరం మ్యాచ్ చూడాలి అంటూ అఖిల్ తన పనిలో తను మునిగిపోయాడు. ఈ ఇంట్లో ఎవరూ నన్ను పట్టించుకోరు అనుకుంటూ గుడ్ల నీరు కుక్కుంది ఆరుని. ఇదంతా చూస్తున్న కమలమ్మ, వీళ్లకు అన్నీ ఉన్నా సుఖం లేదు అనుకుంది. కాలచక్రంలో మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. వాసుకి ప్రమోషన్ వచ్చి ఇంకో మెట్టు పైకి వెళ్లాడు, ఇంకా బిజీ అయిపోయాడు. ఇప్పుడు బయట ఊళ్ళకు కూడా వెళ్లాల్సి వస్తున్నది. డబ్బు సంపాదన యావలో పడిపోయాడు. అఖిల్ పూర్తిగా పాడైపోయాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇతర అలవాట్లు కూడా నేర్చుకుంటున్నాడు. ఆరుని కూడా స్నేహితురాళ్లతో సినిమాలకి షికార్లకి వెళ్లడం అలవాటు చేసుకున్నది. నిలదీసి అడిగితే అబద్దాలు చెప్తున్నది. పిల్లలిద్దరికీ అడిగినంత ఇవ్వడం అలవాటైపోయింది వాసుకి. వైష్ణవిలో ఈ పరిస్థితులన్నీ మార్చలేని అసహాయత, కోపం, ఇంత చదువుకొని పిల్లలిద్దరిని దారిలో పెట్టలేకపోయానే అనే దిగులు ఎక్కువైంది. దాంతో బీపీ షుగర్లు శరీరంలో చోటు చేసుకున్నాయి. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్లని పని మనుషుల దగ్గరో పక్కింటి వాళ్ల దగ్గరో వదిలేసి ఉద్యోగాలకు పరుగులు తీయడం, వాళ్లని సరిగ్గా పట్టించుకునే సమయం లేక, వాళ్లతో గడిపేందుకు తీరిక లేక చాలా కోల్పోయామనే భావన. వాళ్లు పెరిగి పెద్దవుతున్న కొద్దీ సమస్యలు పెరిగాయే గాని తగ్గలేదు. ముఖ్యంగా టీనేజ్ లో వాళ్లలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు వాళ్ళని తిట్టలేని కొట్టలేని వయసులో ఉన్నారు. ఎన్నిసార్లు సున్నితంగా మంచిగా చెప్పినా వాళ్లలో మార్పు రావడం లేదు. వాసు, మనకైనా ఇలాంటి సమస్యలు, ఎలా వీటిని దూరం చేసుకోవటం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది వైష్ణవి. ఏం చేయగలం వైశ్యు, మధ్యతరగతి జీవితాల్లో ఇద్దరు ఉద్యోగం చేస్తే కాని బతకలేని రోజులు ఇవి. పిల్లల మీద మనకి ప్రేమ లేదని కాదు, మన బిజీ లైఫ్ లో వాళ్ళని మనం సరిగ్గా దగ్గరకు తీయలేకపోతున్నాం. వాళ్లు మనతో గడపాల్సిన చిన్న వయసులో మనం డబ్బు ఇబ్బందులను అధిగమిస్తూ జీవితాన్ని ఇరుకు చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ల చుట్టూ ఉన్న ఆకర్షణలకి లొంగిపోతున్నారు. ముఖ్యంగా ఆరణిని చూస్తే ఆ డ్రెస్సింగ్, మాటలు ఎలా మారిపోయింది అన్నాడు వాసు దిగులుగా. ఎప్పటికప్పుడు ఉద్యోగం మానేద్దాం, ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని చూసుకుందాం అనుకుంటూనే నెలకి 50-60 వేలు వచ్చే ఉద్యోగం మానలేకపోయాను. ఇప్పుడు జీవితమే సమస్యగా మారిపోయింది అంది వైష్ణవి. మనసు దిటవుపరుచుకుంది. వాసు, రోగాలు అందరికీ రావు, వచ్చిన వాళ్లు వాటిని నయం చేసుకోవాలిగా. సమస్యలు అంతే, అందరికీ రావు, వచ్చిన వాళ్లు వాటిని పరిష్కరించుకోవాలి. ఇక నేను ఉద్యోగం చెయ్యను. నేను ఉద్యోగం చేయకపోయినా బాగానే బతికే స్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా మనం పిల్లల్ని పట్టించుకోకపోతే మనకి డబ్బు, విలాసాలు అన్ని దండగ అంటూ గట్టిగా స్థిరంగా చెప్పింది వైష్ణవి. అలాగే వైషు, నీ మనసు ఏది చెప్తే అది చెయ్యి అంటూ ఆమె తలని మీరి దగ్గరికి తీసుకున్నాడు వాసు.

0: ఇంతవరకు మీరు జీవితం అనే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ పాతూరి అన్నపూర్ణ గారు. ఇప్పుడు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సొళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానముల నందు తేదీ 2026 సెప్టెంబరు నెల 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడను. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ

0: రకాల కేసులను మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్ నందు చేయుదురు. మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశం ఉన్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
1: మీ అనురాధ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గృహ విజ్ఞాన కళాశాలలో టీచింగ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం ఆహారం అనేది అన్ని వయసుల వాళ్ళము ఒకే రకంగా తీసుకోం కదండి.
2: అవునండి.
1: అంటే పిల్లలకి మనం ఇప్పుడు ఆహారం అలవాటు చేయాలంటే ఒక పద్ధతి అంటూ ఉంటుంది, అది వాళ్ళు సరిగా తిన్నారా లేదా, సరైన పోషక విలువలు అందాయా లేదా, ఇలా చూసుకొని మనం ఫస్ట్ పిల్లలకి అలా గనక ఆహారాన్ని అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు కదండి. మరి ఈ రోజు మనం పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం గురించి తెలుసుకుందామండి.
2: తప్పకుండా అండి. పిల్లల్లో పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుండి ఆరోగ్యంగా ఉంటే భావితరం వారు దేశ ఉత్పాదకతను పెంచే శక్తి సామర్థ్యాలు కలిగి మంచి పౌరులుగా శారీరక మానసిక ఆరోగ్యంతో దృఢంగా ఉంటారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. మరి ఇది సాధించాలి అంటే పిల్లలు ఆరోగ్యంగా జబ్బులు బారిన పడకుండా సరైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. సాధారణంగా బడికి వెళ్లే పిల్లల్లో 6 నుండి 12 సంవత్సరములు వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ పెరుగుదల దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకు సరైనటువంటి ఆహారం ఇవ్వడం ఎంతైనా అవసరం. ఈ వయసులో పిల్లలకు చదువుకోవడానికి కానీ ఆడటానికి కానీ పరిగెత్తడానికి కానీ వ్యాయామానికి కానీ మొదలగు వాటికి అధిక శక్తి అవసరం అవుతూ ఉంటుంది. అధిక శక్తి అవసరం ఉంటుందండి. అంతేగాక ఈ వయసులో పిల్లలు ఆటల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొంటారు. కాబట్టి బడికి వెళ్లే పిల్లలకు అధిక శక్తికి పెరుగుదలకు ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎక్కువగా. అయితే ప్రతి పిల్లవాడు కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. దీనికంటే ముందుగా పౌష్టికాహారం అంటే ఏంటి?
1: మరి పోషకాహారానికి పౌష్టికాహారానికి తేడా ఉంటుంది కదండి. పౌష్టికాహారం అంటే ఏంటండి?
2: పౌష్టికాహారం అంటే సమతుల ఆహారం అని అంటాం. అంతేకాకుండా పోషకాలు సమృద్ధిగా కలిగినటువంటి ఆహారాన్ని పౌష్టికాహారం అని పిలుస్తారు. దీనిలో పోషకాలు అంటే 2 రకాలుగా ఉంటాయండి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఖనిజ లవణాలు, విటమిన్లు. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, అంటే శక్తినిచ్చేటువంటివి, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి ఉపయోగపడేటువంటివి, ఇనుము, ఆక్సిజన్ సప్లైకి అంటే రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద విటమిన్లను సూక్ష్మ స్థూల పోషకాలు అని పిలుస్తూ ఉంటాం. అయితే పిల్లల యొక్క ఎదుగుదలకు శక్తి ఎంత అవసరమో మాంసకృత్తులు కూడా, శరీరం పెరుగుదలకు కూడా మాంసకృత్తులు అంతే అవసరమవుతూ ఉంటుంది. ఈ మాంసకృత్తులు అనేవి కండరాల ఏర్పాటుకు, కణజాల నిర్మాణాలకు, ఇంకా ఏదైనా మరమ్మత్తులకు ఉపయోగపడుతూ ఉంటాయి. మాంసకృత్తులు సాధారణంగా మన శరీరంలో 60% ఉంటాయండి. కణజాలు 20% ఉంటాయి, ఎముకల్లో 10% ఉంటాయి చర్మాలతో సహా. అయితే ఇవి గుడ్లు, చేపలు, మాంసము, వీటిలో ఎక్కువగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు వీటిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకంటే ముందుగా ఈ పోషకాలన్నీ కలిపి అసలు బడి పిల్లలకు కానీ పిల్లలకు కానీ ఏ వయసులో వారికి ఎంతంత రోజుకి అవసరం,
1: ఎంత
2: అవసరం అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. దానికి సాధారణంగా శక్తి కిలో క్యాలరీలతో కొలుస్తామండి. అవి 1700 నుంచి 2000 కిలో క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఎక్కువగా ఎందులో లభిస్తాయి అంటే ఈ శక్తి అనేది పప్పు ధాన్యాలు, నూనె, నెయ్యి, చక్కెర మొదలగు వాటిల్లో ఎక్కువగా శక్తి, దుంపలు కూడా శక్తినిచ్చే పదార్థాలండి. రెండవది చూసుకున్నట్లయితే

0: అయితే మాంస్కృతులు. ఇవి 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో 30 నుంచి 40 గ్రాముల వరకు తీసుకోవాలండి. ఇవి ఎక్కువగా మాంసము, చేపలు, గ్రుడ్లు, పప్పులు, పాలు మొదలుకున్న తీసుకోవాలి. కొవ్వులు కూడా అండి 20 నుంచి 25% తీసుకోవాల్సి వస్తుందండి. ఇది కూడా గ్రాములు. ఇవి ఎందులో లభిస్తాయి అంటే నూనెలు, వెన్న, నెయ్యి మొదలగు పదార్థాల్లో లభిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఎముకల నిర్మాణానికి, ఎముకలు పటిష్టంగా ఉండటానికి కాల్షియం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు నిర్మాణం జరుగుతూ ఉంటుంది.
1: పిల్లలకు పాలనేవి
0: తప్పనిసరిగా పట్టించాలండి. అది కూడా రోజుకు వచ్చేసి 400 నుంచి 500 మిల్లీగ్రాముల వరకు పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాలతో పాటుగా ఆకుకూరలు ఇవ్వాల్సి వస్తుంది, చిరుధాన్యాలు, తర్వాత పాలు పదార్థాలు, పాలతో చేసినటువంటి పదార్థాలు, జున్ను కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ, వీటిల్లో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా పిల్లలకి కాల్షియం అందాలి అంటే పాలు తప్పనిసరి అయి ఉంటుందండి. అంతేకాకుండా ఇనుము కూడా అంతే అవసరం అవుతుందండి. ఇనుము ఎక్కువగా 12 నుంచి 20 గ్రాములు అవసరం అవుతుంది. వీటిలో పప్పుల్లో ఉంటుంది, ఆకుకూరలు ఎక్కువగా ఉంటుందండి. చిరుధాన్యాల్లో, చిరుధాన్యాలైనా కానీ రాగుల్లో ఎక్కువగా ఉంటుంది, కాలేయంలో ఎక్కువగా ఉంటుందండి. దాంతో పాటుగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్ ఏ కానీ, విటమిన్ B1 కానీ, విటమిన్ B2 కానీ, విటమిన్ C కానీ, ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇవి C విటమిన్ తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ విటమిన్ ఉన్నట్లయితే ఆ వయసు పిల్లలకి, ఇప్పుడు పిల్లలు చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు, బడికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటున్నారు కాబట్టి కంటి చూపు కూడా చిన్నపిల్లలు మనం చూసినట్లయితే కళ్ళజోడు ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే రేచిక్కటి ఉంటుంది, కొంతమందికి మసక ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వైటమిన్ ఏ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల ఈ యొక్క సైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. దాన్ని నివారించడానికి ఖచ్చితంగా విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. అవి ఎక్కువగా క్యారెట్లో, ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది. అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి పిల్లలు. ఈ విధంగా రోజుకు కావాల్సినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి మోతాదుగా మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉంటారు. ఉదాహరణకి కాల్షియం తక్కువైంది అనుకోండి, రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి తక్కువైంది అనుకోండి, స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దానివల్ల చిగుళ్ళు పగలటం కానీ, నోటి పూత కానీ, పుయ్యడం కానీ, గొంతు వాపు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. అలాగే ఇనుము తక్కువైంది అనుకోండి, రక్తహీనత వస్తుంది. ప్రోటీన్స్ తక్కువైనాయి అనుకోండి, పిల్లల్లో చిన్న పిల్లలు ఎక్కువగా మనకు చూసేటువంటివి ఏంటంటే క్వాషియర్కర్ అనేది వ్యాధి వస్తుంది. దీనివల్ల బరువు పెరగరు, ఆకలి తక్కువగా ఉంటుంది, శరీరం అంతా కూడా పొలుసులుగా వచ్చేస్తుంది, తర్వాత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖం అంతా కూడా ఉబ్బి మూన్ షేప్ వస్తుంది, అంటే చంద్రుడి ఆకారంలో వస్తుంది. చాలా డల్గా ఉంటారు పిల్లలు. కనుక మాంసకృత్తు లోపం అనేది ఒకవేళ వచ్చినట్లేదు పిల్లలకి, అది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అది రాకుండా పిల్లలకి జాగ్రత్త తీసుకోవటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే కార్బోహైడ్రేట్స్, శక్తి కనుక మనం సాధారణంగా ఆహారం అన్నము ఎక్కువగా తింటాం కాబట్టి దాంతో పాటుగా దుంపకూరలు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల, శక్తి లోపం వల్ల వచ్చేటువంటి మెరాస్మస్ అనే వ్యాధి కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి చిన్న వయసులోనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పౌష్టిక ఆహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చురుకుగా ఉంటారు, ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది, ఎక్కువగా చదువుకోవాల్సి వస్తుంది, స్కూల్కి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కువగా అలసిట అనేది ఉంటుంది. అందుకని ఇనుముతో కూడిన పదార్థాలు కూడా ఎక్కువగా ఉండాలి. రక్తహీనత వచ్చింది అనుకోండి, అలసట ఎక్కువగా ఉంటుంది.
2: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: అలసిట అనేది ఉంటుంది. అందుకని ఇనుముతో కూడిన పదార్థాలు కూడా ఎక్కువగా ఉండాలి. రక్తహీనత వచ్చింది అనుకోండి, అలసట ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చదువు సరిగా చదవకుండా ఉంటారు. అలాగే కంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి,
1: బోర్డు మీద ఉండే అక్షరాలను కూడా గమనించలేకపోతూ
0: ఉంటారు.

0: ఇదంతా కూడా తల్లిదండ్రులుగా మనం గమనించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, మన మీద ఉంటుంది అది.
1: కొంతమంది పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు కదండి, ఆహారం తీసుకోకుండా అట్లా మారం చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఆహారాన్ని ఇష్టపడేలాగా మనం ఎలా చేయాలండి?
0: మంచి ప్రశ్న అడిగారండి. పిల్లలు సరిగా ఆహారం తీసుకోనప్పుడు తల్లిదండ్రులుగా ఆందోళన చెందటం అనేది సహజం. అంతేకాకుండా పిల్లలు చిన్న వయసులో బరువు బాగా పెరగాలి కాబట్టి అధికంగా క్యాలరీలు మాంసకృత్తులు అవసరమవుతాయి. మొదటి 6 సంవత్సరాల్లో అలవర్చుకున్నటువంటి ఆహారపు అలవాట్లు మొత్తం జీవిత కాలం పాటు కొనసాగుతాయండి. ఎందుకంటే పిల్లలు వివిధ వయసులో వివిధ రకాలుగా పెరుగుతారు, అది కూడా స్త్రీ పురుష లింగ భేదాలను బట్టి పెరుగుదల మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారపు అవసరాలు అందరిలోనూ ఒకేలాగా ఉండవు, అవసరాన్ని బట్టి పోషకాలను మనం వాళ్ళకి అందచేయవలసి ఉంటుంది. కనుక ఆహారం కానీ తీసుకునే విషయంలో ఖచ్చితంగా మనం ఒక సమయ పాలన అనేది చాలా ముఖ్యమండి. చిరుతిండ్లు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, బయట దొరికేటువంటివి ఎక్కువగా పిల్లలకు మనం ఇవ్వడం మంచిది కాదు. కనుక చిన్న పిల్లలు తినేటువంటి ఆహారం అప్పుడప్పుడు మనం ఇంట్లోనే చేసుకొని వాళ్ళకి ఇవ్వటం అనేది మంచి అలవాటు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆహారం తినకపోయినా ఒకవేళ అధికంగా తీసుకున్నా గానీ ఆందోళన పడకూడదు మనం. ఇది మామూలుగా జరిగేటువంటి, కొన్నిసార్లు ఆకలి అవుతుంది, కొన్నిసార్లు ఆకలి అవ్వదు, కొన్నిసార్లు స్నాక్స్ రూపంలో ఇచ్చేటువంటి కానీ పాలు ఇవ్వడం వల్ల గానీ ఆకలి మందగించడం గానీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటది.
1: డైజెషన్ ఒకసారి తింటారు ఒకసారి
0: తినరు,
1: అలా
0: కంగారు పడకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడకూడదు. ఎందుకంటే రోజు ఒకే రకమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా కొన్నిసార్లు ఇష్టం తప్పిపోతూ ఉంటుంది. అందుకని మెను ఎప్పుడు కూడా వాళ్ళకి మార్చుతూ ఉండాలన్నమాట. సాధారణంగా వారం రోజుల్లో ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ సాధారణంగా ఇవ్వచ్చు, మరొక 3 రోజులు కానీ 4 రోజులు కానీ వాళ్ళకి మెను మార్చుతూ ఉండాలి. అలాగా రోజు మార్చి రోజు చేసి పెడుతూ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆహారం మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటానికి సుగంధ ద్రవ్యాలు కలపటం కానీ సహజమైనటువంటివి ఆకర్షణీయంగా వాళ్ళని తయారు చేసి పెట్టడం కానీ తల్లిదండ్రులు చేసి పెట్టాలి. అందుకని కొత్తగా ఏదైనా ఒక ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేసేటప్పుడు కొద్ది మొత్తంలో ప్రారంభించాల్సి వస్తుందండి. ఎందుకంటే అంతవరకు తినని ఒక కొత్త రకం లేకపోతే వెరైటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆహారం పిల్లలు పెట్టాలి అనుకున్నప్పుడు భోజనం ప్రారంభంలో ఎక్కువ ఆకలితో ఉన్నప్పుడు కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఆకలి మీద ఎక్కువ తినడానికి అవసరం అవుతుంది. ఖచ్చితంగా తింటారు, అదే పెట్టాలి. మనం మామూలు అన్నం సాధారణ పెట్టి తర్వాత ఈ కొత్త రకం వంటకం పెట్టామంటే అప్పటికే ఆకలి తీరిన మీదట ఇది తినడానికి ఇష్టపడరు. అందుకని మొదటగానే వాళ్ళకి ఆకర్షణీయంగా తయారు చేసి కొత్త రకం వంటకం మనం పెట్టినట్లయితే ముందు అది తిని తర్వాత రెండవది తినడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా పిల్లలకు శక్తిని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చురుకుగా పనిచేస్తుంది కాబట్టి శరీరం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అన్నము ఎక్కువగా మనం ఆడుకుంటాం కాబట్టి దాంతో పాటుగా కూరలు కూడా ఎక్కువగా సాధారణంగా చేసేటువంటివి కాకుండా వాటికి మిల్క్ ప్రోటీన్ యాడ్ చేసేటువంటి జోడించినట్లటువంటివి, అంటే సాధారణంగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పన్నీరు జున్ను ఇష్టపడతారు పిల్లలు. ఇప్పుడు పాలకూర ఉన్నదనుకోండి, పాలకూరలో పన్నీరు వేసి చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే పాలకూరలో ఉన్నటువంటి విటమిన్లు, పన్నీరులో ఉన్నటువంటి కాల్షియము, విటమిన్ ఏ సి ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పిల్లలకి అందుతాయి అన్నమాట. అది ఇష్టంగా కూడా ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొక విధంగా చూసినట్లయితే మాంసకృత్తులు కూడా ఇవ్వాలి అనుకున్నాం కదా, రోజుకి ఒక కోడిగుడ్డు ఉడకపెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వారం రోజులు అదే ఇవ్వకుండా కొన్నిసార్లు దాన్ని స్క్రాంబుల్ చేసుకుని ఉడకపెట్టి కొంచెం పెప్పర్ కలిపేసి క్యారెట్ కలిపేసి పెట్టినట్లయితే కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి అది కూడా తినడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ మాంసకృత్తులు అనేవి పిల్లలలో ఆడపిల్లలకు వేరుగా మగపిల్లలకి వేరుగా ఉంటుందండి. 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా 40 గ్రాముల వరకు ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆడపిల్లలకి అయితే 35 గ్రాముల వరకు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఈ మోతాదుని మించకుండా ఖచ్చితమైనటువంటి మోతాదులు మనం ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క శరీర పెరుగు, అంటే చాలా మంది పిల్లలు హైట్ పెరగట్లేదు అని అంటారు. కనుక

0: బాడీ ఎక్కువగా పెరగాలి అంటే మాంసకృతులు తప్పనిసరిగా అవసరం
1: అవుతుంది. ఇటు పెరగకుండా ఖచ్చితమైన
0: మోతాదులో ఇవ్వాలండి. ఖచ్చితంగా దానికి మనం ఆహార పదార్థాలు దోహదం చేస్తాయండి. అంతేకాకుండా ఈ పిల్లలకి ఎక్కువ క్యాలరీలు ఇవ్వకూడదు. అంతేకాకుండా ఈ క్యాలరీలు ఎంత అందుతాయి అనేది మనం తయారు చేసే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువగా ఫ్రైస్ పెట్టామనుకోండి, అదే ఎక్కువ క్యాలరీలు వస్తుంది. అదే సలాడ్స్ రూపంలో పెట్టామనుకోండి, తక్కువ క్యాలరీలు వస్తాయి. పచ్చిగా కూడా ఇవ్వకూడదు, ఉడికించి ఇవ్వాలి. అలాగే చిరుధాన్యాలు ఉన్నాయనుకోండి, చిరుధాన్యాలు అంటే పెసలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఇవన్నీ కూడా ఇవి సగం వరకు ఉడికించేసి పిల్లలకి పెట్టినట్లయితే అది కూడా సలాడ్ రూపంలో ఇవ్వచ్చు. అంతేకాకుండా కూరగాయలు కూడా సగం ఉడికించేసి, చిక్కుడు జాతి కూరగాయలు కానీ, తర్వాత దొండకాయలు కానీ, తర్వాత బంగాళదుంపలు కానీ, ఇవి కూడా సగం వరకు ఉడికించేసి దానిలో కొంచెం మిరియాల పొడి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి పిల్లలకి ఆకర్షణీయంగా చూడటానికి ఉంటుంది. అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి సహజ పోషక లక్షణాలు పిల్లలకి డైరెక్ట్ గా శరీరానికి అందుతూ ఉంటాయి. అంతేకాకుండా శరీరము లైట్ గా కూడా ఉంటుంది, బరువు కూడా లేకుండా,
1: బరువు పెరగకుండా ఇటు ఆహారంలో ఉండే పోషకాలన్నీ అందుతాయి
0: అందుతాయండి. దానివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మాంసకృతులతో కూడినటువంటివి, శక్తితో కూడినటువంటివి, విటమిన్లతో కూడినటువంటి ఆహారాన్ని తప్పక బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుందండి.
1: కూరగాయలు చెప్పారు కదా, ఆకుకూరల విషయానికి వస్తే ఏ ఆకుకూరలు ఎంతెంత ఉంటాయండి?
0: అవునండి, ఆకుకూరల విషయానికి వస్తే ఎక్కువగా మనం పాలకూర తీసుకోవచ్చండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మనం పాలకూర చపాతి చేసినట్లయితే పాలకూరలో కలిపి చపాతి చేసి ఇవ్వచ్చు. మనం రోజువారీ పద్ధతిలో చేసేటువంటి చపాతి కంటే కూడా పాలకూరతో చేసినప్పుడు దానిలో ఆ గ్రీన్ కలర్ పచ్చదనం ఆ చపాతీకి వచ్చి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా బచ్చలి కూరలో కూడా మనం పన్నీరు వేసుకుని చేసేయచ్చు. అంతేకాకుండా పప్పు ధాన్యాలు కూడా వేయచ్చు అండి, బచ్చలి కూర పప్పు గాని, మునగాకు పప్పు పిల్లలకి చాలా మంది అలవాటు చేయట్లేదు, కానీ మునగాకు తీసుకున్నట్లయితే దానిలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా ఈ మునగాకు అనేది పిల్లలకి ఒక నారింజ్ కంటే 4 రెట్లు ఎక్కువగా పెట్టినట్టుంటుంది. విటమిన్ సి అనేది నారింజలు ఎంతైతే ఉంటుందో దానికంటే 4 రెట్లు మునగాకులో ఉంటుంది. విటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎంతైతే ఉంటుందో దానికంటే 3 రెట్లు ఎక్కువగా మునగాకులో ఉంటుంది. కనుక మునగాకు పప్పు ఎక్కువగా వారంలో 2-3 రోజులు అలవాటు చేసినట్లయితే పిల్లలకి కంటి చూపు సమస్య రాకుండా ఉంటుంది. మెంతి కూర కూడా చెప్పుకోదగ్గినటువంటిదండి. మెంతి కూర చూడటానికి కానీ రుచికి కానీ కొంచెం ఎదుగా ఉంటుంది, కానీ దానిలో మనం మెంతికూర పప్పు చేసిన, చపాతీలో వేసిన, లేకపోతే పిల్లలకి పెసరపప్పులో కలిపి వాడినా గాని మెంతికూర ఆ చేదుతనం పోయి చక్కగా తినడానికి కూడా అవకాశం ఉంటుందండి మెంతికూర. కనుక బచ్చల కూర, పాలకూర, మెంతికూర ఇవి అన్ని కూడా పిల్లలకి తప్పనిసరిగా పప్పు ధాన్యాలు వేసి ఇవ్వాల్సిన పరిస్థితి. పిల్లలు కూడా ఇంకా పౌష్టికార లోపంతో కనుక ఉన్నట్లయితే పండ్లు కూడా తినిపించాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా జామకాయ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం. దానివల్ల విరోచన సమస్యలు లేకుండా ఉంటుంది, ఎక్కువగా ఆకలి కాకుండా ఉంటుంది, ఎక్కువసేపు ఉండగలరు. ఆకలి అయినప్పుడు ఒక జామకాయ కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే దాని సలాడ్ రూపంలో కానీ, లేకపోతే గోవా జామ్ చేసి కానీ, ఒక చపాతీలు కానీ బ్రెడ్తో కలిపి కానీ ఇచ్చినట్లయితే దానిలోని పోషకాలు పిల్లలకి అందుతాయండి.
1: నమస్కారం అండి అనురాధ గారు.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI.

ఇంతవరకు మీరు ఒక లలిత గీతం విన్నారు. ఇప్పుడు సింహాపురి సమాచారం తెలుసుకుందాం. శుభోదయం శివపురి కార్యక్రమంలో క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి 5 రోజుల క్రితం కొనుపర్తిపాడు హైస్కూల్ ప్రాంగణంలో ప్రారంభించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. సోమవారం విజేతలకు ట్రోఫీ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 28 టీమ్స్ పాల్గొన్నాయి. బి సురేంద్ర డెక్కల టీం విన్నర్ గా నిలవగా కావలికి చెందిన మురాజ్ రెండో స్థానంలో వచ్చింది. ఇక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కోటేశ్వరరావు, బెస్ట్ బ్యాట్స్మెన్ గా జలదంకి చెందిన బాలకృష్ణ ఎంపికయ్యారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్

సోమవారం ఆచార్య విధి జీఎన్టీ రోడ్డు చినబసా తదితర ప్రాంతాల అధికారులతో కలిసి పర్యటించారు. రైళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, ప్యాచ్ వర్క్స్ తదితర పనుల నాణ్యతను తనిఖీ చేశారు. పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, రైళ్లలో పూడిక తీతిన రోజు పర్యవేక్షించాలని సిబ్బంది ఆదేశించారు. అనంతరం చినబజార్లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజాని, ఈఈ చంద్రయ్య, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. అలీపురంలోని డంపింగ్ యార్డు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య సోమవారం పరిశీలించారు. సుమారు 6.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యార్డులో వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించడంతో పాటు థీమ్ పార్క్ మొక్కల పెంపకం లేదా ఇతర ఆధునిక అధునాతనమైన నిర్మాణాలను చేపట్టేందుకు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఎక్కువ కాలం డంపింగ్ యార్డు ఉన్నందువల్ల మట్టి, భూగర్భ జలాలు కలుషితమైపోయి ఉండవచ్చని తెలిపారు. పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషించిన తర్వాతనే ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలైనా చేపట్టాలంటూ ఆయన సూచించారు. సముద్ర తీర ప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగిస్తూ క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించి భద్రతను మరింత పటిష్టం చేయాలంటూ కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో తీర ప్రాంత భద్రతా కమిటీ సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గస్తీని ముమ్మరం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనుమానాస్పద మత్స్యకారుల పడవలను గుర్తించి ధృవీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. పొరుగు రాష్టాల పడవలు క్రమంగా జిల్లాలోకి ప్రవేశించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమాపేశంలో పోలీస్ శాఖ, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, మత్స్యశాఖ, డీడబ్ల్యూఎంఏ, పంచాయతీరాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న రక్త కొరతను అధిగమించేందుకు సెప్టెంబర్ 8వ తేదీన బుచ్చిరెడ్డిపాలెంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ప్రత్యూష తెలిపారు. కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రక్తదాతలు ముందుకు రావడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. మరింతవరకు శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లెక్క విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 8:35 ప్రసారమయ్యే మనోరంజన కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: Last July, between the last 1st of June and 26th of August, the state received 1,104 millimeters of rain, about 31% above normal. IMD expects rainfall activity to decrease after tomorrow, though isolated rain may continue in this month. Prakash Das for Akashvani News, Bhubaneswar.
1: Lionel Messi has announced his retirement from international football, bringing an end to a 21-year Argentina career that included a World Cup triumph, two Copa America titles, and a record 207 appearances for his country. Messi said the decision has been on his mind since the World Cup final defeat to Spain before the death of his father further convinced him it was time to step away. The 39-year-old revealed the decision in a statement posted on his official Instagram account, confirming that he would no longer wear the Argentina jersey after one of the most celebrated international careers in football history. Messi said the decision has been painful, particularly because of the emotional bond he has shared with the national team and Argentina's supporters throughout his career. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Abhishek. Prime Minister Modi at the Shanghai Cooperation Organization Summit in Bishkek is noticed prominently by the dailies. The statesman quotes Prime Minister Modi telling Putin, end hostilities and pursue peace. Ensure peace, freedom of navigation, Prime Minister urges Iran, says the Hindu. SIR draft leaves out 47.7 lakh Delhi voters, informs the Asian Age. One nation, one time, India moves towards self-reliance in timekeeping, reports the Tribune, adding IST to be mandatory time reference from March. Singapore diplomat, Myanmar activist and Bangladeshi aid giver win Magsaysay Awards, reports the Indian Express. Messi closes the Argentina chapter, reports Hindustan Times. Football loses part of its soul as legend calls time on Argentine career after failure to defend World Cup crown and death of his father George, writes the Indian Express. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address SCO summit in Kyrgyzstan's capital Bishkek today. Country's GDP grows 7.8% in the first quarter of the current financial year, meeting RBI's projection of 7%. US describes India as dynamic, strong and resilient economy. New Delhi rejects Court of Arbitration award on Indus Water Treaty. Nepal rescuers blast hillside in search of hydropower workers as families wait anxiously. And Lionel Messi announces retirement from international football, ending legendary 21-year career with Argentina national team. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి మంజన్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
4: గిరిజన గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం ఎంతో కీలకమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరుపు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు డోలీ మోతల రోజులు పోయాయని, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు, తాగునీరు, విద్యా సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. గిరిజన హక్కులు, సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో మరో 2,600 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. టోలీ మోతలతో ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితికి శాశ్వతంగా ముగింపు పలకడమే ప్రభుత్వం లక్ష్యమని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏలో విస్తృతంగా పర్యటించి

0: వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముక్కిడి పోలమ్మ వనధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ తయారవుతున్న జీడిపప్పు ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతంపేట సంత వద్ద నిర్మిస్తున్న అగ్రికల్చర్ మార్కెటింగ్ భవన పనులను పరిశీలించి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖలో ఆయుధాల భద్రత నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, సంబంధిత సామగ్రిని సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచేందుకు ఈ బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదుపాయం పోలీస్ శాఖ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. విధి నిర్వహణలో ఆయుధాల భద్రత, సంరక్షణ, సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని, ఆయుధ సామగ్రి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిబంధనల ప్రకారం భద్రపరిచి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. జిల్లాలోని సాలూరు ఏరియా ఆసుపత్రిలో 1-02 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే తల్లులు, బిడ్డలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2027 అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో విపత్తుల నివారణ, ముందస్తు సన్నాహకాలు, సహాయక చర్యలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి దరఖాస్తులను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 కావస్తోంది. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఈనాటి మన మనోరంజని కార్యక్రమానికి వచ్చేసాం. మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే మనోరంజని కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం, ఆల్ ఇండియా రేడియో పొదలకూర్రోడ్, తెలుగంక కాలనీ, పిన్ 524004 కి పంపించవచ్చు. మరి ఫస్ట్ లెటర్ మనకు రాస్తున్న వారు నెల్లూరు మూలాపేట నుంచి సుజిత, సుమన్, నందిని, కామేష్, కామాక్షి, లత, సుప్రజ, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. వీరు ఆనందం చిత్రం నుంచి పాట మా కోసం ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అని మీరు కొన్నట్టు ఆనందం చిత్రం నుంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మరి నెక్స్ట్ ఈ లెటర్ మనకి రాసిన వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి సుజాత అండ్ ఫ్యామిలీ అండి. రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి, ప్రియాంక ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు అన్నయ్య చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా సుజాత గారు, మీరు కోరినట్లు అన్నయ్య మూవీ నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మనోరంజని కార్యక్రమంలో. పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకున్న పాటల్ని మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ లెటర్ నెల్లూరు నిప్పో సెంటర్ నుంచి సంజు, నరేష్, రోజా, నిక్కీ, కుమార్, భాగ్యలక్ష్మి, అనంత్, శ్రావణ్, నవీన్, వినీత్, ఇంకా పల్లవి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. వీరు అతడు చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు అతడు మూవీలో నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

హలో బృ, మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి నెక్స్ట్ రాస్తున్న వారు మనకు ఈ లెటర్ని నెల్లూరు స్టోనోస్పేట నుంచి శశి, శ్రీను, మృదుల, రేఖ, తనూజ, చింటు, అమ్ము, శాండీ, మేఘన, లలిత, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆజాద్ చిత్రం నుంచి మాకోసం సాంగ్ ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు ఆజాద్ మూవీలో నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే తెలుసు కదా, మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, పొదలకూర్ రోడ్, తేలుగొంగ కాలనీ, నెల్లూరు. పిన్ 524004 కి మీరు కోరిన సాంగ్ పంపించేసి వినేయచ్చు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:59.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియదా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఇప్పుడు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జి కార్యక్రమానికి వచ్చేసాం. ఈనాటి హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న సాంగ్ వినాలనుకుంటే 0861233110 లేదా 0861233102కి కాల్ చేసి నాతో మాట్లాడి మీరు కొన్న సాంగ్ వినేయచ్చు. మరి ఫస్ట్ కాలర్ ఆల్రెడీ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
4: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
4: నెల్లూరు జిల్లా పిచ్చిరెడ్డిపాలెం నుంచి తుమ్మలకర్ల గోపీనాథ్ మేడం.
0: గోపీనాథ్ గారు బాగున్నారా?
4: బ్రహ్మాండంగా ఉన్నారు మేడం.
0: బ్రహ్మాండంగా ఉన్నారా
4: మేడం?
0: ఆ చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందామనుకుంటున్నారు?
4: స్వరాభిషేకం సినిమాలో మనుజుడే లక్ష్మణుడు అనే పాట ఉంది మేడం.
0: మనుజుడే లక్ష్మణుడు?
4: అవును మేడం.
0: ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తాను.
4: కోరుకున్నారు మేడం
0: చెప్పాలి.
4: పాడిన పోలయ్యా.
0: ఓకే, లైన్ కట్ అయిపోయింది. సార్ అడిగినట్టుగా వాళ్ళ అందరి స్నేహితుల కోసం స్వరాభిషేకం చిత్రం నుంచి ఆయన కోరిన సాంగ్ ప్లే చేస్తాను, విందాం.
5: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి మరొక కాలర్ ఫోన్ లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఫస్ట్ టైం కాల్ చేయడం మీరు, లేదనుకుంటా కదా చేశారు ఇంతకు ముందు?
1: నెలకి రెండు నెలలకు ఒకసారి చేస్తాను మేడం.
0: ఎందుకలాగా?
1: ఎందుకంటే అందరికి కావాలి కదా మేడం.
0: సూపర్ సూపర్.
1: రోజు చేస్తుంటే బాగుంటుందా?
0: ఓకే, మరి ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?

0: కానీ అమ్మాయి సినిమా స్వాతి చిన్న
1: సాంగ్ అంటే ఇష్టమా మీకు బాగా? ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందామా?
0: నన్ను కోరిన సోదరులు ఉన్నారు మేడం.
1: చెప్పండి చెప్పండి.
0: అన్ని సిద్ధయ్య, గొరిగ శాసకీరావు, పప్పూరు కసుమరయ్య గారికి మేడం,
1: వారందరి కోసం. ఓకే అండి, శంకరయ్య గారు మీరు అడిగినట్టుగా అనగనగా ఒక అమ్మాయి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
0: థ్యాంక్స్ మేడం,
1: థ్యాంక్ యూ.

అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరిప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారంలో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరొక కాలర్ లైన్ లో వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ అక్క.
0: గుడ్ మార్నింగ్ సుప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నావు? మృగరాజు. ఇందులో నుంచి ఏం పాట? చాయ్ పాట కావాలా నీకు? ఓకే, తప్పకుండా ప్లే చేస్తా. బాయ్ బాయ్. ఓకే, సో సుప్రియా కోసం ఛాయ్ పాట కావాలంట మురుగరాజ్ చిత్రం నుంచి ప్లే చేస్తున్నాను, తనతో పాటు మనం కూడా విందాం.
2: పాలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
3: ఆహా,
2: ఆ

0: ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బరిచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటని మరి మరొక కాలర్తో మాట్లాడదాం. లైన్ లో ఉన్నారు. హలో,
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? వెంకటరామయ్య గారు. బాగున్నారా? బాగున్నానండి. ఈరోజు ఏ సాంగ్ విందామనుకుంటున్నారు?
3: బాలకృష్ణ గారు నటించిన ఒక్క మగాడు.
2: ఓకే, అందులో నుంచి
3: పట్టుకో పట్టుకో పట్టుచీర.
2: పట్టుకో పట్టుకో పట్టుచీర కావాలా? ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తా. ఎవరి కోసం ఈ సాంగ్?
3: మనబోల్ నుంచి బుజ్జ వెంకటరమణయ్య, గబ్బర్ సింగ్, తుపాకుల రవీంద్ర.
2: సాంగ్ కి మీరు అడిగిన మీరు డెడికేట్ చేసే శ్రోతలకి సంబంధమే లేదండి. ఓకే సరే, అయితే మీరు అడిగినట్టు ఆ సాంగ్ ప్లే చేస్తున్నాను, విందామా?
3: ఓకే మేడం,
2: థ్యాంక్ యూ.

0: తీసుకుంటానంటే
1: ఆడుకో మరి.
0: పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరింతవరకు విన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని ఇప్పుడు సమయం 9:30.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the banker to every Indian.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 9:31. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వినే కార్యక్రమానికి వచ్చేసాం. మరి ముందుగా మనకి రాస్తున్న వారు విప్లవ దర్శకులు టి కృష్ణ గారి జయంతి సందర్భంగా వందే మాతరం చిత్రం నుంచి పాట ప్లే చేయండి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప కోరుతున్నారు. అలాగే ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుంచి పాట కావాలి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గంగు, మహేందర్, నాగలక్ష్మి, గణవీత్, హర్షవర్దన్, అశోక్, సమత, వైష్ణవి, సాయిచరణ్, చాణక్య కోరుతున్నారు. ఇక వీరితో పాటు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపట్టి గ్రామం నుంచి సోమనాథన్, జనార్దనరావు, వనజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా ఆట చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఆట చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు బుచ్చిరెడ్డిపాల నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా కుటుంబ సభ్యులండి, అందరి కోసం బంగారు కానుక చిత్రం నుంచి పాటని ప్లే చేయండి అంటూ కోరుతున్నారు. అలాగే జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు, మా కోసం సమరసింహారెడ్డి మూవీ నుంచి సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు. అలాగే గీతా గోవింద చిత్రం నుంచి పాట ప్లే చేయండి అంటూ ఎం ప్రతాప్ గారు ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఇక వీటితో పాటు జయం మందిర చిత్రం నుంచి పాట కావాలి అంటూ శైలజ పోషియా హర్షియా నెల్లూరు నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా సమరసింహారెడ్డి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

ఆకాశవాణి సింహపురం ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరి శ్రోతలందరికీ ఒక చిన్న గమనికండి, మీరు కాల్ చేయవలసిన నెంబర్ ఇది కాదు, 0861233100 లేదా 233103, అది కూడా 9 నుంచి 9:30 ఆ నెంబర్స్ కి కాల్ చేయాలి. ఇప్పుడు వాట్సాప్ లో మీరు పెడుతున్న మెసేజెస్ ఆ నెంబర్ కి కాల్ చేయకూడదు, లైవ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి శ్రోతలు కొంచెం గమనించగలరు, జస్ట్ దానికి వాట్సాప్ లో మెసేజెస్ మాత్రమే పెట్టాలి. మరి మనకి నెక్స్ట్ రాస్తున్న వారు ఈ మెసేజ్ ని సుబ్రహ్మణ్యం గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాస్తున్నారు, మాకు ఇరుముడి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే, ఇంకా కలిసిందమ్రా చిత్రం నుంచి పాట కావాలి అంటూ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా ఇంకా అమ్మి కోరుతున్నారు. ఇంకా వీరితో పాటు ఇరుముడి చిత్రం నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ

0: ఉమ్మేడు నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయిషా కోరుతున్నారు. అలాగే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, వీరు దిల్ చిత్ర నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అని అడుగుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఇరుముడు చిత్రం నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు.

0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్, భారతీయుడు మూవీ నుంచి పాట కావాలి అంటూ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాస్తున్నారు. ఇక చింతకాల రవి చిత్రం నుంచి పాట కావాలి అంటూ రమాసుందరి గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. అలాగే నరసింహనాయుడు చిత్రం నుంచి పాట కావాలి అంటూ మూసాపేట గ్రామ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజయ్, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇక వీరితో పాటు గిల్లి కజ్జాలు చిత్రం నుంచి పాట కావాలి అంటూ సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయ్బాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా భారతీయుడి చిత్రం నుంచి మీరు కోన పాట

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఈనాటి మన హలో బ్రిచి కార్యక్రమంలో మనకి రాస్తున్న వారు ఈ మెసేజ్, నెల్లూరు నుంచి కోట హర్ష గారు ఫ్రెండ్ జ్యోతి కోసం ప్రాణ స్నేహితుల చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. అలాగే నారాయణపేట జిల్లా నుంచి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి మగధీర నుంచి సాంగ్ ప్లే చేయండి మా కోసం అడుగుతున్నారు. అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి పాట కావాలంటూ కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ కోరుతున్నారు. ఇక మా కోసం ఏదైనా మంచి సాంగ్ ప్లే చేయండి అంటూ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి పోతుల బుచ్చయ్య గారి ఫ్యామిలీ రాస్తున్నారు. ఇక నేనున్నాను చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ప్రాణ స్నేహితులు చిత్రం నుంచి ఈ పాట.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

ఇంతవరకు మీరు హలో బ్రిడ్జి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు కదా. ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణ ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. మరి నెక్స్ట్ వీక్ మరికొన్ని మంచి సాంగ్స్ తో మళ్లీ మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. అంతవరకు బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవి.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయాలి అనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నేడు తన 8 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తపాలా శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్, యూపీఐ ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, డిజిటల్ రాఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తూ ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది. ఐపీపీబీ 8 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఆంధ్రప్రదేశ్ లో దీని సేవలు ప రజలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ కె సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రతి మినిస్టర్ వచ్చి ప్రతి లొకేషన్ లో 650 బ్యాంకింగ్ బ్రాంచెస్ లో ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 8 ఏళ్ల పాటు చాలా విజయాలను సాధించాము. అందులో ముఖ్యంగా ఒక బ్యాంక్ అంటే మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్ మాత్రమే మన మైండ్ లో వస్తుంది. కానీ ఆ యొక్క ఆలోచనను మనము కొలగొడుతూ మనము ఈ రోజున బ్యాంక్ మీ ఇంటి వద్దకు అనే ఒక భావనను మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి ఒక సక్సెస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల వారికి, రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ రోజున మనం బ్యాంకింగ్ సదుపాయం అందించగలుగుతున్నామంటే ఐపీబీబీ చేసిన కృషి వల్లని. ఈ ఐపీబీబీ కస్టమర్ బేస్ ఈ రోజుకి 14 కోట్లకు పైగా చేరుకుంది. ఇందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం విశేషం. అలాగే క్యాసా డిపాజిట్లు కూడా ఆగస్టు 2026 నాటికి 28,400

0: 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులు మన బ్యాంకింగ్ సేవల్లో అనుసంధానించబడ్డాయి. 2026-27 ఐపీపీబీ కస్టమర్ సంఖ్య 14 కోట్లకు దారడం, అందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అలాగే 49% ఖాతాదారులు మహిళలు కావడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఐపీపీబీ సాధించిన విస్తృత విజయంగా మనం స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ బ్యాంకింగ్ సేవలను అందుకోవడం చాలా సాధికారంగా అనిపిస్తోంది.
1: సార్, సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటారు?
0: ఐపీపీబీ అనేది ప్రత్యేకత పోస్టల్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎర్లియర్ మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్స్ ని మాత్రమే చూసాము, కానీ ఈ రోజున డోర్ స్టెప్ బ్యాంకింగ్ మోడల్ ని ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతా ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్లాలి, కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు. సో అంటే ఐపీపీబీలో కస్టమర్ గోస్ టు ద బ్యాంక్ అనే విధానంతో పాటు బ్యాంక్ రీచెస్ ద కస్టమర్ అనే విధానం కూడా ఉంది. పోస్టల్ నెట్వర్క్ డిజిటల్ టెక్నాలజీ బయోమెట్రిక్ ఆధారిత సేవలను కలిపి చివరి మైలుకు బ్యాంకింగ్ ను అందించడం ఐపీపీబీ యొక్క ప్రత్యేకత.
1: సార్, ఐపీపీబీకు అత్యంత ప్రత్యేకమైన సేవల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఒకటి కదా సార్? సో ఈ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుతూ ఉన్నాయి?
0: పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వారి చేతిలో మొబైల్ తో పాటు బయోమెట్రిక్ డివైస్ తీసుకుని ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186,000 మంది పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకులు డోర్ స్టెప్ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ద్వారా బ్యాంకింగ్ సేవలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకు కూడా చేరుతున్నాయి. కస్టమర్ నగదు ఉపసంహరణ, నగదు జమ, రెమిటెన్స్, బిల్లుల చెల్లింపులు, బీమా, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ అప్డేట్స్ వంటి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అంటే ఒక కస్టమర్ బ్యాంక్ కి రావాల్సిన అవసరం ఉండదు, కానీ మన పోస్ట్ మ్యాన్, జీడిఎస్ వారి ఇంటికే వెళ్లి ఇవన్నీ సేవలను అందిస్తున్నారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖకు వెళ్లలేని వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, మహిళలు, సో ఇటువంటి వారికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంది?
0: ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిగా ఉన్న మహిళలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారికి బ్యాంకు శాఖకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. వారు ఇంటి వద్దే నగదు ఉపసంహరణ, నగదు జమ, డబ్బు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలను పొందగలరు. ఇది కేవలం బ్యాంకింగ్ సౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణ సమయం, ఖర్చు మరియు శారీరక ఇబ్బందులను తగ్గించే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనం.
1: సార్, ఇంటి వద్ద ఏ సేవలు అందుబాటులో ఉన్నాయంటారు?
0: మీరు చూసుకుంటే ఇక్కడ ఖాతా ప్రారంభించడం, నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ చేయడం, డబ్బు బదిలీ అంటే రెమిటెన్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆధార్ మొబైల్ అప్డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ మార్పులు, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ అండ్ బిల్లర్ మేనేజ్మెంట్, ఇతర అందుబాటులో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ తాజా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ సేవలను అధికారికంగా పేర్కొంది.
1: సార్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీపీబీ ద్వారా యూపీఐ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి?
0: ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, ఇతర బ్యాంకు ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పే చేయడం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్లు చేయడం వంటి సేవలను పొందుతున్నారు. ఐపీపీబీ యూపీఐని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించింది.
1: సార్, స్మార్ట్ ఫోన్ లేదా యూపీఐ సేవలపై వీటికి సంబంధించి అవగాహన లేని గ్రామీణ ప్రజలకు అసిస్టెడ్ యూపీఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ను తీసుకుని వచ్చారు కదా సార్, ఈ సౌకర్యం అనేది ఏ విధంగా లభిస్తుందంటారు?
0: ఇది ఐపీపీబీ లో చాలా ముఖ్యమైన ఇన్నోవేషన్ అండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు లేదా యూపీఐ యాప్ ఉపయోగించడం తెలియకపోవచ్చు. అలాంటి వారికి అసిస్టెడ్ యూపీఐ ద్వారా ఐపీపీబీ సిబ్బంది, పోస్ట్మెన్, జీడిఎస్ సహాయంతో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐపీపీబీ అధికారిక వార్షిక నివేదిక ప్రకారం అసిస్టెడ్ యూపీఐ స్మార్ట్ ఫోన్ లేదా డెబిట్ కార్డు వంటి ఎంట్రీ బ్యారియర్స్ లేకుండానే యూపీఐని ఉపయోగించడానికి సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఇది చాలా ఉపయోగకరం అండి.
1: సార్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీపీబీ ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. 1, ఓటీపీ, ఎంపిన్, యూపీఐ పిన్ ఎవరితో చెప్పకూడదు, ఫస్ట్ పాయింట్. 2, బ్యాంకు అధికారి పేరుతో ఎవరైనా పిన్ ను ఓటీపీ అడిగితే ఇవ్వకూడదు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు. యూపీఐ పేమెంట్ స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద

0: కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారిక ఐపీపీ ఛానల్స్ ద్వారా ధృవీకరించాలి. మొబైల్ పోయినా లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపించినా వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఐపీపీబీ లావాదేవీలు డిపాజిట్ లేదా విత్డ్రాయల్స్ బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారానే జరుగుతాయి, అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారుడు వేలు ముద్ర లేదా ప్రమాణీకరణ లేకుండా ఎలాంటి మోసపూరిత నగదు లావాదేవీలు జరగవు. ఇది ఐపీపీబీ ఖాతాదారులకు అత్యుత్తమ భద్రతను అందిస్తోంది. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలను విశ్వసించండి. అనే జాగ్రత్తలు మిమ్మల్ని సైబర్ మోసాల బారి నుండి పడకుండా చేస్తాయి.
1: సార్, దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఈ లక్ష్యంలో ఐపీపీబీ పాత్ర ఏ విధంగా ఉందంటారు?
0: ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా గొప్ప పాత్ర ధరించడం జరిగింది. ఈ రోజు వరకు పొదుపు నగదు లావాదేవీలు, డీబీటీ, ఇన్సూరెన్స్, పెన్షన్, డిజిటల్ పేమెంట్స్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం. సో ఈ లక్ష్యంలో ఐపీపీబీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించబడ్డాయి. అలాగే డీబీటీలో ఐపీపీబీకి దాదాపు 12% మార్కెట్ వాటా ఉంది. ఇప్పటి వరకు ఐపీపీ ఖాతాల ద్వారా 173,000 కోట్ల పైగా డీబీటీ మొత్తాలను జమ అయ్యాయి. ప్రస్తుతం 6,69,00,000 ఖాతాలకు డీబీటీ క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండగా సుమారు 9.5 కోట్ల ఖాతాలు ఆధార్ సీడెడ్ ఖాతాలుగా ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేందుకు ఐపీపీ ఒక సమర్థవంతమైన వేదిక పనిచేస్తోంది. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించడానికి మన అతిపెద్ద బలం 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్. ఈ పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా దేశంలో గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లగలుగుతున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీపీ ఖాతాదారుల్లో 49% మంది మహిళలు ఉండటం. ఇది మహిళలకు కూడా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు పెద్ద ఎత్తున చేరుతున్నాయనడానికి ఒక మంచి సూచిక. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లడం ఐపీపీ ప్రత్యేకత. అందువల్ల ఖాతా ప్రారంభించిన నుండి డీబీటీ పొందడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, పొదుపు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం వరకు 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్, 14 కోట్లకు పైగా ఖాతాలు మరియు 49% మహిళల ఖాతాదారుల భాగస్వామ్యంతో సమగ్ర ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనలో ఐపీపీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో తపాల శాఖ నెట్వర్క్ ఎంత కీలకంగా ఉంది?
0: ఆంధ్రప్రదేశ్ లో తపాల శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్వర్క్ ఐపీపీకి చాలా పెద్ద బలం. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులు ఇప్పటికే గ్రామీణ ప్రజలకు ప్రవర్శం ఉన్న వ్యక్తులు. అందువల్ల కొత్తగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు మరియు 11,000పైగా ఉద్యోగుల పటిష్టమైన యంత్రాంగం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి నాణ్యమైన, వేగవంతమైన సేవలను సులభంగా అందుతున్నాయి. ఇది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం చేయగలిగిన ఇంప్రూవ్మెంట్ అండి.
1: సార్, పెన్షనర్లు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, సో ఇటువంటి వర్గాల వారికి ఐపీపీబీ ద్వారా అందుతూ ఉండే ముఖ్యమైన సేవలు ఏంటి?
0: పెన్షనర్లకు ముఖ్యంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన్ ప్రమాణ్ గా అంటాము, చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే వారు ప్రతిదానికి బ్యాంక్ రాలేరు. అలాంటి వాళ్లకు మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా చాలా ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా, వృద్ధులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఐపీపీ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్ విత్డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్ద పొందే అవకాశం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేసి. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఐపీపీబీ ద్వారా ఎలాంటి సౌకర్యం అనేది ముఖ్యంగా అందుతుందంటారు?
0: ఐపీపీ ద్వారా మనం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ్ రూపొందించవచ్చు. సో ప్రత్యేకంగా ఏమిటంటే పెన్షనర్ ఐపీపీ ఖాతాదారుడే కావాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. సో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవకు నేరుగా ఇంటికి వచ్చి ఈ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేసే సమగ్ర డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల అనారోగ్యం లేదా వయోభారంతో బయటకు వెళ్లడం కష్టమైన

0: వృద్ధులు, పెన్షనర్లు ఎక్కడికి వెళ్లకుండా తమ నివాసం వద్దే అతి తక్కువ సమయంలో సురక్షితంగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
1: సార్, ఐపీపీబీ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
0: ఇది రెండు రకాలుగా లాభం చేకూరుస్తుందండి. ఐపీపీబీ మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా పోసా అకౌంట్ అనుసంధానం వల్ల రెండు వ్యవస్థల మధ్య నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ లో చాలా అగ్రగామిగా ఉంది స్వీప్. అండ్ అలాగే పోసా అకౌంట్ కూడా మన చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే ఒక ఇంధనంగా ఇప్పనలో ఉంది. ఇలాంటి సమయంలో మన స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ సదుపాయం ద్వారా లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లోని నిధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అయిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఆర్డి అండ్ లోన్ అగేన్స్ట్ ఆర్డి వంటి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఐపీవీ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవలు కలిసి కస్టమర్ కు మరింత సమగ్ర ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ను అందిస్తున్నాయి.
1: సార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సేవలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తూ ఉన్నారు?
0: ఐపీవీ కేవలం డిపాజిట్ మరియు పేమెంట్ సర్వీసులకే పరిమితం కాలేదండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు లోన్ రిఫరల్ స్కీమ్స్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు పీఎంజేజేబీవై మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు సేవలను పోస్టల్ నెట్వర్క్ మరియు డోర్స్టెప్ ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. దీంతో ఒకే నెట్వర్క్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ వంటి అనేక ఆర్థిక సేవలు అందుతున్నాయి.
1: సార్, మనకి డైలీ యుటిలిటీస్ ఉంటాయి కదా సార్, అంటే విద్యుత్ బిల్స్, మొబైల్ రీఛార్జెస్. సో ఇటువంటి బిల్ పేమెంట్స్ ఐపీపీబీ ద్వారా ఏ విధంగా అందిస్తున్నారు? వీటి వినియోగం అనేది ఎలా ఉంది?
0: మన బ్యాంక్ పేరే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే ఈ పేమెంట్స్ యుటిలిటీ చెల్లింపుల కొరకు మన ఈ అకౌంట్ ను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడింది. ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు యుటిలిటీ బిల్స్, ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బిల్ పేమెంట్ సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు ఒక్కో బిల్లు కోసం వేర్వేరు కౌంటర్స్ లేదా ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్ట్ ట్యాగ్ వంటి పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఐపీపీ ఎకో సిస్టమ్ లో అందుబాటులో ఉండే సేవల విస్తరణలో భాగంగా ఉన్నాయి. సేవల అవైలబిలిటీ మరియు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కాలానుగుణంగా మారవచ్చు, కాబట్టి కస్టమర్లు తాజా ఐపీపీ వివరాలను పరిశీలించడం మంచిది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో ఐపీపీబీ సేవలు ఉపయోగిస్తున్న ఖాతాదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి నమోదైందంటారు?
0: ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నమోదు మరియు లావాదేవీల పరంగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాము. పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా విస్తృత స్థాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేస్తోంది. ఖాతా విస్తరణ చూసుకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి 3,05,000 పైగా కొత్త ఖాతాలను ప్రారంభించి విస్తృత ఆదరణ పొందింది. అలాగే ఏపీఎస్ సేవలను గమనిస్తే 5,08,000 పైగా ఏపీఎస్ లావాదేవీలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే సిఎల్సి అంటాము, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ స్కీమ్, ఆధార్, చైల్డ్ ఆధార్ అంటాము, బాల ఆధార్, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అప్డేట్ చేసే ప్రక్రియలో దాదాపు 72,500 సేవలను ప్రజల ముంగిలకే చేర్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 1 కోటికి పైగా ప్రీమియం సేకరించింది. పోస్టల్ నెట్వర్క్ మరియు మైక్రో ఏటీఎం సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐపీపీ ఆర్థిక సమ్మిళిత్వాన్ని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వేగవంతం చేస్తూ నిరంతరం ముందంజలో కొనసాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లోని రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులు ఐపీపీబీ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
0: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారుల కోసం సమగ్రమైన డిజిటల్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందులో మీరు గమనిస్తే ముఖ్యంగా డిబిటి స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఐపీపీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ రికార్డు మైల్ రాయి, దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 23వ విడత దాదాపు 1,36,00,000 లబ్ధిదారుల ఐపీపీ ఖాతాల్లో సుమారు 2,800 కోట్ల నిధులు జమ అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నదాత సుఖీభవ ఘనత కూడా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 1800 కోట్ల నిధులను పోస్టల్ శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ రైతులు తమ గ్రామంలో లేదా పొలం వద్ద ఏపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణ, యుటిలిటీ పేమెంట్స్ మరియు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను గమనిస్తే ఇదంతా రైతుల గురించి చూస్తే, అండ్ అలాగే ఎస్ఎస్జి ని కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

0: తో భాగస్వామ్యం, విజయలక్ష్మి ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా 200 మందికి పైగా డిజిలక్ష్మిలను ఐపీవీఓ ఇండివిజువల్ బిజినెస్ కరెస్పాండెంట్లుగా నియమించి వారికి స్థిర జీవనోపాధిని కల్పించడం జరిగింది. చిన్న వ్యాపారులకు క్యూఆర్ లేదా యూపీఐ కలెక్షన్లు, అలాగే కస్టమర్ల నుంచి 0 ఛార్జీతో యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు. మర్చెంట్ లోన్స్, చిన్న వ్యాపారుల అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరాల కోసం మర్చెంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐపీబీ లోన్ రెఫరల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్, వెహికల్ లోన్ మరియు గోల్డ్ లోన్, అలాగే బిజినెస్ లోన్ కూడా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాం.
1: సార్, ఫ్యూచర్ లో మనం చూస్తే కనుక ఐపీపీపీ ఏ విధంగా ఎటువంటి ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తూ ఉంది?
0: మీరు గమనిస్తే ఇప్పటికే చాలా ప్రోగ్రెస్ అయింది, అండ్ తదుపరి దశలో ప్రధానంగా చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ మీద సాంకేతికత మరింత వేగవంతం, సురక్షితంగా చేయడం ఒక లక్ష్యం. అలాగే లాస్ట్ మైల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇంకా స్థిరపరచడం, వాటి మీద ఇంకా పనిచేస్తా ఉన్నాము. అలాగే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తూ యూపీఐ అసిస్టెడ్ యూపీఐ మరియు ఏపీఎస్ వంటి సేవలను మరింత మందికి సులభంగా అర్థమయ్యేలా చేయడం. సమగ్ర ఆర్థిక సేవల పంపిణీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్రెడిట్ రిఫరల్ సేవలను విస్తరించడం. అలాగే మర్చెంట్ లోన్ ఎక్స్పాన్షన్, చిన్న వ్యాపారులకు అందిస్తున్న మర్చెంట్ లోన్స్ ని సదుపాయాన్ని మరింత విస్తరించడం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా పరివర్తన ప్రణాళిక, భవిష్యత్తులో ప్రతి స్థాయి రుణ సేవలు మరియు విస్తృత ఆర్థిక సేవలను నేరుగా అందించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం. అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ, పోస్టల్ నెట్వర్క్ మరియు హ్యూమన్ అసిస్టెన్స్ అనే 3 అంశాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన సమగ్ర సమ్మిళిత బ్యాంకింగ్ మోడల్, అంటే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ మోడల్ ను నిర్మించడం ఏపీవీకి ఉన్న అతిపెద్ద అవకాశం.
1: సార్, కార్యక్రమంలో చివరగా మన ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: నా ముఖ్యమైన సందేశం ఒకటేనండి, బ్యాంకింగ్ సేవలు మీకు దూరంగా లేవు, బ్యాంకింగ్ సేవల వ్యవస్థే మీ ఇంటి ముంగిటకు వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో బ్యాంకింగ్. గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం నగరాలు, పట్టణాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా మీ స్వగ్రామంలోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే 2వ అతిపెద్ద అంశం ఏంటంటే, అత్యంత చవకైన సులభమైన బ్యాంకింగ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. మనం అతి తక్కువ ఛార్జీలతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సముదాయంతో సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు. తక్షణ ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా ప్రభుత్వ సేవల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అలాగే కాగిత రహిత మరియు బయోమెట్రిక్ విధానం, ఇతర బ్యాంకుల మాదిరిగా విత్డ్రా లేదా డిపాజిట్ ఫారాలు, స్లిప్పులు రాయాల్సిన అవసరం లేదు. ఖాతా నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు మరియు వేలి ముద్ర, అంటే బయోమెట్రిక్ ద్వారా నగదు, డిపాజిట్, విత్డ్రా లేదా లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు. ఇలాగా సమగ్ర సేవలు మీ ఇంటి ముంగిటికే తీసుకొస్తున్నాము. ఖాతా తెరవడం, డబ్బు బదిలీ, యూపీఐ బిల్లుల చెల్లింపు, డిబిటి మొత్తాలు తీసుకోవడం, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను జీడిఎస్ పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యంగా చివరిది సైబర్ భద్రతపై అప్రమత్తత. గ్రామీణ ప్రజలు డిజిటల్ లావాదేవీలను సులభంగా అలవరించుకుంటూనే తమ ఓటీపీ పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా సైబర్ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే ఐపీబీ అంటే కేవలం ఒక బ్యాంకు మాత్రమే కాదు, తపాల శాఖ యొక్క విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను చేకూర్చే ఒక గొప్ప ఆర్థిక సమ్మిళితత్వ ఉద్యమం లాగా మనం చూస్తున్నాము. ఇది ఒక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మూవ్మెంట్ లాగా ముందుకెళ్తోందని మా యొక్క ముఖ్య సందేశం.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏటీఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐపీపీబీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కే సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆరో సంవత్సరం న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి? 2026 కాను న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు పంపిస్తూ ఉండండి.

మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

0: తూకాలలో ఎక్కువ లాభాలు జస్ట్ పక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జయస్వితో నేను అడిగినటువంటి ప్రశ్న 2026 కాను న్యూట్రిషన్ వీక్ యొక్క ఇతివృత్తం ఏంటి అని. సో చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు. సుష్లా వేణుగోపాల్ దత్త గారు ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మాతృభాష గురించి మీ యొక్క భావన భావుకత చాలా అద్భుతంగా ఉందండి. మాతృభాష అంటే మనం నేర్చుకున్న మొదటి భాష కాదు, మనకు తెలియకుండానే మనలో మేల్కొన్న మొట్టమొదటి అర్థం అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి విజయ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు. సో రేడియో శ్రోతలకు నమస్కారం. రాంగ్ ఆన్సర్ ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయిప్రీతం విజయవాడ నుంచి, పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమా గారు అంబటి నగర్ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అంబికా గారు భవానీపురం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సురేంద్రనాథ్ గారు అలాగే ఒడిశా నుంచి మనకి పంపించారనమాట, జెర్సీ కూడా ఒడిశా. నమస్తే ఆర్జే జయస్వి గారు, నమస్తే అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపినందుకు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, వడు నవి ఫ్రమ్ తులసిదాస్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి సరైన సమాధానాన్ని అందించారు. ఇంతకీ ఈ సంవత్సరం న్యూట్రిషన్ వీక్ ఇతివృత్తం ఏంటి అంటే డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. సో వెల్, మరి నెక్స్ట్ క్వశ్చన్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద విబీజీ రామ్జీ అనేటువంటి ఈ యొక్క పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద మిషన్ విబీజీ రామ్జీ? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు ఆన్సర్స్ పంపించండి 8662488144 కి. అండ్ ప్రియాతి ప్రియమైన జయస్వి గారికి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి వ్రాయునది ఏమనగా, మీరు అచ్చట క్షేమమా, మేమిచ్చట క్షేమమే, ఉభయ కుశలో పరి నేను క్షేమమేనండి. థ్యాంక్ యూ. ఆన్సర్ పోషకాహార శక్తికి కనుగొనడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎనీవేస్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. ఆన్సర్స్ తెలిస్తే 8662488144 కి నాకు వాట్సాప్ చేస్తున్నారని. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పది గంటల 41 నిమిషాలు దాటి పరుగులు తీస్తుంది మన క్లాక్ లో టైం. విబిజి రామ్జీ ఈ పథకం యొక్క పూర్తి పేరు ఏంటి అని అడిగాను, సో ఫుల్ ఫామ్. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. హాయ్ జయస్వి గారు, గుడ్ మార్నింగ్, బిలేటెడ్ గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, రాఖీ పౌర్ణం సందర్భంగా థ్యాంక్స్ అ లాట్ పెద్దాపురం నుంచి. అండ్ సరైన సమాధానం పంపించారు, ధన్యవాదాలు సార్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ హాయ్ జయస్వి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీకు కూడా. సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జయస్వి గారు. ఎన్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ మెహబూబ్ నగర్ జిల్లా నుంచి, థ్యాంక్ యూ. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పెడల జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు వికసిత్ భారత్ సగమే పంపించారు. సో ఓకే, నేను బిల్ చేస్తాను ఆన్సర్. కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్ చలపతి గారు అండ్ రైట్ ఆన్సర్ అందించారు. నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి మీకు కూడా. అండ్ అంబికా గారు ఫ్రం భవానీపురం నుంచి, హాయ్ అంబికా గారు, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి సీతారామం అంటూ పంపించారు. సీతారామం కి నేను అడిగిన క్వశ్చన్ కి సంబంధం లేదండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, ఇందాక మీరు నా ఫస్ట్ మెసేజ్ చదివి ఉంటారని అనుకుంటున్నాను, అప్పటికే నేను బయటికి వెళ్ళొచ్చు.

అండి. సో నేను మీ మెసేజ్ చదివానండి. సనబండ వాసు గారి మెసేజ్, నా మెసేజ్ చదివే ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇరువురు మెసేజెస్ చదివాను, సో మీరు వినలేదు, నేనేం చేయలేను. రామచంద్రరావు గారు రాజమహేంద్రవరం నుంచి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన ఆన్సర్ ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ. మరి బీబీజీ రామ్జీ అనేటువంటి ఈ పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వికా మిషన్ అన్నమాట. ఇది 2026 జులై 1 నుంచి ఆరంభమైందన్నమాట. అండ్ దీనికి మునుపు పేరు ఎన్జీఎన్ఆర్ఈజీఏ అనేటువంటి ప్రోగ్రామ్ కి ప్రతీకగా దీన్ని బీబీజీ రామ్జీగా పేరు మార్చారన్నమాట. సో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2025, సో దానికి సంబంధించి బీబీజీ రామ్జీ అనేటువంటి పేరుని ఈ జులై 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. 2026 పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తమేంటి? 2026 గాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తమేంటి? సో ఈ యొక్క రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే 8662488114 కి వాట్సాప్ చేయండి. ఈ సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ స్టాలిన్.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: స్టాలిన్ మూవీ నుంచి పరారే పరారే ఈ పాట విన్నాక, అంటే మార్నింగ్ నుంచి ఒకలా ఉంటుంది, 10 గంటలు అయిన తర్వాత ఇంకొకలా ఉంటుంది అనమాట. ఆ జోష ఎనర్జీ మొత్తం ఈ పాటలో వినిపించింది. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్, పోషణ్ అభియాన్ ఇతివృత్తం ఏంటి 2026వ సంవత్సరానికి కాను అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అంతే ఎనర్జెటిక్ గా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు మెసేజ్ పంపించినందుకు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ అండి. అండ్ రేడియో మిత్రులకు శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్ద కొండూరు నుంచి సరైన సమాధానం పంపించారు. రమాసుందరి ఫ్రం నెల్లూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సరైన ఆన్సర్ అందించినందుకు. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పోషకాహారం అంటూ పంపించారు. కరెక్టేనండి, ఆ పోషన్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి అన్నాను. సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ గారు, మెకానిక్ వెంకటాచలపతి గారు సరైన ఆన్సర్ అందించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అండి. అండ్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి సరైన ఆన్సర్ అందించారు. ధన్యవాదాలు మీకు కూడా. అండ్ జాన్సన్ గారు ఫ్రం విజయవాడ నుంచి, నాకైతే మీ మెసేజ్ ఇంకా చేరలేదు జాన్సన్ గారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఇందాకటి ప్రశ్నకి సరైన ఆన్సర్ ని అందించారు. సో వెల్, మరి 10:52 దాటి అలా అలా అలా పరుగులు తీస్తుంది క్లాక్ లో టైం. మరి ఈ సంవత్సరానికి కాను పోషణ అభియాన్ ఇతివృత్తం మ్యాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్. సో మొదటి 6 సంవత్సరాలలోనే మనిషి లేకపోతే శిశువు యొక్క మెదటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యాన్ని చూసుకోవడం అనమాట. సో ఆ బ్రెయిన్ డెవలపింగ్ ఆస్పెక్ట్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మొదటి 6 ఏళ్ల వయసులో మేధో వికాసానికి సంబంధించి పోషణ్ అభియాన్ వారు ఈ సంవత్సరం ఈ యొక్క థీమ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనకి మెసేజ్ చేశారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. న్యూట్రిషన్ వీక్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు థ్యాంక్స్ అ లాట్ అండి. మీకు కూడా న్యూట్రిషన్ వీక్ లో భాగంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంకా పిల్లలు ప్రప్రథమంగా ఇంకా ఆనాటి వాళ్ళకే చక్కగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి మెజారిటీ ఇన్ ద కేసెస్ D3 లోపం ఉంటుంది, అలాగే B12 లోపం ఉంటుంది. వీటి వల్ల మనకి

తెలియకుండానే చాలా యంగ్ ఏజ్ లో షుగర్, థైరాయిడ్ స్పైక్ అవ్వడం, ఇలా ఇతర ఇతర కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దయించి మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. పోషకాహారాన్ని మీ యొక్క ఆహారంలో భాగం చేసుకోండి. రుచించకపోయినా కూడా వాటిని మనం పొట్ట కోసం, మన శరీరం కోసం తీసుకోవడం మంచిది. ఎప్పుడు నోటికి రుచించేవి తింటే ఎలా? ఆహారాన్ని కూడా మనకి హితవు చేసుకొని ఇంట్రెస్ట్ లేనటువంటి వాటిని కూడా ఎలాగ చక్కగా వండుకోవచ్చు అనేటువంటి పద్ధతుల ద్వారా, మన అమ్మ చేతి ముద్ద ద్వారా వెళ్తే ఆటోమేటిక్ గా పోషణ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి. సో వెల్, మరి ఇది ఈనాటి నా షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఐసి ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్లోరిగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, అండ్ హ్యాండ్ రిటర్న్ లెటర్స్ గురించి ఎన్నో మధురానుభూతుల్ని పంచుకుంటూ చివరికి పోషకాహారంతో ఆనందంగా టాటా బై బై చెప్పేస్తుందన్నమాట. మీ జేఎస్వి, కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ డే మరొక అద్భుతమైనటువంటి మాటతో పాటతో. అంటే దాన్ని వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతీయ ఫిల్మ్.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను వసతి గృహాలకు ఆహ్వానించి అక్కడి పరిస్థితులు వసతులను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం నంద్యాలకు వచ్చిన మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిందని హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పరనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడకుదిటి ఈశ్వరరావు, రణస్థలం మండలం కొచ్చెర్ల, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఈ ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ అప్పరనాయుడు మాట్లాడుతూ పేదల ఆరోగ్య ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాట్లపై రాష్ట పరిశ్రమలు గనుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు అమరావతి రాష్ట సచివాలయం నుండి నిన్న ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ కార్యదర్శికి వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన నెల్లూరులో జిల్లా స్థాయి తీర భద్రతా కమిటీ సమావేశం నిన్న జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో కార్యదృష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చెప్పుగా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సో ఇక సినిమా కబుర్ల టైం అయిపోయింది కదా. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యోళ్లంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే ఫిల్మ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, కార్తీ నటించిన సర్దార్ 2కు సంబంధించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫిల్మ్ అనమాట. మరి ఈ ట్రైలర్ కనుక చూస్తే మన హీరో కార్తీ గారు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? చూసే ఉంటారు కదా, పల్లెటూరి వ్యక్తులుగా కనిపిస్తారు. అండ్ ఒక ఏజెంట్ గా కూడా ఆయన పనిచేసే ఒక క్యారెక్టర్ అనమాట. సో చూడడానికి మాత్రం పల్లెటూరి వ్యక్తిగా, కానీ ఒక ఏజెంట్ రోల్ అది. సో ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్బ్ గా ఉంది అని మాత్రం ఇప్పటికే మంచి పేరు కూడా వచ్చేసింది. సో మామూలుగా అందులో ఉన్న డైలాగ్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయన్నమాట. అండ్ సర్దార్ గా మరి ఎలా ఆయనని చూపించబోతున్నారు ఏంటి అనేది మాత్రం తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. ఎప్పటి వరకు? September 10th వరకు అనమాట. సో ఆశిక రంగనాథ్ అండ్ మాళవిక నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి September 10th. అండ్ విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. మరి ఈ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి, యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు. హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి రజనీకాంత్ గారు నటించిన ఫిలిమ్స్ అన్ని కూడా మనకి ఎంతో ఎంతో ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అనిరుద్ధ్ కంపోజిషన్ లో వచ్చే సాంగ్స్ కూడా మన రజనీకాంత్ గారి ఫిలిం తో పాటుగా ఆ సాంగ్స్ ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆ హైప్ ని క్రియేట్ చేస్తాయి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ జైలర్ మూవీ గురించి మనం ఆల్రెడీ విన్నాం, చూసేసాం. జైలర్ ఎంత సూపర్ హిట్ అయింది కూడా తెలుసు, కానీ ఇప్పుడు జైలర్ 2 సినిమా గురించి అందరం వెయిట్ చేస్తున్నాము. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ జైలర్ 2 సినిమా మాత్రం రిలీజ్ కాస్త లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా వస్తోంది న్యూస్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం కొంచెం తెలియాల్సి ఉంది మనకి, కొంచెం టైం పడుతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ యాక్షన్ సీన్స్ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదట. దాంతో అక్టోబర్ 15 యాక్చువల్ గా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు కాబట్టి ఆ డేట్ ని మాత్రం రిలీజ్ చేయడానికి కుదరకపోవచ్చు అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి అది ఎలా ఉంటుందనేది. అండ్ ఇప్పటికే దసరా టైంలో రాబోయే ఫిల్మ్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది కదా. సో మన హీరో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిల్మ్ అయితే రెడీగా ఉంది, తర్వాత ఆదర్శ కుటుంబం. మరి ఈ రెండు కాకుండా జైలర్ 2 కూడా అదే దసరాకి రావాలని మనం కూడా చూద్దాం, మరి ఎక్స్పెక్ట్ చేద్దాం అదనమాట విషయం. మరి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూస్తావుగా నీ కాళ్ళు ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెట్టుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనకే అడిగే గురయ్యా, నేని వెనకే చివరి వరకు. కాలులాగి ఎదగవతయ్యా, నాలయముటై పడతా జరుగు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

గైస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సూపర్ హిట్ సాంగ్. దావుది సాంగ్ అయితే వినేశారు కదా ఫ్రమ్ ద మూవీ దేవరా. మరి ఎన్టీఆర్ గారు నటించిన దేవరాకి పార్ట్ టూ ఎప్పుడొస్తుంది? ప్రెసెంట్ అయితే ఆయన డ్రాగన్ ఫిల్మ్ తో బిజీగా ఉన్నారు కదా, అది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, దేవరా ఎప్పుడు రావాలి? సో అన్ని క్వశ్చన్ మార్క్సే. సో ప్రెసెంట్ అయితే డ్రాగన్ ఫిల్మ్ కి కూడా చిన్న బ్రేక్ పడింది కదా గాయం కారణంగా. అయితే త్వరలోనే మళ్లీ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. సో గాయం కొంచెం తగ్గడం వల్ల సో నెక్స్ట్ ఇక ఫిల్మ్స్ టకటకా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మన యంగ్ టైగర్ అని చెప్పేసి మాత్రం తెలుస్తోంది. ఎనీహౌ మరి ఆయన ఎప్పటిలాగానే మనల్ని అందరినీ ఇలానే అలరిస్తూ మంచి మంచి ఫిల్మ్స్ త్వరగా లేట్ చేయకుండా త్వరగా మనం ముందుకు రావాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక ఇంకొక ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకుంటే మన హీరో నందమూరి బాలకృష్ణ గారు వరుసగా ఫిల్మ్స్ చేసుకుంటూ చాలా బిజీ బిజీగా ఉన్నారండి. సో ఎన్బికే 111 ఈ ఫిల్మ్తో ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఆల్రెడీ. సో టైటిల్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది ఇలా ఉండగా కొరటాల శివ గారి డైరెక్షన్ లో తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ 112 సో 112వ సినిమా కూడా షూటింగ్ అయితే జరుపుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుస్తోంది. అండ్ ఈ ఫిల్మ్ లో అయితే మాత్రం తమిళ హీరో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంట. సో ఆర్య ఆల్రెడీ మనకి అల్లు అర్జున్ గారు నటించిన సినిమా, సో ఆల్రెడీ మన తెలుగులో హీరోగానే కాకుండా ఇట్లా విలన్ గా కూడా ఆయన ఆర్య మనకు బాగా పరిచయం కదా. మరి చూడాలి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అంటే అది విలన్ క్యారెక్టరా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ రోల్ ఇచ్చారా, ఇది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఎప్పటిలాగానే మన హీరో బాలయ్య గారిని మాత్రం ఫుల్ మాస్ యాక్షన్ తో పాటుగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ సినిమాలో చూపించబోతున్నారు కొరటాల శివ గారు. మరి చూడాలి సామాజిక అంశాల నేపథ్యంలో సాగే ఫిల్మ్ అన్నమాట ఇది. దీని మీద అయితే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సింది, అది విషయం. మరి మీ అందరి కోసం ఇప్పుడైతే డాకు మహారాజ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళం కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హ్యాపీనెస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. 11:51 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరో నాని గారు కీర్తి సురేష్ కాంబినేషన్ అంటే ఎంతో మందికి ఇష్టమండి. సూపర్బ్ కదా. నేను లోకల్ ఫిల్మ్ తోనే ఇద్దరు సూపర్ హిట్ పేరుగా పేరు తెచ్చుకున్నారు. మరి వీళ్ల కాంబినేషన్ లో అండ్ నేను లోకల్ కి మాత్రం ఫుల్ ఆపోజిట్ రోల్ లో కనిపించబోతున్నారనే చెప్పాలి ది పారడైజ్ మూవీలో. సో ఆల్రెడీ పారడైజ్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఆల్రెడీ అందరినీ అలా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ ఏషనాగుల వీడియో సాంగ్ అయితే మాత్రం అసలు మామూలు క్రేజ్ గా లేదు. ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందన్నమాట ఈ సాంగ్ అయితే. సో థియేటర్స్ లో అందరికీ పూనకాలు తిప్పిచ్చేస్తుంది అని మాత్రం ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ చేసేస్తున్నారు కూడా ఈ సాంగ్ చూసి. మొత్తానికి అనిరుద్ధ్ అందించిన ఈ మాస్ బీట్స్ కి ఈ పాటలో నానిగారు కీర్తి సురేష్ వేసిన స్టెప్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి. జంగిరెడ్డి గారు ప్రభా గారు పాడిన పాట అనమాట ఇది. కాసల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. ఏషనాగుల సాంగ్ చూసే ఉంటారు మీరు కూడా. సో మొత్తానికి ఈ పాటతో అందరినీ అలా అలా మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేసేశారు. మొత్తానికి పారడైజ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో సెప్టెంబర్ 24 న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి మూవీ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అండ్ ఇంకా మీ అందరి కోసం నేనే లోకల్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. విండో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జూన్ నెలల మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఇన్స్టాలో వీడియో విడుదల చేశారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఈరోజు సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. రాష్టంలో 62 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం పింఛన్లను అందిస్తోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 33,990 మంది లబ్దిదారులకు 14,97 లక్షల రూపాయల పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో 8-9 వార్డులో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 62 లక్షల మంది లబ్దిదారులకు ప్రతి నెల 2,694 కోట్ల రూపాయలను పింఛన్గా ప్రభుత్వం అందిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు గ్రామంలో ఈరోజు సామాజిక పెన్షన్లను ఆయన లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలో ఈరోజు 253,845 మందికి 111.60 కోట్ల రూపాయల మేర ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిశెట్టి తెలిపారు. అనివార్య కారణాలతో ఈ రోజు తీసుకున్న వారికి రేపు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో ఈ నెల 12వ తేదీన లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ నరసింహమూర్తి వెల్లడించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు జాతీయ లోకాదాలత్ ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఈ ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఒడిశా నుంచి విజయవాడ వెళ్తుండగా లారీని ఢీకొన్న కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు గాయాలు కాగా అందరూ సురక్షితంగా ఉన్నట్లు, క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే వచ్చేసాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. సో మనం ఏం మాట్లాడుకుందాం ఇవాళ? ఇంతకీ నేను మీ ఆర్జే తేజు. సో చాలా సేపు అయిపోయింది కదా నేను కూడా నేమ్ చెప్పి. మొత్తానికి సినిమా కబుర్ల నుంచి మీకు తెలుసేలోకి వచ్చేసాం. 12:05 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. మన భారతదేశం అంటే చరిత్ర, గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రకృతి, ఇవి మాత్రం బాగా అందరికీ గుర్తొస్తాయి. అండ్ వేరే వాళ్ళకి మనం చెప్పాలన్నా కూడా చాలా గర్వంగా మన చరిత్ర ఇది అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. సో అది మాత్రమే కాదండి, కొన్ని అంతు చిక్కని కథలకు కూడా మన దేశం ఎంతో ఫేమస్ అనమాట. అంటే కొన్ని ప్రదేశాలు ఉంటాయి, మనకు వాటిని చూస్తే బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అసలు ఏంటి ఈ ప్రదేశం ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని. అండ్ కొన్ని అయితే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సో మరికొన్ని ఇప్పటికీ కూడా ఎంతో మిస్టరీగానే మిగిలిపోయిన ప్లేసెస్ ఉన్నాయి. అంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం హారర్ మూవీస్ కానీ ఏదన్నా మిస్టరీ రిలేటెడ్ సినిమాలు మనం చూస్తే ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తామో కదా. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఆ ఊర్లో వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, దీని వెనక స్టోరీ ఏంటి. సో కొంచెం రియలిస్టిక్ గా ఉన్న స్టోరీస్ నే తీసుకుని మన డైరెక్టర్స్ కూడా ఆ రియల్ ఇన్సిడెంట్స్ తోనే సినిమాలు వాటినే ఇన్స్పైరింగ్ గా తీసుకొని సినిమాలు తీస్తూ ఉంటారు కదా. సో అలాంటి రియల్ హిస్టారికల్ ప్లేసెస్ గురించి మనమైతే ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. సో భారతదేశంలోని కొన్ని రహస్య ప్రదేశాలను గురించి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఠాగూర్ ఫిల్మ్ నుంచి సాంగ్ అది వినేశారు నేను మీ ఆర్జే తేజు. 12:11 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే. రహస్యం ఉన్న చోటే ఆసక్తి అయితే ఉంటుంది, మరి ఆసక్తి ఉన్న చోటే అన్వేషణ మొదలవుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం మిస్టరీ రిలేటెడ్ సినిమాలకి బాగా ఆదరణ పెరిగిపోయింది మన తెలుగులో కదా. అలాంటి ఫిల్మ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతున్నాయి. నిజంగా ఎక్కడో జరిగే ఇన్సిడెంట్స్ తోనే ఈ సినిమాలు అనేవి తీస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ఉన్న రియల్ మిస్టరీ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ అన్నాను కదా. సో ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? రాజస్థాన్ లోని భాన్గర్ ఫోర్ట్. సో భాన్గర్ కోట అని పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత రహస్య ప్రదేశాల్లో ఈ కోట కూడా ఒకటి. 17వ శతాబ్దంలో రాజా మాన్సింగ్ తమ్ముడు మాతో సింగ్ నిర్మించారు ఈ కోటని. మరి దీని వెనక రహస్యం ఏంటి అనేది తెలియదు కాని సరిగ్గా ఈ కోటలోకి మాత్రం సాయంత్రం 6 గంటల

టైంలో జస్ట్ దూరం నుంచి ఏంటి అనేది చూడొచ్చు, కానీ ఇక ఈవినింగ్ 6 అవుతోంది అనగానే అసలు ఎవరిని అలో చేయరనమాట. సో అది విషయం. సో ఇండియాలోనే మిస్టరీ ప్లేసెస్ లో ఇది టాప్ లో ఉందన్నమాట, ఇది అది విషయం. అండ్ ఇంకా ఉన్న ప్లేసెస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ టక్కర్ దొంగ. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్. SBI, the bank to every Indian.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అయితే మన ఇండియాలోని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో మరొక మిస్టీరియస్ విలేజ్ గురించి చెప్పుకుందామా. సో ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది, కుల్దారా విలేజ్ అనమాట దీని పేరు. సో కుల్దారా ఈ గ్రామాన్ని 1291లో స్థాపించారు. ఫస్ట్ లో అంతా బాగానే ఉండేది, జనాలందరూ హ్యాపీగా నివసిస్తూ ఉండేవారు. కానీ తర్వాత సడన్ గా 1825లో జరిగిన ఒక సంఘటనతో ఒక్క రాత్రిలోనే 84 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు 1500 మంది పైగా, ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారంట. సడన్ గా రాత్రికే ఖాళీ చేసేసి జనాలందరూ వెళ్లిపోయారు. మరి దీన్ని అప్పటి నుంచి ఘోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు తెలుసా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా. సో ఎవరైనా ఎంత ట్రై చేసినా ఇప్పటికీ కూడా ఒక్క రోజు కూడా ఆ గ్రామంలో ఉండలేకపోతున్నారంట. దీనికి భయాలు కారణం కావచ్చు, ఏదో అక్కడ ఏదో ఉన్నాయి, ఏదో చప్పుళ్లు వినిపిస్తున్నాయని కాని, ఎవరో ఆకారాలు కనిపిస్తున్నాయి, నీడలు కనిపిస్తున్నాయని, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చెప్పుకుంటూ ఉంటారనమాట అక్కడంతా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంత నిజము ఉంది దీని వెనక, రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఏదేమైనా చుట్టుపక్కల ప్రజలు మాత్రం అసలు ఏదో శాపం వల్లనే ఎవరు అక్కడ ఉండలేకపోతున్నారు అని భయపడి ఎవరు అటువైపు వెళ్లరు. మరి ప్రజెంట్ అయితే ఈ కుల్దారా విలేజ్ కూడా భారత పురావస్తు శాఖ రక్షణలోనే ఉంది, ఒక పర్యాటక ప్రదేశంగా అయితే ఉందన్నమాట, అది విషయం. అండ్ ఇలాంటి ఇంకా మిస్టరీ ప్లేసెస్ చాలానే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్దిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై. సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీం పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8%

దేశం అభివృద్ది రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం ఎరువుల దిగుమతులపై ఆధారపడున్నప్పటికీ, తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వీవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్ లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న

జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్ తో సహా నాలుగు సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమాపేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్ కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్ లో మెస్సీ ఒక ప్రపంచ కప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాన్ని కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇండియాలోని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వన్ ఆఫ్ ద ప్లేస్ జటింగా వ్యాలీ, ఇది అస్సాం లో ఉంది. సో జటింగా వ్యాలీ అస్సాం, ఎక్కువగా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే పక్షులు సూసైడ్ చేసుకునే ప్లేస్ గా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. అంటే ఇది ఒక లోయ అనమాట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ నెలల మధ్య సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నో వేల వలస పక్షులు అయితే ఉంటాయి కదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. కొన్ని నైట్ టైం జర్నీ చేసే ఉంటాయి, కొన్ని పగలు జర్నీ చేసే ఉంటాయి కదా పక్షులు. సో అలా నైట్ టైం తిరిగే పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కొన్ని వందలాది పక్షులన్నీ కూడా అక్కడ భవనాలను చెట్లను చాలా వేగంగా ఢీకొట్టి మరీ చనిపోతూ ఉంటాయంట. మరి దీని వెనక రీజన్ ఏంటి, అసలు ఏంటి అనేది చాలా కాలం పాటు అదొక మిస్టరీ లాగా ఫీల్ అయిపోయి జనాలు ఎవ్వరూ కూడా అసలు ఆ జటింగా వ్యాలీ వైపు అంటే ఆ లోయ వైపు ఎవ్వరూ వెళ్లేవారు కాదు, చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఈ మన శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటో తెలుసా, జనరల్ గా ఎత్తైన ప్రదేశాలు కానివ్వండి, దట్టమైన పొగమంచు, అధిక వేగంతో వీచే గాలులు, ఇవన్నీ ఈ రాత్రిపూట ఎగిరే పక్షులను కాస్త గందరగోళానికి గురి చేస్తాయంట. దాంతో ఆ పక్షులు ఏం చేస్తాయి, తమ సేఫ్టీ కోసం మనుషుల ఇళ్లలోని దీపాల వైపు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్లిపోతాయి. అవి కాస్త ఆ ఎగిరిన ఆ స్పీడ్ వల్ల ఏంటంటే ఆ దీపాలని గుద్దుకోవడం, గోడల్ని గుద్దుకుంటూ అలా కాస్త కింద పడిపోయి చనిపోతాయి. సో ఇది వాటి వెనక ఉన్న రహస్యం అంతే తప్ప ఇంకేం లేదు అని మన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ జటింగా లోయలోకి మాత్రం

మా ఎవ్వరు కూడా వెళ్లే సాహసం అయితే చేయరు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియాగా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. సో అస్సాం లో ఉంది ఇది, అదే విషయం. సో ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను కార్తికేయ ఫిల్మ్ నుంచి. సో కార్తికేయ కూడా ఎన్నో మిస్టరీలను ఛేదించి మరీ హీరో చివరికి ఒక కంక్లూజన్ కి అయితే తీసుకెళ్లిపోతాడు క్లైమాక్స్ లో చూస్తే. కార్తికేయ ఫిలిం, కార్తికేయ టూ, అండ్ ఇంకా పాత సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, అన్వేషణ. సో ఇలా వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాగో సో ఆ మూవీ అలాంటి మూవీస్ లోని సాంగ్స్ కూడా విందాం అనిపిస్తుంది. సో మీకోసం కార్తికేయ నుంచి ప్లే చేస్తున్నాను బ్యూటిఫుల్ సాంగ్, వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థి

15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian. వింటున్నారు వివిధ భారతి FM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే కార్తికేయ ఫిల్మ్ నుంచి సాంగ్ వినిసాం అండ్ 12:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ ఆ టాపిక్ లో మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్న ప్లేస్ ఏంటంటే పూణే నగరంలోని ఒక చారిత్రక కోట గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే శనివార్వాడ. మరి దీనిని 732 లో మొదటి బాజీరావు పెష్వా నిర్మించారు. మనం బాజీరావు మస్త్ అనే సినిమా చూసాం కదా, సో ఆ బాజీరావు గారే నిర్మించారనమాట. సో మొదటి బాజీరావు గారు సో 1732 లో నిర్మించారు. శనివారవాడ అంటే మరాఠీలో ఒక అర్థం ఉంది, అంటే మరాఠీలో శనివారం అంటే శనివారం, ఓకే, అండ్ వాడ అంటే నివాస సముదాయం అని అర్థం అనమాట. మరి దీన్ని శంకుస్థాపన చేసిన రోజున శనివారం కావడంతో ఈ పేరే పెట్టేశారంట. సో శనివారవాడ అని పిలుస్తారు. ఇక 1732 నుంచి 1818 వరకు కూడా ఇది మరాఠా సామ్రాజ్య పెష్వాల ప్రధాన కార్యాలయంగా రాజధానిగా ఉండేది. ఇక తర్వాత 1828 లో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట చాలా వరకు కూడా కాలిపోయి శిథిలమైపోయింది. తర్వాత ఇక అక్కడ స్థానికులు చెప్పే విషయం ఏంటంటే ఆ కోటలో దయ్యాలున్నాయని చెప్పి ఎవ్వరూ కూడా చీకటి సమయంలో అసలు అటువైపు వెళ్లరు అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ రకరకాల స్టోరీస్ కూడా ఉన్నాయండి దీనికి వెనకాల. సో ఏది నిజం ఏది కాదు అనేది మాత్రం తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అసలు పురావస్తు శాఖ వారు ఒక టూరిస్ట్ ప్లేస్ గా అయితే మార్చేశారనమాట దీన్ని. బయట మాత్రం కొంత ప్రాంతం వరకు సందర్శించడానికి పర్మిషన్ ఇస్తారు, కానీ కోటలో లోపల కొన్ని భాగాల్లో మాత్రం ఎంట్రీ అయితే లేదు. సో ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు లోపలికి వెళ్ళడానికి భయపడతారు అందరూ అనేది మాత్రం సరైన రీజన్స్ అయితే తెలియక ఈ ప్లేస్ అయితే ఎప్పటి నుంచో అలా మిస్టరీగానే మిగిలిపోయిందనమాట. సో అది విషయం. ఇంకా ఇంకొకటి ఉంది, ఇక ఎక్కడెక్కడో విషయాల గురించి మాట్లాడుకున్నాం, మన ఏపీలోని ఒక ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, చెప్తాను. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం అన్వేషణ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ విని ఎంజాయ్ చేశారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే కొన్ని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి కూడా మన దేశంలోని మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటిగా చెప్తారు. మరి ఈ టెంపుల్లోని హ్యాంగింగ్ పిల్లర్ గురించేనండి, అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. మరి ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపన్న వీరన్న అనే ఇద్దరు బ్రదర్స్ నిర్మించారనమాట. మరి ఈ ఆలయంలోని 70 స్తంభాలలో ఒక స్తంభం మాత్రం పూర్తిగా నేలకు ఆనుకోకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. మరి దీని కింద నుంచి ఒక బట్టను ఒకవైపు నుంచి మరోవైపుకు ఈజీగా తీసేయచ్చు. సో మరి ఈ నిర్మాణ శాస్త్రాన్ని అసలు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందన్నమాట. ఈ స్తంభం సందర్శకులను ఇప్పటికీ కూడా ఆకట్టుకుంటుంది. మరి భారతదేశంలోని ఈ రహస్య ప్రదేశాలు మనకి ఒక విషయాన్నైతే గుర్తు చేస్తాయండి. యాక్చువల్ గా ఇందాక నేను చెప్పిన ప్లేసెసే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకున్న సమయానికి తగ్గట్టుగా కొన్ని విశేషాలు మాత్రమే మాట్లాడుకున్నాం. మరి ఈ రహస్య ప్రదేశాలు మనకి విషయం ఒక విషయాన్ని గుర్తు చేస్తాయన్నాను కదా, ఏంటంటే ప్రతి ప్రదేశం వెనక ఒక స్టోరీ అయితే ఉంటుంది డెఫినెట్ గా కదా. మరి ప్రతి కథ వెనక ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలైన అన్వేషణ. సో అదనమాట. సో ఎప్పటికైనా సరే ఈ మిస్టరీ ఛేదించేసి అసలు రీజన్స్ ఏంటో మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఇప్పుడు మీ అందరి కోసం తమ్ముడు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పొన్నపల్లిలో ఈ రోజు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అనంతరం నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 యూడీజీ జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. మెగా పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి రాత్రి బస చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్నుదారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందిస్తున్నట్లు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. నూజివాడ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి ఈ రోజు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం మండలం పెద్ద గెద్దాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఈ రోజు పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ తికిషోరు ఆదేశించారు. నోటీసులు జారీ చేసి హియరింగ్ల నిర్వహణ, క్లెయిమ్స్ పెండింగ్ తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన ఈ రోజు సమీక్షించడంతో పాటు గత నెల 27 నుంచి 31 వరకు ఇందుకు సంబంధించి జరిగిన వినతుల పురోగతిని పరిశీలించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ వెల్లడించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి గౌతమి విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్లతో కలిసి కలెక్టరేట్ లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు ధీరాలో మన భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో గొప్ప కృషి చేసిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త, అంటే బయోకెమిస్ట్ అని పిలుస్తాం కదా, సో ఆవిడ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ కమలా సోహోని గారు. భారతీయ మహిళలు శాస్త్ర పరిశోధనల్లో ముందుకు రావడానికి ఆమె ఒక మార్గదర్శకురాలిగా నిలిచారని చెప్పాలి. మరి కమలా సోహోని గారి గురించి కొన్ని విశేషాలు ఈ రోజు ధీరాలో తెలుసుకుందాం.

0: ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:11 అయిపోయింది కదా. మరి బ్యూటిఫుల్ సాంగ్ ఆర్య నుంచి వినేశాము. నేను మీ ఆర్జే తేజు. ఇక కమలా సోహని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందామన్నాను కదా. సో 1911 లో ఎంపీలోని ఇండోర్ లో జన్మించారు కమలా సోహని గారు. మరి ఆవిడ తండ్రి నారాయణరావు భగవత్, మరి అలాగే మామగారు మాధవరావు భగవత్, మరి వీళ్ళిద్దరూ కూడా రసాయన శాస్త్రవేత్తలు అనమాట. అయితే ఫ్యామిలీలోనే శాస్త్రంపై ఉన్న ఆసక్తి వల్ల ఏంటంటే ఆమె కూడా ఆ శాస్త్రం మీద ఆసక్తి అయితే కలగడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా. సో దాంతో కమలా గారు మంచిగా స్టడీస్ లో రాణిస్తూ ఇక బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రాల్లో పట్టా పొందారు. తర్వాత అసలు ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడమే చాలా తక్కువ కదా, పైగా ఇండియాలో చూసుకుంటే శాస్త్ర పరిశోధనా సంస్థల్లో మహిళలకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన చేయడానికి కమలా గారు దరఖాస్తు చేసుకున్నప్పుడంట అప్పటి డైరెక్టర్ సార్ సివి రామన్ గారు, సో అప్పుడు డైరెక్టర్ సివి రామన్ గారు ఆయనైతే ఫస్ట్ అసలు ఆమెకు అవకాశం కూడా ఇవ్వడానికి నిరాకరించారంట. ఇక ఆ తర్వాత కమలా గారు మాత్రం అస్సలు వదలకుండా ఎంతో పట్టుదలతో అవకాశం అయితే పొందారు తర్వాత. సో మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన చేయడానికి మాత్రం ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఏమైంది తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఆజాద్ ఫిల్మ్ నుంచి సాంగ్ వింటూ ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: షవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
6: ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు.

0: జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో సందేశాన్ని ఈ రోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై దునియా యుద్ధ మే డుబీ హుయీ చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ విశ్వ సంకటో సే గిరా హువా హై సప్లై చైన్ పూరీ తరహ్ డిస్టర్బ్ హై 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీం పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: భారత్ 7.8% జీడీపీ వృద్ది నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ ను బలమైన స్వయం సమృద్ది గల భవిష్యత్తుకు సిద్దమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ
2: అనేక సంస్కరణలకు నాంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని ఇలాంటి ఒకటి కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళకి చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉందని చెప్పా. ఒక స్వయం సహాయక సంఘం నేను ఆ రోజు పిలిపించాను, రూపాయి మీరు పొదుపు చేయండి నేను ఒక రూపాయి ఇస్తా, పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
0: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు హాల్టింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
3: పెన్షన్ల పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు, 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు కానీ అక్టోబర్ లో కానీ వాటి మీద కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
0: రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన

0: విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 20 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అదే ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైవ్ చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
0: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1446446, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 3 అక్టోబర్ తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50% పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ లో జరగనున్నాయి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు 1 అక్టోబర్ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్టంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.

0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అభినందన ఫిల్మ్ నుంచి వినేశారు కదా. 1:36 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనమైతే కమలా సోహని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే చిన్నతనంలోనే ఆవిడ ఫ్యామిలీలోనే శాస్త్ర రంగంలో ఉన్నారు, చాలా మంది రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి అదే ప్రభావం ఆవిడ మీద కూడా పడటం. సో బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాల్లో పట్టా పొందడం జరిగింది. ఇక తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాత్రం పరిశోధన చేయడానికి ఆవిడ జాయిన్ అయ్యారు కదా. ఇక తర్వాత ఏం జరిగింది, కొన్నాళ్లకు ఆమె ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధన చేశారు. ఇక అక్కడ ఆమె సైటోక్రోమ్ సి అనే ఒక ప్రోటీన్ మీద పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే కణాల్లో శక్తి ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో కమలా సోహని గారు తన పరిశోధన ద్వారా మొక్కలు, ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, మానవ ఆరోగ్యానికి వాటి సంబంధంపై కూడా ముఖ్యమైన కృషి చేశారు. మరి ఆమె చేసిన మోస్ట్ యూజ్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? తాటి లేదా ఖర్జూర చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు, ఖర్జూర చెట్లు, వాటి నుంచి లభించే నీర, దాంట్లో అయితే విటమిన్ సి అండ్ ఇతర పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగింది. సో విటమిన్ సి పోషకాలు ఉన్నాయి అని ఈ ఖర్జూర చెట్ల ద్వారా, దానిలో లభించే నీర అనే ఒక పార్ట్ ద్వారా ఆవిడ కనుగొనడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా వీళ్ళకి ఏంటంటే తక్కువ ఖర్చుతోనే పోషకాహారం అందించడంలో ఈ నీర అనేది ఎంతో ఉపయోగపడే అవకాశాలను ఆమె పరిశోధించడం జరిగింది. సో ఇలా కమలా సోహని గారైతే మాత్రం తన లైఫ్ టైంలోనే చూసుకుంటే శాస్త్ర పరిశోధనలో పాటుగా ప్రజల ఆరోగ్యం గురించి, పోషకాహారంపై కూడా ఎన్నో సేవలు చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఆవిడ రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నారు దీనికి గాను. సూపర్ కదా. మరి కమలా సోహని గారి లైఫ్ చూస్తే కనుక మనకి అర్థమయ్యేవేంటో తెలుసా? ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయండి అర్థం చేసుకోవడానికి. సో ఏంటంటే అవి, అవకాశం లేకపోతే అవకాశాన్ని సాధించాలి. ఎలా అయితే సివి రామన్ గారు ఆవిడని ఫస్ట్ వద్దన్నారు, తర్వాత పట్టుదలతో వదలకుండా అలా కృషి చేస్తూ మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో పరిశోధన చేయడానికి ఆవిడ మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో అవకాశం లేకపోతే ఆ అవకాశాన్ని సాధించి తీరాలి. సో ఈ పాయింట్ మనం రియలైజ్ అవ్వచ్చు, అంటే నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు. సో ఇది కూడా మనం ఆవిడ లైఫ్ ని చూసి తెలుసుకోవాల్సిన పాయింట్. అలాగే విజ్ఞానం అనేది సమాజానికి ఉపయోగపడినప్పుడే దాని అసలైన విలువ అనేది తెలుస్తుంది. సో అందుకే కమలా సోహని గారిని భారతదేశంలోనే మొదటి తరం మహిళా శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తిస్తారు తెలుసా. సో ఆమె విజయగాథ నేటికి యువతకు, ముఖ్యంగా శాస్త్ర రంగంలోకి రావాలనుకునే మహిళలకు గొప్ప ప్రేరణ అని చెప్పచ్చు. సో అది విషయం. అండ్ ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాను న్యూట్రిషన్ వీక్ గురించి. సో తెలుసుకుందాం, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ ప్రెసెంట్ అయితే అసలు న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం. సరే, అది పక్కన పడేస్తే మామూలుగా టీనేజ్ గర్ల్స్ హెల్త్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్లల్లో మెయిన్ గా పోషకాహార లోపం అయితే కనిపిస్తోంది. సో చిన్న వయసులోనే, ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ అంతా కూడా చేంజ్ చాలానే ఉంది కదా, చేంజెస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా మనము నీరసం పడిపోవడం, ఊరికే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ రావడం, సో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మెయిన్ గా టీనేజ్ గర్ల్స్, ఎందుకంటే టీనేజ్ లో మెయిన్ గా గర్ల్స్ లో చాలా హార్మోనల్ చేంజెస్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వయసులో సరైన పోషకాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్లిమ్ గా ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు బాడీలో అని చెప్పేసి చిన్న వయసులోనే టీనేజ్ నుంచే మీరు డైట్లు, అలా డైట్ల పేరుతో సరిగ్గా భోజనం చేయకుండా ఉన్నారు అంటే అనవసరంగా హెల్త్ ఇష్యూస్ బారిన పడాల్సి వస్తుందన్నమాట. సో ఏదేమైనా ఫుడ్ మాత్రం మనం ఏమేం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తినమన్నారు కదా అని మళ్ళీ ఎక్కువ మోతాదులో ఏదో తీసుకోవడం కాదు. సో దీనికంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మెయిన్ గా మీరు తీసుకోవాలి అనేది మాత్రం చిన్న చిన్న పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. సో అవేంటో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం అండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 156 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే టీనేజ్ గర్ల్స్ లో పోషకాహార లోపం లేకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాలేజెస్ స్కూల్స్ అంటూ ఎర్లీగా స్కూల్ టైం అయిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేవన్నా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు డే అంతా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే మెయిన్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు మానేయకూడదు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తేనే మీరు మిగతా డే అంతా ఇంపాక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపాక్టే కనపడుతుంది అంటూ ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్ మహారాజులాగా చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏమో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా, నైట్ డిన్నర్ పేదవాడిలాగా. సో ఇలాంటివి చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే వింటూ ఉంటాం. సో మెయిన్ గా బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకూడదు అనమాట. ఇడ్లీ దోశ ఉప్మా ఓట్స్ ఎగ్స్ మిల్క్ ఫ్రూట్స్, సో ఇలాంటివి పోషకాహారం ఉన్నవి మాత్రమే కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడు డే అంతా యాక్టివ్ గా ఉంటారు. ఇంకా డైలీ ఫ్రూట్స్ అండ్ వెజీస్ ఆకుకూరలు, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ లో అని కాదు, మెయిన్ గా లంచ్ అండ్ డిన్నర్ లో కానివ్వండి. సో ఫ్రూట్స్ వెజీస్ ఆకుకూరలు ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ గా టీనేజ్ గర్ల్స్ కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే ఐరన్ సమపాలల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, సో అవి మీరు చూసుకొని ఏ ఐటమ్స్ లో అయితే ఐరన్ లభిస్తుంది పుష్కలంగా సో అవి మాత్రం తీసుకుంటూ ఉండండి డెఫినెట్ గా. అండ్ ఇంకా అంటే ప్రతి ఒక్క ఐటమ్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత టైం కూడా లేదు కాబట్టి, అండ్ ఇప్పుడు మనకి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకొని ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఇంకా విటమిన్ సి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టీనేజర్స్ అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో జంక్ ఫుడ్ కాస్త తగ్గించేసి మిల్లెట్స్ హెల్దీ స్నాక్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఇంకా బాడీకి తగినంత నీరు అయితే అందిస్తూ ఉండాలి, సో టైంకి నీరు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ టీనేజ్ లో ఏంటంటే కఠినమైన డైట్ చేయడాలు, భోజనం మానేయడాలు అస్సలు అయితే మంచిది కాదు. కాబట్టి సన్నగా ఉండటం కంటే ఆరోగ్యంగా ఉండటమే మంచిది, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అని మాత్రం దృష్టిలో పెట్టుకుని హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. ఇక ఈ 1 వీక్ పాటు కూడా న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం కాబట్టి సో పోషకాహారం గురించి చాలా చోట్ల మనకి అవగాహన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పోషకాహారం తీసుకోవాల్సిందే, సో అది ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం అని చెప్పేసి చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అది విషయం. ఇక 159 అయిపోయింది, ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఆయన తర్వాత సందర్శన డిలో కలుసుకుందాం. ఇక్కడ 2 గంటలకు ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు న్యూస్ అయితే వింటాం, సో వింటూ ఉండండి. ఇంగ్లీష్ లో న్యూస్ అయితే వస్తాయి. సో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.
2: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News. The headlines. Prime Minister Narendra Modi addresses 26th SEO summit, calls for an end to double standards on terrorism. Indian Railways approves 170 crore rupees for coverage 4.0 on the remaining 712 kilometer stretch of Moradabad Division Northern Railway. In Nepal, flood death toll reaches 987 following widespread devastation. Akashvani's FM Gold commemorates its silver jubilee today. IMD issues red alert for Chhattisgarh. Extremely heavy rainfall expected over parts of Jharkhand, Odisha and northeast India till tomorrow.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 2:25 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మరి సందేశ్ నటి ప్రోగ్రామ్ లోకి మనమైతే వచ్చేస్తున్నాం. ఇక ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ లో నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను ఈ రోజు మన షోలో. మరి సందేశ్ నటిలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662438114 నెంబర్ కి మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేసేయచ్చు. మరి ఇక ఒక సాంగ్ తర్వాత ఈ రోజు మన సందేశ్ నటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది అడిగేస్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. ఇక సందర్శన ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన షోలో ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత మళ్లీ అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు, ఇక తర్వాత దాన్ని కాస్త 1600 రూపాయలకి అమ్మేశాడు, అయితే మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చినట్టు. సో వినరా, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడండి. ఫస్ట్ 900 రూపీస్కి కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపీస్కి అమ్మేశాడు, మళ్లీ అదే ఆవును 1300 రూపీస్కి కొన్నాడు, దాన్ని ఈసారి 1600 రూపీస్కి అమ్మేశాడు. సో మొత్తంగా ఆయనకు వచ్చిన లాభం ఎంత? సో తెలిస్తే ఆన్సర్ పంపిస్తూ ఉండండి 8662488 14 నంబర్కి. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్కైవీ నెంబర్ 150 సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక సందరేసినది ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను. ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి అన్నాను కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. కానీ ఆన్సర్ రాలేదు. ఎస్, నేను బాగున్నానండి. మస్తర్ అండ్ ఫ్యామిలీ, హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే తేజు గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కానీ మీరు కూడా ఆన్సర్ పెట్టలేదు. సో ఇది మీరు, నేను క్వశ్చన్ అడక్క ముందు పెట్టిన మెసేజ్ లాగా ఉంది. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం, తేజుజీ మై ఆన్సర్ ఈజ్ అంటూ పెట్టారు. కానీ కొంచెం దగ్గరగా వచ్చి మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టారండి. సో మీ ఆన్సర్ కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ పంపించారు. ఏమని వచ్చిందంటే, మెసేజెస్ ఏంటో నెట్వర్క్ ప్రాబ్లమా, మొత్తానికి కొన్ని ఓపెన్ అవ్వట్లేదు సరిగ్గా. సగమే వచ్చింది మీ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు సగమే వచ్చింది. ఇంకొక మెసేజ్ వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రసాద్ గారు పాలకొల్లు నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ తేజు అంటూ ఆన్సర్. కానీ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నేతాజీ మస్తానీ, అలాగే గౌస్ భాషా, ఆశ్విక్ అశ్వక్ నాయుడుపేట నుంచి మెసేజ్ పంపించారు, నెల్లూరు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు యూకే నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సరిగ్గా పంపించలేదు కొంతమంది అయితే మాత్రం. మెసేజెస్ ఆర్ వెయిటింగ్ అని వస్తుంది ఏంటో. సరే, నేను ఇంకా మిగతావి చూస్తాను. ఎంఎస్ దుర్గారావు గారు సగం అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. నిజాంపేట విజయ్ కుమార్ గారు నిజాంపేట జిల్లా మెదక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. వివి రెడ్డి గారు ఏపీ, వివి రెడ్డి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెస్సి, విజయ, రోజా వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫ్రమ్ ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. నెక్స్ట్ మెసేజ్, మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రణదీప్ కాదు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, లతా ఫ్రమ్ ఉయ్యూరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్.

సో ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే మాత్రం మీరు పంపిస్తూ ఉండండి, నేను సాంగ్ తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాను. కొన్ని మెసేజెస్ ఏంటో వెయిటింగ్ ఫర్ ద మెసేజ్ అని ఇట్లా వస్తుంది. సరే, ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను, ఈ లోపు రిఫ్రెష్ అవుతాయి. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్వీ గారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 కిక్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. అయితే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే మీరు పంపించినవి. రీచ్ అవ్వడానికి కాస్త ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఏం పర్వాలేదు, మీ మెసేజెస్ అయితే నేను ఖచ్చితంగా చదివి వినిపిస్తాను. బట్ ఈలోపు కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు నేను ఒకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తాను, ఓకేనా? సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొంటే దాన్ని 1200 రూపీస్ కి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపీస్ కి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600 రూపాయలకి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా. చాలా సింపుల్ క్వశ్చన్, సరిగ్గా వింటే ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. మరి మీరు విన్నప్పుడు ఇప్పుడు ఆన్సర్ అర్థమైపోయి ఉంటే కనుక ఇప్పుడు వింటున్న వాళ్ళు డెఫినెట్ గా ఆన్సర్స్ పంపించవచ్చు. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈ రోజు ఆయన పంచుకున్నారు. భారత్ 7.8% జీడిపి వృద్ది నమోదు చేయడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిరసనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్టంలో సంక్షేమ అభివృద్ది ఇంకా బాగా జరగాలని, అందుకోసం సలహాలు సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఈ రోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693.90 లక్షల రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈ రోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం హైదరాబాద్

అమరావతి విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈ రోజు ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ అయితే ప్రజెంట్ రావట్లేదు కాబట్టి నేనైతే అన్ని చదవలేకపోతున్నాను. సో మెసేజెస్ రీచ్ అయిన తర్వాత వన్స్ రీచ్ అయితే గనక మాకు డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. అండ్ ఇందాక ఫస్ట్ నేను అడిగినప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్స్ కొంతమంది పంపించారు, నేమ్స్ అయితే కొన్ని చదివాను కదా. సో వాళ్ళందరూ మోస్ట్లీ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించారు. సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి ఫస్ట్ కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత అదే ఆవును 1300కి మళ్లీ కొన్నాడు, తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా, 600 అనమాట. సో ఫస్ట్ 900కి కొన్నాడు, 1200కి అమ్మేశాడు, అక్కడ 300 లాభం. మళ్లీ 1300కి కొన్నాడు, తర్వాత 1600కి అమ్మేశాడు, ఇక్కడ ఇంకొక 300. సో ఆ 3 × 3 = 6 అనమాట ఆన్సర్, 600. సో కొంతమంది ఆన్సర్స్ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించేశారు. సో ఇక వన్స్ ఈ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ ఏవి రీచ్ అవ్వలేదు అన్నాను కదా, సో మొత్తం ఇప్పుడైతే వచ్చాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో మీ మెసేజ్లన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి అన్ని కూడా. సో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ 600 అని చెప్పి పెట్టేశారు. ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు హాయ్ తేజు అంటూ ఆన్సర్ పంపించారు. తర్వాత బ్రహ్మరా శర్మ గారు బాలాజీ నగర్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. కాల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఎస్ అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇక నేతాజీ మస్తానీ గౌస్ బాషా అశ్వక్ నాయుడుపేట నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత నిజాంపేట నుంచి విజయ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు, ఆన్సర్ 500 అంటున్నారా, కాదండి 600, నేను ఆన్సర్ కూడా ఆల్రెడీ రివీల్ చేసేసాను కూడా. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అక్తర్ అండ్ వలీ బాషా ఇమాంబి గారు. సో ఇక అందరూ కూడా కరెక్ట్ గానే పెడుతున్నారు కాబట్టి నేను మెయిన్ గా నేమ్స్ అదే చదువుతాను, ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్ కనమాట ఇది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాని జైనుద్దీన్. తర్వాత కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. తర్వాత నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి అనమాట మెసేజ్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి.

పుట్టుపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాల్ గారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సులోచన గారు ఫ్రం కరీంనగర్. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. ఎండీ ఫజల్ నగర్ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఓకే ఎండీ ఫజల్ గారు. శరత్ వల్లభనేని ఫ్రం కానూరు విజయవాడ. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే. దస్తగిరి సంధ్య గారు ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా. పూజారి ధనుంజయ గారు సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. రాజోల నుంచి జయన్న గారు. నున్న నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాష్, రియాన్, శృత్విక. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలే వెంకటేష్ అండ్ శ్యామల. సో మాధవి ఆంజనేయులు గారు ఫ్రం భూదాన్ పోచంపల్లి నుండి. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం. ఓకే నెక్స్ట్ సూర్యకుమారి గారు ఫ్రం పాలకొల్లు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం. కీర్తి రాజ్ కుమార్ ఫ్రం నిజామాబాద్. దీప్తి గారు ఫ్రం పెనుమోలి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. గౌస్ గారు ఫ్రం అనంతపూర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రం రాజోలి. గాయత్రి ఫ్రం తిరుపతి. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. రామకృష్ణారెడ్డి గారు ఫ్రం కర్ణాటక. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి. కాదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి గారు. వి వెంకటరెడ్డి గారు. తర్వాత ఫణి సత్యశ్రీ గారు ఫ్రం యూకే. కిషోర్ గారు ఫ్రం నంద్యాల. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. ఓకే సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. సో ఇందాక చెప్పాను కదా సిగ్నల్ ఐ మీన్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను మెసేజెస్ ఏవి కూడా నాకు రాలేదు, సో చదవలేకపోయాను. ఇప్పుడే వచ్చాయి. సో అన్ని మెసేజెస్ అయితే చదివి వినిపించేశాను. ఎనీహౌ ఈ క్వశ్చన్ ఇక్కడతో మనం అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మనకి మెసేజ్ శ్రీ రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారనమాట. రాజశేఖర్, రేవతి వీళ్ళందరూ కూడా. ఓకే సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

సో చాలా ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను. మహాభారతం కనుక తెలిసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది కూడా. సో ఘటోత్కచుడు తెలుసు కదా, భీముడి కుమారుడు, భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. మరి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు కదా, సో ఆయన పేరేంటి? సో విన్నారు కదా, ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8666 24 888 14 నెంబర్ కి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణ ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను అడిగాను ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి, సో చాలా ఈజియెస్ట్ ఆన్సర్ అనమాట. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ప్రీవియస్ క్వశ్చన్ కి 600 అని చెప్తూ, అలాగే ఇప్పటి క్వశ్చన్ కి కూడా ఏదో టైపింగ్ అనమాట. చూద్దాం. పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్. తర్వాత హలో తేజమ్మ లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. రాజుల నుంచి జయన్న గారు ఓకే, సో మీరు సెకండ్ నేమ్ పెట్టారా, ఓకే. ఎవరు మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు కరెక్టే. రాజుల నుంచి జయన్న గారు కూడా ఓకే కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ గారు ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రం అనంతపూర్, కానీ రాంగ్ అండి.

ఆన్సర్ మీది. అక్కరుపాక నుండి రమా గారు, సుధాకర్ గారు కరెక్ట్ ఆన్సర్. ఆంజనేయ సారీ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఒక పేరు అయితే కరెక్ట్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు, సరస్వతి గారు పదిపుట్ల బయల పాకాల మండలం, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. పాలం పోలయ్య గారు ఆల్గడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివస్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ సౌమ్య అంజలి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉదయగిరి నుంచి అనుష, డానియల్ మెసేజ్ పంపించారు ఓకే. ఓకే 600 అనేది కూడా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారు. సో నాకు చెప్పాను కదా ఇందాక సమ్ ప్రాబ్లం వల్ల మెసేజెస్ చాలా వరకు రీచ్ అవ్వలేదు, కొన్ని అయితే లేట్ గా వచ్చాయి. సో లేట్ గా వచ్చిన వాటి వరకు అన్ని చూసి చదివేశాను కూడా ఆల్మోస్ట్ ఓకే. రేవతి రాజశేఖర్ వడియ వేదాయపాలెం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత ఓకే కిషోర్ గారు నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రం గన్నవరం కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొదటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. రాయచూర్ జిల్లా నుంచి ఎల్లప్ప యాదవ్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. శోభరాణి గారు నిన్న నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కరెక్ట్ గా. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అండి. రామలకోట నుంచి దుబాయ్ భాషా అబ్దుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సెహబాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో విజయ్ కుమార్ నిజాంపేట నుంచి మెసేజ్ పంపించారు. కనకారావు గారు ఫ్రం పెటనా కరెక్ట్ ఆన్సర్. గ్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్ గా. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసాపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుంచి జరిపోతులు బుచ్చయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. కోనపురెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ గారు కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రం కరీంనగర్ కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య ఇందాక వచ్చింది కదండి మెసేజ్ ఓకే సో కరెక్ట్ గా పెట్టారు మీరు. గడ్డ మంకయ్య గారు ఫ్రం బందరపల్లి నెల్లూరు జిల్లా కరెక్ట్ ఆన్సర్. గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి వచ్చిన మెసేజ్ అనమాట ఇది. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా ఓకే. సో వచ్చిన మెసేజ్ అన్ని కూడా చదివి వినిపించేశాను, అందరు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. నేనైతే మెయిన్ గా మనం యుద్ధం టైంలో కానివ్వండి, మెయిన్ గా ఘటోత్కచుడి కొడుకు పేరు మనం వింటూ ఉంటాం భారతంలో. సో ఆయన అసలు యాక్చువల్ పేరు ఏంటి అని అడిగాను కదా. సో ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు పేర్లు అవసరం లేదు, నేను ఒకళ్ళదే అడిగాను మనం ఎక్కువగా విన్న పేరు. సో సుభాషిణి గారు ఇన్నమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారనమాట ఓకే. సో బార్బరికుడు, సో బార్బరిక్ ఈజ్ ద ఆన్సర్. ఘటోత్కచ్ సన్ నేమ్ బార్బరిక్, మనం తెలుగులో ఘటోత్కచుడు బార్బరికుడు అని అంటాం అదనమాట. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇక నెక్స్ట్ అయితే నేను ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను.

ఒక సినిమా డైలాగ్ అయితే చెప్తాను, అది ఏ ఫిల్మ్ లో అయి ఉంటుందో మీరు గెస్ చేయాలి, ఓకేనా? ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఇది చాలా ఎమోషనల్ గా వచ్చే డైలాగ్ అనమాట, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతూ ఒక సినిమాలో డైలాగ్ అనమాట ఇది. అంటే గొప్ప వ్యక్తి అంటే హీరో గురించి మాట్లాడుతూ, ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పిన డైలాగ్. సరే, ఈ డైలాగ్ వినబట్టి మీరు ఏమైనా ఆలోచించారా? సో ఎక్కడ ఏ సినిమాలో విన్నట్టుగా ఏమైనా గుర్తొస్తోందా? సరే, గెస్ట్ చేసి నాకు పంపించేసేయండి సినిమా పేరేంటో. సో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం కృష్ణం వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ అయితే. 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని ఒక చిన్న డైలాగ్ అయితే అడిగాను కదా, అది ఏ సినిమాలోది గెస్ట్ చేయండి పంపించండి అన్నాను. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఆ ఒక్కరోజు చాలు అని చెప్పేసి చెప్పించుకున్న ఆ హీరో ఎవరబ్బా, ఇంతకీ సినిమా పేరేంటి? చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తున్నారు మొత్తానికి. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. పెద్ది అంటున్నారా మీరు? ఎవరు? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. రాంగ్ అండి. చెన్నకేశవ రెడ్డి అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒక్కడు. రాంగ్ ఆన్సర్. ఇక రాజోలి నుంచి జయన్న గారు మాత్రం కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు. ఇంద్రా ఫిలిం అంటున్నారా? కాదండి. సింహాద్రి అంటున్నారు ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం నుంచి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజులి మండలం నుంచి మనకి మాదగుండు రాజేష్ గారు, చరణ్ అండ్ సౌమ్య అంజలి పెట్టారు మెసేజ్. కానీ రుద్రమదేవి అంటున్నారా? కాదండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు. కాదు. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెదమస్తన్రావు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ గారు జార్సుగూడ ఒడిశా నుంచి పెట్టారు మెసేజ్. స్టాలిన్ అంటున్నారు కానీ కాదు. అన్ని ఫిలిమ్స్ మీరు ఇప్పుడు చెప్పినవి కూడా సో ఆలోచిస్తే యా కొంచెం ఆ ఫిలిమ్స్ కూడా అయ్యుండొచ్చేమో అనిపిస్తుంది కానీ కాదండి. నేను అనుకుంటున్నా, నేను అడిగిన డైలాగ్ అండ్ మీరు పెట్టిన మూవీస్ అయితే కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లీడర్ అంటున్నారు ఎల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కానీ కాదు. కడప జిల్లా నుంచి సుండుపల్లి మండలం నుంచి సుబ్బయ్య గారు ఆన్సర్ పెట్టారు, బాలకృష్ణ గారి సినిమా ఏదో అయి ఉంటుంది అంటున్నారా? కాదండి. ఉదయగిరి నుంచి అనుషా డానియల్ మెసేజ్ చేశారు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఉంది అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే అండి, ఇట్స్ ఓకే, కానీ ఆ ఫిల్మ్ అయితే కాదు. లత గారు ఉయ్యూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పెట్టారు మెసేజ్, కానీ రాంగ్ అండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పెట్టారు మెసేజ్ నాన్నకు ప్రేమతో అంటూ, కానీ రాంగ్ ఆన్సర్. పెడన నుంచి నరసన్న శివగంగ, అందరూ నాన్నకు ప్రేమతోనే ఎక్కువగా పెడుతున్నారు, మీరు కూడా నాన్నకు ప్రేమతో అన్నారు కానీ కాదు. నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, పడుపడి లేచే మనసు మూవీ అంటున్నారా? కాదు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, బిజినెస్ సినిమా అయి ఉంటుందండి అంటున్నారా? బిజినెస్ మ్యానా? కాదు కాదు. దస్తగిరి

గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. నాగమణి గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్ ఎం మురహరి, యశోద, జానకిరాజు, కానీ రాంగ్ అండి. సో కోనపరెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. క్లూ ఇవ్వనా? సో ఒక వ్యక్తి 100 సంవత్సరాలు, ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక మనిషిని, యా ఒక మనిషిని 100 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి, ఆ మనిషి 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, ఒక్క రోజు చాలు అని చెప్పేస్తూ ఒక హాస్పిటల్లో రాజీవ్ కనకాల గారు విక్రమ్ రాథోడ్ గురించి అత్తిలి సత్యబాబుతో చెప్తున్న డైలాగ్ అనమాట. అర్థమైందా? సో చాలా మంది నాన్నకు ప్రేమతో అంటున్నారు, కానీ కాదు, రవితేజ గారి డైలాగ్ అని మాత్రం కొంతమంది బాగానే గెస్ట్ చేసేసారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి చిరంజీవి గారి సినిమా అంటున్నారా మీరు? కాదండి. నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఇక మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని చదివేశాను నేను, సో అందుకే రివీల్ చేసేసాను. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా గారు కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు లెజెండ్ ఫిలిం అంటున్నారు, కానీ కాదు. రంగారెడ్డి జిల్లా కేవి రమణమూర్తి గారు, యా కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్, స్పందన గారు, కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి అబ్దుల్ మన్నాన్, మొబీన్ బేగం గారు, దుబాయ్ బాషా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కానీ రాంగ్ అండి. మస్తాన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. ఒక్కడు ఫిలిం అంటున్నారు, మహేష్ బాబు గారు నటించిన ఫిలిం, సుభాషిణి గారు నెల్లూరు నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి చరణ్ అండ్ సౌమ్య, మాదిగుండు రాజేష్ పంపించారు సమాధానం, కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మగూరు నుంచి అరిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రం రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రం ఐరాల కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు రాంగ్ ఆన్సర్. శోభారాణి గారు ఫ్రం నున్న కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి మెసేజ్ ఎం దేవి గారు, ఆ నలుగురు అంటున్నారు కానీ కాదు. చిలక నారాయణ గారు, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ అండ్ రమేష్ గారు ఓకే కరెక్ట్ ఆన్సర్. ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యబాయి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. కోనపరెడ్డి రమేష్ బాబు గారు కరెక్ట్ ఆన్సర్. అనూష గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రం రొద్దుటూరు కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రం సుబ్బారెడ్డిపల్లి గ్రామం కరెక్ట్ ఆన్సర్. గాయత్రి గారు ఫ్రం తిరుపతి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రం కర్నూలు కరెక్ట్ ఆన్సర్. కామత శంకర్ ఫ్రం రాజోలి కరెక్ట్ ఆన్సర్. ఓకే, బీవి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యశోద, జానకిరాజు, ఎం మురహరి, యశోద కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రం పెడన కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ 2 మెసేజెస్ ఉన్నాయి. నరసన్న గారు, శివగంగ గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్ గా. ఫాతిమా గారు, మస్తాన్ వలి ఫాతిమా గారు మార్కాపూర్ నుంచి, కానీ మీరు సమరసింహారెడ్డి అంటున్నారు, కాదండి. సో మొత్తానికి విక్రమ్ రాథోడ్ అని కూడా అన్నాను కదా, సో ఆన్సర్ ఏంటి అంటే విక్రమార్కుడు. రఘువీర్ సింగ్, సుగుణబాయి ఏలూరు నుంచి కూడా పంపించారు విక్రమార్కుడు అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. ఓకే దెన్, సో ఫైనల్ గా మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ డైలాగ్ వచ్చేసి విక్రమ్ సింగ్ రాథోడ్ గురించి చెప్పే డైలాగ్ అనమాట, అత్తిలి సత్యబాబుతో. ఓకే దెన్, మరి మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇది వాళ్ళు మన సందేశం అండి, వింటూ ఉండండి వివిధ భారతీ FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదని, ఉగ్ర వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, దీని విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పాకిస్తాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచామని, పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాడేపల్లి మండలం కొల్లకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎన్హెచ్ఐఏ అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. గుంటూరు విజయవాడ ప్రాంతంలోని జాతీయ రహదారుల సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 యూడీజీ జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్టంలో మరో ఎయిమ్స్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఎంపీ లింగమనేని రమేష్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఏపీఎస్ఆర్టీసీకి టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారిని వి నీలిమ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సదుపాయం విజయవాడ నగర ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లాలో 255,107 మంది పింఛన్దారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందించామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్ద

సారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి ఈ రోజు పంపిణీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి వివిధలో ఈ రోజు థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అనమాట. మరి ఏ రచయిత పాటల రచయిత, ఏ పాటల రచయిత సాంగ్స్ మనం ఇవాళ వినబోతున్నామో తెలుసా? కులశేఖర్ గారు. సో కులశేఖర్ గారు అందించిన మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం. అమ్మాయి బాగుంది, ఆడవారి మాటలకు అర్థాల వేరులే, అవునన్నా కాదన్నా, బొమ్మరిల్లు, జమిని, ఇక ఘర్షణ, ఇలా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఆయన రాయడం జరిగింది. అమ్మాయి బాగుందిలో అమ్మాయి బాగుంది టైటిల్ సాంగ్ కులశేఖర్ గారు రచించగా ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించారు, ఎస్పి చరణ్ గారు పాడారనమాట. సో ఫస్ట్ అయితే ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే లిరిసిస్ట్ కులశేఖర్ గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే వింటూ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:26 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మాత్రం ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఘర్షణ ఫిలిం నుంచి కులశేఖర్ గారి రచనలో టిప్పు అండ్ శాలిని సింగ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ సాంగ్ తర్వాత మళ్ళీ హోలీ ఫిలిం నుంచి మీ అందరి కోసం కులశేఖర్ గారి రచనలో ఆర్పి పట్నాయక్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనసుకి తొలి

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:50. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? వారితో మీరు రోజు మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. దీనిని సంరక్షించడం ఓ సవాల్తో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికి ఇస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్. అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి

0: మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి, మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్లు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడివారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది, కంటి చూపు తగ్గుతుంది, చెవులు సరిగ్గా వినపడవు, జీర్ణశక్తి తగ్గుతుంది, మతిమరుపు పెరుగుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది, దంత సమస్యలు ఏర్పడతాయి, బరువు తగ్గుతారు, వంగి నడవాల్సి వస్తుంది, చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది, మాట తడబడవచ్చు, వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు, డిప్రెషన్ కి లోన్ కావచ్చు, ఒంటరితనానికి లోన్ కావచ్చు, ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు, మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి, పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలినడకలు అలవాటు చేయాలి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు, పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెల ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

102.7 MHz పై ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత కోసం విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో భాగంగా సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారం. అనంతరం గృహ హింస చట్టం గురించి జీవి లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరియు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

7 గంటలకు అలనాటి మధురగీతం ప్రసారం, 7:30 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో ఈనాడు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు రేపు అనగా 2/9/2026 బుధవారం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం, 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారం, 6:30 సూక్తి సుధా, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. ఉదయం 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వరార్చన, అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. తదుపరి పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ కేవీ శాంతిశ్రీ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం నన్నం మధుగారి రచన మరియు

యు సమర్పణలో ఇంకొకటి నాడు కథానిక ప్రసారమవుతుంది. ఉదయం 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. సమర్పణ శ్రీ అబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఉదయం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారం. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 మనసింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారం. అనంతరం శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారి జీవితం కథానిక ప్రసారం. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు గురించి తెలుసుకుంటారు. రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ప్రకటన విందాం.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒకే ఒక్కడు చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ గారి సంగీత సారథ్యంలో హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన అద్భుతమైన పాటనైతే విందామా మరి.

వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ పథకం గురించి. చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఆర్థిక పరిస్థితులు ఆ చదువుకు అడ్డంకి కాకూడదు అనే ఆలోచనతోటి, అలాగే ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యను కొనసాగించలేని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఎస్బీఐ ఫౌండేషన్ వారు ఈ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చిందన్నమాట. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే తెలుసుకుంటూ ఉన్నాము 2026-27 ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ద్వారా ఈ పథకం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా 9వ తరగతి నుంచి విదేశాల్లో ఉన్నత విద్య వరకు వివిధ స్థాయి వరకు, అంటే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ స్కాలర్షిప్ మొత్తము కోర్సును బట్టి 15,000 రూపాయల నుంచి 15,00,000 రూపాయల వరకు వీరికైతే స్కాలర్షిప్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే వారు చదివే స్థాయిని బట్టి అన్నమాట. ఈ పథకం కేవలం ఒక తరగతి మాత్రమే పరిమితం కాదు, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ కూడా ఈ పథకం కోసం అర్హులు. వీరు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఐఐటి విద్యార్థులు, ఐఐఎం విద్యార్థులు, అలాగే అర్హత కలిగిన విదేశీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు కూడా వివిధ కేటగిరీల్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అన్నమాట దీనికి. అయితే ప్రతి కేటగిరీకి కూడా ప్రత్యేక అర్హతలు అయితే ఉండటం జరుగుతుంది. ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకైతే 15,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందుబాటులో ఉంటుంది. సాధారణంగా దీనికి గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు 75% మార్కులు లేదా 7.5 సిజిపిఏ సాధించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 65% వరకు, PWBD విద్యార్థులకైతే 60% వరకు సడలింపు కూడా ఉంటుందండి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 3,00,000 రూపాయలకు మించకూడదు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా పేద కుటుంబానికి చెందిన విద్యార్థికి పుస్తకాలు, విద్యా సామాగ్రి, ఇతర చదువు ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుందంటంలో అతిశయోక్తి అయితే లేదు. యూజీ విద్యార్థులకు అర్హతలను బట్టి 75,000 రూపాయల వరకు కూడా సహాయం అందించడానికి ఎస్బీఐ కంకణం కట్టుకుందండి. ఇక పీజీ విద్యార్థులకైతే 1.5 లక్ష రూపాయల వరకు అందిస్తారు ఈ స్కాలర్షిప్ని. అలాగే ఎంబీబీఎస్ విద్యార్థులకు 2,00,000 వరకు ఇస్తారు, ఐఐటి విద్యార్థులకు 2,00,000 వరకు, ఐఐఎం విద్యార్థులకు 5,00,000 వరకు ఈ స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. విదేశీ ఉన్నత విద్యకు అర్హత కలిగిన విద్యార్థులకు 15,00,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, విద్యా సంస్థ, అర్హతలు వంటి అంశాల ఆధారంగా ఈ స్కాలర్షిప్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు సీను చిత్రం కోసం మణిశర్మ గారి సంగీత సారథ్యంలో సీతారామ శాస్త్రి గారు రచనలో పార్థసారథి చిత్ర ఆలపించిన అద్భుతమైన పాటనైతే వినేద్దామా?

0: ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మనమైతే తెలుసుకుంటున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆశ స్కాలర్షిప్ పథకం గురించి. ఇప్పుడు కార్యక్రమంలో ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఇప్పుడు మనం కార్యక్రమంలో ఈ ఆశా స్కాలర్షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మొదట అధికారిక స్కాలర్షిప్ పోర్టల్లో అకౌంటును సృష్టించాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ అయితే ఆన్లైన్లో ఉంటుంది. దీనికోసం అధికారిక పోర్టల్లో అకౌంట్ని సృష్టించాలి. తర్వాత మీ ప్రొఫైల్ వివరాలనైతే పూర్తి చేయాలి. మీకు వర్తించే స్కాలర్షిప్ కేటగిరీని ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసుకోవాలి. అన్ని వివరాలు మరోసారి

0: ఒకసారి పరిశీలించి నిబంధనలను అంగీకరించి దరఖాస్తును సమర్పించాలి. ఇక ఈ స్కాలర్షిప్ కోసం చివరి తేదీ సెప్టెంబర్ 19, 2026గా పేర్కొనబడింది. అలాగే దరఖాస్తు చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలు ఏమేమి సిద్ధంగా ఉంచుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్రకటన.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆశా స్కాలర్షిప్ పథకం కోసం మనం ఏ ఏ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గత విద్యా సంవత్సరపు మార్కుల మేము ఆధార్ వంటి గుర్తింపు పత్రాన్ని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని, బ్యాంక్ పాస్బుక్ను, బోనఫైడ్ లేదా అడ్మిషన్ ప్రూఫ్ను, ఫీజు రసీదు లేదా ఫీజు నిర్మాణ వివరాలు, అవసరమైతే కుల ధ్రువీకరణ పత్రము, సంబంధిత ప్రవేశ పరీక్ష స్కోర్ కార్డును కూడా ఉంచుకోవాలి. ఇక ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుందంటే, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ రావడం అయితే కుదరదు. ముందుగా విద్యార్థుల విద్యా ప్రతిభ ఆర్థిక పరిస్థితి ఆధారంగా దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత పత్రాల పరిశీలన అయితే జరుగుతుంది. అన్ని అర్హతలు సరిగా ఉన్న విద్యార్థులను తుదిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తాన్ని వారి వారి బ్యాంకు ఖాతాలో నేరుగా బదిలీ చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క కుటుంబ పరిస్థితులు, కళ్లకు హద్దులు నిర్ణయించుకోకుండా చదువుపై ఆసక్తి ఉంటే, మంచి ప్రతిభ ఉంటే, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ మంచి అవకాశాలను ఇవ్వడం జరుగుతుందన్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

మీరు వింటున్న ఈ పాట నువ్వు లేక నేను లేను. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉషా ఆలపించిన పాట. దీనికి సంగీతం సమకూర్చిన వారు ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు ఎస్బీఐ వారి ఆశ స్కాలర్షిప్ పథకం గురించి. మీ పిల్లల యొక్క చదువు విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే చదువును మధ్యలో ఆపేయడం పరిష్కారం కాదు. కాబట్టి తల్లిదండ్రులు ప్రభుత్వ స్కాలర్షిప్లు, విద్యాసంస్థల స్కాలర్షిప్లు, ప్రైవేట్ సంస్థల విద్యా సహాయ కార్యక్రమాల వంటి విషయాలను తెలుసుకుని వారికి సహకరించి వాళ్లను ముందుకు నడిపించాలి. అలాగే ఒక విద్యార్థికి అందించే ఆర్థిక సహాయం ఒక కుటుంబాన్ని కాదు ఒక భవిష్యత్తును కూడా మార్చగలదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ యొక్క లక్ష్యం కూడా ఇదే. కాబట్టి చదువే భవిష్యత్తుకు బాట, కాబట్టి అవకాశమే విజయానికి తొలిమేటు. ఆర్థిక పరిస్థితి ఏదైనా కలలను మాత్రం వదులుకోవద్దు. ఇది విద్యార్థులకు మన ఎస్బీఐ వారు అందించేటటువంటి సూచన అన్నమాట. ఈరోజైతే ఒక మంచి పథకాన్ని తెలుసుకున్నాం కదా. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ద బ్యాంకర్ టు ఎవరీ ఇండియన్.
2: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు భారతదేశం అంతటా నిర్వహించబడు నేషనల్ లోక్ అదాలత్ కు సంబంధించిన విషయమును తెలియజేయుచున్నారు. గౌరవనీయులైన చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ గౌరవనీయులు శ్రీమతి వైజే పద్మశ్రీ గారి పర్యవేక్షణలో నెల్లూరు టౌన్ నందు ఉన్న న్యాయస్థానముల సముదాయమునందు మరియు జిల్లాలోని 9 మండలాలు అయినటువంటి కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, నాయుడుపేట, సుళ్లూరుపేట మరియు వెంకటగిరి నందు ఉన్నటువంటి న్యాయస్థానముల నందు తేదీ 2026 September 12 తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడను. నేషనల్ లోక్ అదాలత్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 క్రింద నిర్వహించబడి చట్టపరమైన వివాద పరిష్కార వేదిక. నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను, మోటార్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రీ లిటిగేషనల్ కేసులు మరియు ఇతర రాజీ పడదగ్గ కేసులు నేషనల్ లోక్ అదాలత్ నందు చేయుదురు. మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ యొక్క అదాలత్ లో రాజీ చేసుకున్నటకు అవకాశమున్నది. లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశంతో పాటు ఖర్చులు మరియు సమయాన్ని ఆదా చేసుకోవలసినదిగా కోరుచున్నాము. అంతేకాకుండా లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండే

0: भी। LIC हर पल आपके साथ।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ఠాగూర్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గానంలో అద్భుతమైన పాటనైతే విందామా?

0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం ప్రకటన విందాం.
1: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ CBSL కాంట్రాక్ట్ ప్రాతిపదికన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు ఖాళీల సంఖ్య వచ్చేసి 10. పోస్టుల వివరాలు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 1, అసిస్టెంట్ మేనేజర్ లేదా ఆఫీసర్ లేదా జూనియర్ ఆఫీసర్, ఈ పోస్టులలో 9 ఖాళీలైతే ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పీజీ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అర్హత వయస్సు వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/9/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.canmonevy.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.canmonevy.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ చిత్రం కోసం గోపీసుందర్ గారి సంగీత సారథ్యంలో సిద్ధు శ్రీరామ్ ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. బ్యాంకు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్ సాగిస్తున్నటువంటి అభ్యర్థులకు మరో చక్కటి అవకాశం. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పరిధిలోని తమ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతోనే వీటికి పోటీ పడే అవకాశమైతే ఉంది. ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి నియామకం ఖరారు చేసుకుంటే JMGS 1 హోదాలో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం వీటి వివరాలైతే మనకు తెలియజేస్తోంది. ఇక ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకి మొత్తం ఎన్ని ఖాళీలున్నాయంటే 2,482 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. దీనికి అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అర్హత, అలాగే ఎంపికైన ప్రారంభంలోనే వేతనం వచ్చేసి 78,000 రూపాయల వరకు వేతనం అయితే లభిస్తుంది. భవిష్యత్తులో జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. వీటి వివరాలు తెలుసుకోబోయే ముందు పెద్ది చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ గానంలో అద్భుతమైన పాటనైతే విందామా?

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనమైతే తెలుసుకుంటున్నాం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నోటిఫికేషన్ గురించి. తాజా నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 20 రాష్ట్రాల్లో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 80, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు మాతృభాష లేదా స్థానిక భాషకు చెందిన రాష్ట్రానికే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అర్హతలు వచ్చేసి 2026 ఆగస్టు 1 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. వయస్సు వచ్చేసి అంటే అర్హత వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఏదైనా షెడ్యూల్ లేదా కమర్షియల్ బ్యాంకులో 7 పనిచేసిన అనుభవం కూడా ఉండాలని పేర్కొన్నారు. నియామకం ఖరారయ్యాక ఒక అడ్వాన్స్ ఇంక్రిమెంట్ ను కూడా మంజూరు చేస్తారు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ నియామకాల్లో 2 దశల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. తొలి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత దశలో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

0: తొలి దశలో రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 120 మార్కులకు ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 30 ప్రశ్నలు 30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ లో 30 ప్రశ్నలు 30 మార్కులు, జనరల్ లేదా ఎకనామిక్ అవేర్నెస్ దీనిలో 30 ప్రశ్నలు 30 మార్కులు, ఇంకా రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీలో 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. నెగటివ్ మార్కుల నిబంధన కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి వచ్చేసి 2 గంటలు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మనం ఒక పాట విందాం. ముందుగా ప్రకటన.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాము. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా వారిది. తొలి దశ రాత పరీక్షలో నెగ్గి కట్ ఆఫ్ జాబితాలో నిలిచిన వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహిస్తారు. దీని ద్వారా అభ్యర్థులు ఎంచుకున్న రాష్ట్రానికి చెందిన స్థానిక భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయిలో సంబంధిత భాషను ఒక సబ్జెక్టుగా చదివిన వారికి ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇక తొలి దశ రాత పరీక్ష లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులు ముగిశాక చివరిగా గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఒక్కో పోస్టుకు 10 మంది చొప్పున GDPIలకు పిలిచే అవకాశం ఉంటుంది. ఈ దశలో అభ్యర్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ను, ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యము, సృజనాత్మకత, బ్యాంక్ ప్రోడక్ట్లను విక్రయించగలిగే సామర్థ్యము, దృక్పథము, ఎఫిషియన్సీ లెవెల్స్ను కూడా పరీక్షిస్తారు. ఇంటర్వ్యూ దశ కంటే ముందు సైకోమెట్రిక్ టెస్ట్ను కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో అభ్యర్థులు ఎథిక్స్, ఇంటిగ్రిటీ, కోర్ వాల్యూస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆప్టిట్యూడ్లను పరిశీలిస్తారు. ఇక తుది విజేతల జాబితాలో నిలిచి నియామకాలు ఖరారు చేసుకున్న వారికి 7 ఏడాది ప్రొబేషన్ పీరియడ్ విధానం అమలు చేశారు. బ్యాంకులో 3 ఏళ్ల పాటు విధులు నిర్వర్తిస్తామని హామీ ఇస్తూ 3 నెలల వేతనానికి సమానమైన మొత్తానికి బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ముఖ్యమైన సమాచారం ఈ పోస్టులకు సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి September 7, 2026. పరీక్ష తేదీ వచ్చేసి 2026 నవంబర్లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. APTGలో పరీక్ష కేంద్రాలు వచ్చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ కేంద్రాల్లో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ పట్టణాల్లో. ఇక మరిన్ని వివరాలకు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి https://bankofbaroda.banke.in/CAREER. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://bankofbaroda.banke.in/CAREER. ఈ వెబ్సైట్ అడ్రస్ ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ పై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, తదుపరి 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: Family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ అధ్యకులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమాపేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్ క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 850,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ
2: The Red Cross movement to every panchayat and village and strengthen the movement at grassroots level to provide humanitarian services during emergencies. I am happy to learn that our 20 Red Cross blood centers are able to meet the needs of more than 1 lakh people in the state, of which 1/3 are poor patients admitted in government hospitals, and they are provided blood units by Red Cross at free of cost.
1: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్దితో పాటు సంక్షేమము ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్టంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ
3: వడ్డర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్లు పెట్టాను, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాను, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. దీని ద్వారా

0: జిల్లాలోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 2,87,320 ఎకరాలకు సాగునీరు, 5,23,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాస వర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికీ 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్టంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటి కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా ఈయూ ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఏపీ వన్ మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ ఏపీ వన్ అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమకు కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. ఏపీ వన్ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్పూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చొరవ, గ్రామ ప్రజల సంకల్పంతో వట్టిచెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: मेरी बैंक हमेशा मेरे साथ चलती है. सुबह उठती हूँ तो पैसे जमा कर आती है. कस्टमर ज्यादा हो जाते हैं तो पूरा गल्ला संभाल लेती है. आधी रात को भी उठा के बताती है कि मैडम, लक्ष्मी फल भंडार का पेमेंट आ गया है. जनधन बैंक खाता क्या मिला? मुझे तो उंगलियों के छोर पर बीमा, पेंशन, डीबीटी, सारी बैंकिंग सुविधाएं मिल गई है.
2: 12 साल में 59 करोड़ जनधन खाते खुले.
1: जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं। पीएम जनधन योजना के 12 साल, ज्यादा बचत, ज्यादा काम।
2: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्। प्रवाचकः जतिन शर्मा। आदौ मुख्य वार्ताः। प्रधानमन्त्रिणा मोदिना 26वें एससीओ शिखर सम्मेलनं संबोधितं। आतंकवाद विषये द्विमुखी मापदण्डं समापयितुं च विहितं आह्वानम्। उत्तर रेलवे मंडलस्य मुरादाबाद विभागे अवशिष्टे 12.7 किलोमीटर मिते रेलमार्गे कवचेति 14.0 प्रणाल्यै भारतीय रेलवे विभागेन 70+100 कोटि रूप्यकाणि अनुमोदितानि। नेपालदेशे व्यापक विनाशानन्तरं जलाप्लावेन मृतानां संख्या 87+900 सम्प्राप्ता। आकाशवाण्याः एफएम गोल्ड वाहिनी अद्य स्वकीयां रौप्य जयन्तीं आचरति। अपि च भारतीय ऋतु विभागेन छत्तीसगढ़ राज्याय रक्तवर्ण परा संचेतना निस्सारिता। श्वह्यावत् झारखंड ओडिशा पूर्वोत्तर भारतस्य भागेषु प्रबल वृष्टेश्च वर्तते संभावना। अथ वार्ताः विशदीकृत्य। प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अद्य किर्गिज गणराज्यस्य राजधान्यां बिश्केक नगरे आयोजितस्य शंघाई सहकार संघटनस्य राष्ट्राध्यक्षाणां परिषदः 26वें उपवेशने भागं निर्व्यूढम्। शिखर सम्मेलनं संबोधयन् प्रधानमन्त्री सर्वेभ्यः सदस्य देशेभ्यः आह्वानम् अकरोत् यत्ते आतंकवादस्य वित्तपोषणं, नियुक्ति प्रक्रियां, चरमपंथी प्रचारं, सुरक्षित आश्रय स्थानानि संपूर्णतया विनाशयेयुः। सः अवदत् यत् आतंकवादस्य द्विमुखी मानकानां कृते किमपि स्थानं नास्ति। विश्वस्य विभिन्नेषु भागेषु विद्यमानानां संघर्षाणां विषये श्रीमोदी चिन्तामपि प्रकटितवान्। विश्वस्य विविध भागेषु प्रचलत्सु संघर्षेषु चिन्तां प्रकटयन् श्रीमोदी न्यवेदयत् यत् युद्धानि संघर्षाश्च कस्यापि समस्यायाः समाधानं नैव वर्तते। सर्वे विवादाः संभाषण माध्यमेन कूटनीत्या च समाधेयाः। प्रधानमन्त्री अवदत् यत् भारतम् आपणं योजयितुं, व्यापारं सौकर्ययुतं कर्तुं, विकासस्य नूतनान् मार्गान् उद्घाटयितुं च सर्वान् प्रयत्नान् समर्थयति। परञ्च एतादृशाः प्रयत्नाः सर्वेषां देशानां सार्वात्म्यस्य, प्रादेशिक अखण्डतायाश्च पूर्णतया सम्मानं कुर्वन्ति इति सः अवधानं दत्तवान्। श्रीमोदी अवदत् यत् भारतं गतवर्षे शंघाई सहकार संघटन सभ्यता संवाद मञ्चस्य प्रस्तावम् अकरोत्। अस्मिन् वर्षे तस्य प्रथमं सत्रं भारते भविष्यति, अतः सः हर्षं प्रकटितवान्। प्रधानमन्त्री श्रीमोदी किर्गिस्तान देशस्य द्विदिवसीय यात्रां परिसमाप्य अद्य अपराह्णे बिश्केक नगरात् नवदिल्लीं प्रति प्रस्थितवान्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अवदत् यत् भारतस्य 17.8% आर्थिक वृद्धि देशस्य 40+100 कोटि नागरिकाणां कठोर परिश्रमस्य, सामूहिक संकल्पस्य च स्पष्टं प्रतिबिम्बमस्ति। अद्य सामाजिक संचार पटले एकं चलचित्रं प्रसारयन् श्रीमोदी प्रतिपादितवान् यत् कोविड-19 इति जागतिक संक्रमणात् आरभ्य निरन्तरं प्रचलत्सु युद्धादिषु वैश्विक अस्थिरतायां च भारतं द्रुतगत्या प्रगतिपथे अग्रेसरं वर्तते।
3: देशवासियों को बहुत बहुत बधाई। 7.8% ग्रोथ, देश खुशियों से भर गया। देशवासियों को मैं बधाई देता हूं उनके संकल्प शक्ति के लिए, उनके पुरुषार्थ के लिए। एक सामूहिक शक्ति का एक प्रतिबिंब है। दुनिया युद्ध में डूबी हुई है, चारों तरफ युद्ध की खबरें आ रही है, विश्व संकटों से घिरा हुआ है, सप्लाई चेन पूरी तरह डिस्टर्ब है। 2020 में कोविड काल से लेकर अब तक कहीं पर भी स्थिरता नजर नहीं आ रही है, उसके बावजूद भी भारत तेज गति से प्रगति कर रहा है।
2: भारतीय रेलवे विभागेन उत्तर रेलवे मण्डलस्य मुरादाबाद विभागस्य अवशिष्टे 12.7 किलोमीटर मिते रेलमार्गे कवच इति 14.0 प्रणालीं संस्थापयितुं 70+100 कोटि रूप्यकाणां धनराशि अनुमोदिता। रेलमन्त्रालयेन विज्ञापितं यत् स्वीकृतमिदं कार्यं स्वदेशी स्वचालित रेल संरक्षणतन्त्रस्य संस्थापनेन विभागे रेल सुरक्षा संरचना सुदृढा विधीयते। మంత్రాలయం.

స్పష్టీకృతం యత్ కవచైతి చతుర్దశాంశ శూన్యం ప్రభావి కార్యాన్వయ నేన నిర్ధారితేషు రైలఖండేషు రైల సంచాలనాయ ఏకా ఉచ్చస్తరీయ సురక్ష ప్రాప్స్యతే. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. నేపాలదేశ వినాశకారి ఆకస్మిక జలాప్లావేన మృతకానాం సంఖ్యా అద్య 87.9% యావత్ వర్ధితా. సురక్షా సైనికాః దేశస్య అష్టమండలేభ్యః అన్యానపి మృతదేహాన్ ప్రాప్తవంతః ఇతి అధికారిణః సూచితవంతః. అనేకేషు మండలేషు నదీనాం జలస్తరం వర్ధితం. అవిరామ వృష్ట్యా అథ నూతన జలాప్లావనేన సంచేతనాయాః మధ్యే లుప్తాన్ అన్వేష్టుం రక్షకాః కష్టం అనుభవంతి. రాష్ట్రీయ ఆపత్ సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణేన ఉక్తం యత్ 83.5% యావత్ వైదేశీయైః అనేకైః సురక్షాకర్మచారిభిః చ సహ ప్రాయః 4,000 యావత్ జనాః అద్యాపి లుప్తాః సంతి. ప్రాయః 12,000+ జనాః రక్షితాః సంతి. కాఠ్మాండునగరే భారతీయ దూతావాసేన అద్య ప్రోక్తం యత్ నేపాలీ అధికారిణః సద్య ఏవ వినాశకారి ఆకస్మిక జలాప్లావే మృతానాం విదేశీయానాం మృతశరీరాణాం పరిచయస్య హస్తాంతరణస్య చ ప్రక్రియాయాః వివరణం ప్రదత్తవంతః. ఏకస్మిన్ వక్తవ్యే దూతావాసేన విజ్ఞాపితం యత్ నేపాలసర్వకారేణ విదేశీ నాగరికాణాం మృతశరీరాణాం హస్తాంతరణాత్ ప్రాక్ సంపన్న ప్రక్రియాణాం శృంఖలాః నిరూపితాః. దూతావాసస్య అనుసారం ప్రక్రియాయాం మృతశరీరాణాం అభిలేఖనం అభిలిఖితాని ఛాయాచిత్రాణి వివరణాని శవపరీక్షా మృత్యోః కారణస్య సత్యాపనం చ అంతర్భవతి. అధికారిణః ఔపచారికరూపేణ మృతకస్య పరిచయస్య స్థాపనం కరిష్యంతి. అంగులీ చిహ్నాని డిఎన్ఏ అథ అన్యాని ఫోరెన్సిక్ ప్రతిదర్శాని సంగృహ్య పాస్పోర్ట్ ఇత్యస్య సత్యాపనం కరిష్యంతి. ఆకాశవాణ్యాః లోకప్రియ ఎఫ్ఎం గోల్డ్ వాహిని అద్య స్వకీయాం 25తమాం రజత జయంతిం ఆచరతి. అస్యా సేవాయాః ఆరంభః 1900తమవర్షస్య సితంబర్ మాసస్య ప్రథమే దినాంకే సమజాయత. ప్రారంభే ఏఐఆర్ ఎఫ్ఎం 2 ఇతి నామ్నా జ్ఞాతా ఇయం వాహిని వార్తా సామయికీ మనోరంజనానాం సమ్మిశ్రణేన ఏకా ఇన్ఫోటైన్మెంట్ వాహిని రూపేణ ప్రారబ్ధా ఆసీత్. విగత వర్షేషు ఎఫ్ఎం గోల్డ్ ఆకాశవాణ్యాః ఏకా ప్రముఖా రేడియో సేవా సంజాతా. యా సూచనానాం విశ్లేషణానాం సంగీతస్య చ అనుపమ సంగమ మాధ్యమేన శ్రోతృభ్యః సేవాం సమర్పయతి. అస్యాః ప్రముఖ కార్యక్రమేషు సూర్ఖ్యో మే, స్పాట్లైట్, మనీ మ్యాటర్స్, మార్కెట్ మంత్ర, స్పోర్ట్స్ స్కాన్ అథ చ కంట్రీవైడ్ ఇత్యాదయః అతీవ లోకప్రియాః సంతి. అనేనైవ సహ ఆజ్ సవేరే పరిక్రమా చ పత్రికా శైల్యాం వార్తాః సమసామయిక విషయాన్ విశ్లేషణం చ శ్రోతృన్ ప్రతి ప్రాపయంతి. ఏన సూచనా మనోరంజనయోః ఆకర్షణం స్పష్టతయా పరిలక్ష్యతే. ఇయం వాహిని ఆకాశవాణ్యాః అధికృత సజీవ ప్రసారణ సేవాయాం అథ చ ఆల్ ఇండియా రేడియో లైవ్ ఇతి చలదూరభాష అనుప్రయోగే ఉపలభ్యతే. ఏన భారతస్య విశ్వస్య చ శ్రోతారః యత్ర కుత్రాపి యస్మిన్ కస్మిన్నపి సమయే కార్యక్రమాణాం రసాస్వాదనం కర్తుం శక్నువంతి. భారత ఋతు విభాగేన ఛత్తీస్గఢ రాజ్యే ప్రతిదినం అత్యధిక వృష్ట్యై రక్తవర్ణపరా పూర్వ సంచేతన ప్రదత్తా అస్తి. హిమాచల ప్రదేశే, బిహారే, మధ్యప్రదేశే, ఉత్తరప్రదేశే, ఝార్ఖండే, ఒడిశా ప్రదేశే, ఉత్తరాఖండే, పూర్వోత్తర భారతస్య కేషుచిత్ భాగేషు చ శ్వః యావత్ ప్రచండ వృష్టిః భవితుమర్హతి. సంపూర్ణే ఝార్ఖండ రాజ్యే ప్రచండ వృష్టిః ప్రచలతి. యేన రాజ్యస్య అనేకేషు భాగేషు జలాప్లావనస్య ఆశంకా వర్తతే. ఋతువిభాగేన అనేకేషాం మండలానాం కృతే నారంగవర్ణీయా పీతవర్ణీయా చ సంచేతనా ప్రసారితా. అగ్రిమాసు చతుర్వింశతిహోరాసు సంభావ్యస్య ఆకస్మిక జలాప్లావనస్య చ సూచనా ప్రదత్తా అస్తి.
रांची नगर स्थितस्य ऋतु विभागस्यानुसारम् अद्य झारखंड राज्यस्य अधिकांश भागेषु मध्यमतः प्रचंड वृष्ट्या सह मेघगर्जनस्य च संभावना

0: अस्ति इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విందాం.
2: మీ అనురాధ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు గృహ విజ్ఞాన కళాశాలలో టీచింగ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు మనం ఆహారం అనేది అన్ని వయసుల వాళ్ళము ఒకే రకంగా తీసుకోం కదండి.
3: అవునండి.
2: అంటే పిల్లలకి మనం ఇప్పుడు ఆహారం అలవాటు చేయాలంటే ఒక పద్ధతి అంటూ ఉంటుంది, అది వాళ్ళు సరిగా తిన్నారా లేదా, సరైన పోషక విలువలు అందాయా లేదా, ఇలా చూసుకొని మనం ఫస్ట్ పిల్లలకి అలా గనక ఆహారాన్ని అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు కదండి. మరి ఈ రోజు మనం పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం గురించి తెలుసుకుందామండి.
3: తప్పకుండా అండి. పిల్లల్లో పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుండి ఆరోగ్యంగా ఉంటే భావితరం వారు దేశ ఉత్పాదకతను పెంచే శక్తి సామర్థ్యాలు కలిగి మంచి పౌరులుగా శారీరక మానసిక ఆరోగ్యంతో దృఢంగా ఉంటారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. మరి ఇది సాధించాలి అంటే పిల్లలు ఆరోగ్యంగా జబ్బులు బారిన పడకుండా సరైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. సాధారణంగా బడికి వెళ్లే పిల్లల్లో 6 నుండి 12 సంవత్సరములు వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళ పెరుగుదల దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకు సరైనటువంటి ఆహారం ఇవ్వడం ఎంతైనా అవసరం. ఈ వయసులో పిల్లలకు చదువుకోవడానికి కానీ ఆడటానికి కానీ పరిగెత్తడానికి కానీ వ్యాయామానికి కానీ మొదలగు వాటికి అధిక శక్తి అవసరమవుతూ ఉంటుంది. అధిక
2: శక్తి
3: అవసరం ఉంటుందండి. అంతేగాక ఈ వయసులో పిల్లలు ఆటల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొంటారు, కాబట్టి బడికి వెళ్లే పిల్లలకు అధిక శక్తికి పెరుగుదలకు ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎక్కువగా. అయితే ప్రతి పిల్లవాడు కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. దీనికంటే ముందుగా పౌష్టికాహారం అంటే ఏంటి?
2: మరి పోషకాహారానికి పౌష్టికాహారానికి తేడా ఉంటుంది కదండి. పౌష్టికాహారం అంటే ఏంటండి?
3: పౌష్టికాహారం అంటే సమతుల ఆహారం అని అంటాం. అంతేకాకుండా పోషకాలు సమృద్ధిగా కలిగినటువంటి ఆహారాన్ని పౌష్టికాహారం అని పిలుస్తారు. దీనిలో పోషకాలు అంటే 2 రకాలుగా ఉంటాయండి, సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఖనిజ లవణాలు, విటమిన్లు. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్, అంటే శక్తినిచ్చేటువంటివి, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి ఉపయోగపడేటువంటివి, ఇనుము, ఆక్సిజన్ సప్లైకి అంటే రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద విటమిన్లను సూక్ష్మ స్థూల పోషకాలు అని పిలుస్తూ ఉంటాం. అయితే పిల్లల యొక్క ఎదుగుదలకు శక్తి ఎంత అవసరమో మాంసకృత్తులు కూడా, శరీరం పెరుగుదలకు కూడా మాంసకృత్తులు అంతే అవసరమవుతూ ఉంటుంది. ఈ మాంసకృత్తులు అనేవి కండరాల ఏర్పాటుకు, కణజాల నిర్మాణాలకు, ఇంకా ఏదైనా మరమ్మత్తులకు ఉపయోగపడుతూ ఉంటాయి. మాంసకృత్తులు సాధారణంగా మన శరీరంలో 60% ఉంటాయండి. కణజాలు 20% ఉంటాయి, ఎముకల్లో 10% ఉంటాయి చర్మాలతో సహా. అయితే ఇవి గుడ్లు, చేపలు, మాంసము, వీటిలో ఎక్కువగా తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వీటిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకంటే ముందుగా ఈ పోషకాలన్నీ కలిపి అసలు బడి పిల్లలకు కానీ పిల్లలకు కానీ ఏ వయసులో వారికి ఎంతంత రోజుకి అవసరం,
2: ఎంతంత
3: అవసరం అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. దానికి సాధారణంగా శక్తి కిలో క్యాలరీలతో కొలుస్తామండి. అవి 1700 నుంచి 2000 కిలో క్యాలరీల శక్తి అవసరమవుతుంది. ఎక్కువగా ఎందులో లభిస్తాయి అంటే ఈ శక్తి అనేది పప్పుధాన్యాలు, నూనె, నెయ్యి, చక్కెర మొదలగు వాటిల్లో ఎక్కువగా శక్తి. దుంపలు కూడా శక్తినిచ్చే పదార్థాలండి. రెండవది చూసుకున్నట్లయితే మాంసకృత్తులు. ఇవి 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో 30 నుంచి 40 గ్రాముల వరకు తీసుకోవాలండి. ఇవి ఎక్కువగా మాంసము, చేపలు, గ్రుడ్లు, పప్పులు, పాలు మొదలగున తీసుకోవాలి. కొవ్వులు కూడా అండి 20 నుంచి 25% తీసుకోవాల్సి వస్తుందండి. ఇది కూడా గ్రాములు. ఇవి ఎందులో లభిస్తాయి అంటే నూనెలు, వెన్న, నెయ్యి మొదలగు పదార్థాల్లో లభిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఎముకల నిర్మాణానికి, ఎముకలు పటిష్టంగా ఉండటానికి కాల్షియం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు నిర్మాణం జరుగుతూ ఉంటుంది.
2: పిల్లలకు పాలు అనేవి
3: తప్పనిసరిగా పట్టించాలండి. అది కూడా రోజుకు వచ్చేసి 400 నుంచి 500 మిల్లీగ్రాముల వరకు పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాలతో పాటుగా ఆకుకూరలు ఇవ్వాల్సి వస్తుంది, చిరుధాన్యాలు, తర్వాత పాలు పదార్థాలు, పాలతో చేసినటువంటి పదార్థాలు, జున్ను కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ, వీటిల్లో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా పిల్లలకి కాల్షియం అందాలి అంటే పాలు తప్పనిసరి అయి ఉంటుంది. అంతేకాకుండా ఇనుము కూడా అంతే అవసరం అవుతుందండి. ఇనుము ఎక్కువగా 10 నుంచి 20 గ్రాములు అవసరం అవుతుంది. వీటిలో పప్పుల్లో ఉంటుంది, ఆకుకూరలు ఎక్కువగా ఉంటుందండి. చిరుధాన్యాల్లో, చిరుధాన్యాలు అయినా కానీ రాగుల్లో ఎక్కువగా ఉంటుంది, కాలేయంలో ఎక్కువగా ఉంటుందండి. దాంతో పాటుగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్ ఏ కానీ, విటమిన్ B1 కానీ, విటమిన్ B2 కానీ, విటమిన్ C కానీ ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇవి సి విటమిన్ తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ విటమిన్ ఉన్నట్లయితే ఆ వయసు పిల్లలకి, ఇప్పుడు పిల్లలు చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు, బడికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటున్నారు కాబట్టి కంటి చూపు కూడా చిన్నపిల్లలు మనం చూసినట్లయితే కళ్ళజోడు ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే రేచిక్కటి ఉంటుంది, కొంతమందికి మసక ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వైటమిన్ ఏ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల ఈ యొక్క సైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. దాన్ని నివారించడానికి ఖచ్చితంగా విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. అవి ఎక్కువగా క్యారెట్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉంటుంది. అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి పిల్లలు. ఈ విధంగా రోజుకు కావాల్సినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి మోతాదుగా మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉంటారు. ఉదాహరణకి కాల్షియం తక్కువైంది అనుకోండి, రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి తక్కువైంది అనుకోండి, స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దానివల్ల చిగుళ్ళు పగలటం కానీ, నోటి పూత కానీ, పుయ్యడం కానీ, గొంతు వాపు సమస్యలు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. అలాగే ఇనుము తక్కువైంది అనుకోండి, రక్తహీనత వస్తుంది. ప్రోటీన్స్ తక్కువైనాయి అనుకోండి పిల్లల్లో, చిన్న పిల్లలు ఎక్కువగా మనకు చూసేటువంటివి ఏంటంటే క్వాషియర్కర్ అనేది వ్యాధి వస్తుంది. దీనివల్ల బరువు పెరగరు, ఆకలి తక్కువగా ఉంటుంది, శరీరం అంతా కూడా పొలుసులుగా వచ్చేస్తుంది, తర్వాత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖం అంతా కూడా ఉబ్బి మూన్ షేప్ వస్తుంది, అంటే చంద్రుడి ఆకారంలో వస్తుంది. చాలా డల్గా ఉంటారు పిల్లలు. కనుక మాంసకృత్తు లోపం అనేది ఒకవేళ వచ్చినట్లేదు పిల్లలకి, అది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అది రాకుండా పిల్లలకి జాగ్రత్త తీసుకోవటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే కార్బోహైడ్రేట్స్, శక్తి కనుక మనం సాధారణంగా ఆహారం అన్నం ఎక్కువగా తింటాం కాబట్టి దాంతో పాటుగా దుంపకూరలు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల, శక్తి లోపం వల్ల వచ్చేటువంటి మెరాస్మస్ అనే వ్యాధి కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి చిన్న వయసులోనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పౌష్టిక ఆహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చురుకుగా ఉంటారు, ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది, ఎక్కువగా చదువుకోవాల్సి వస్తుంది, స్కూల్కి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కువగా అలసట అనేది ఉంటుంది. అందుకని ఇనుముతో కూడిన పదార్థం

0: రక్తాలు కూడా ఎక్కువగా ఉండాలి. రక్తహీనత వచ్చింది అనుకోండి అలసట ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చదువు సరిగా చదవకుండా ఉంటారు. అలాగే కంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి
1: బోర్డు మీద ఉండే అక్షరాలను కూడా
0: గమనించలేకపోతూ ఉంటారు. ఇదంతా కూడా తల్లిదండ్రులుగా మనం గమనించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, మన మీద ఉంటుంది అది.
1: కొంతమంది పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు కదండి, ఆహారం తీసుకోకుండా అట్లా మారం చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఆహారాన్ని ఇష్టపడేలాగా మనం ఎలా చేయాలండి?
0: మంచి ప్రశ్న అడిగారండి. పిల్లలు సరిగా ఆహారం తీసుకోనప్పుడు తల్లిదండ్రులుగా ఆందోళన చెందటం అనేది సహజం. అంతేకాకుండా పిల్లలు చిన్న వయసులో బరువు బాగా పెరగాలి కాబట్టి అధికంగా క్యాలరీలు మాంసకృత్తులు అవసరమవుతాయి. మొదటి 6 సంవత్సరాల్లో అలవర్చుకున్నటువంటి ఆహారపు అలవాట్లు మొత్తం జీవిత కాలం పాటు కొనసాగుతాయండి. ఎందుకంటే పిల్లలు వివిధ వయసులో వివిధ రకాలుగా పెరుగుతారు, అది కూడా స్త్రీ పురుష లింగ భేదాలను బట్టి పెరుగుదల మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారపు అవసరాలు అందరిలోనూ ఒకేలాగా ఉండవు, అవసరాన్ని బట్టి పోషకాలను మనం వాళ్ళకి అందచేయవలసి ఉంటుంది. కనుక ఆహారం కాని తీసుకునే విషయంలో ఖచ్చితంగా మనం ఒక సమయ పాలన అనేది చాలా ముఖ్యమండి. చిరుదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, బయట దొరికేటువంటివి ఎక్కువగా పిల్లలకు మనం ఇవ్వడం మంచిది కాదు. కనుక చిన్నపిల్లలు తినేటువంటి ఆహారం అప్పుడప్పుడు మనం ఇంట్లో చేసుకొని వాళ్ళకి ఇవ్వటం అనేది మంచి అలవాటు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆహారం తినకపోయినా ఒకవేళ అధికంగా తీసుకున్నా గానీ ఆందోళన పడకూడదు మనం. ఇది మామూలుగా జరిగేటువంటి, కొన్నిసార్లు ఆకలి అవుతుంది, కొన్నిసార్లు ఆకలి అవ్వదు, కొన్నిసార్లు స్నాక్స్ రూపంలో ఇచ్చేటువంటి కానీ పాలు ఇవ్వడం వల్ల కానీ ఆకలి మందగించడం కానీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది.
1: డైజెషన్
0: తినరు, అలా కంగారు పడకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడకూడదు. ఎందుకంటే రోజు ఒకే రకమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా కొన్నిసార్లు ఇష్టం తప్పిపోతూ ఉంటుంది. అందుకని మెను ఎప్పుడు కూడా వాళ్ళకి మార్చుతూ ఉండాలన్నమాట. సాధారణంగా వారం రోజుల్లో ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ సాధారణంగా ఇవ్వచ్చు, మరొక 3 రోజులు కానీ 4 రోజులు కానీ వాళ్ళకి మెను మార్చుతూ ఉండాలి. అలాగే ఆ రోజు మార్చి రోజు చేసి పెడుతూ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆహారం మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటానికి సుగంధ ద్రవ్యాలు కలపటం కానీ సహజమైనటువంటివి ఆకర్షణీయంగా వాళ్ళని తయారు చేసి పెట్టడం కానీ తల్లిదండ్రులు చేసి పెట్టాలి. అందుకని కొత్తగా ఏదైనా ఒక ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేసేటప్పుడు కొద్ది మొత్తంలో ప్రారంభించాల్సి వస్తుందండి. ఎందుకంటే అంతవరకు తినని ఒక కొత్త రకం లేకపోతే వెరైటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆహారం పిల్లలు పెట్టాలి అనుకున్నప్పుడు భోజన ప్రారంభంలోనే ఎక్కువ ఆకలితో ఉన్నప్పుడు కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఆకలి మీద ఎక్కువ తినడానికి అవసరం అవుతుంది, ఖచ్చితంగా తింటారు. అదే పెట్టాలి. మనం మామూలు అన్నం సాధారణమైనటువంటిది పెట్టి తర్వాత ఈ కొత్త రకం వంటకం పెట్టామంటే అప్పటికే ఆకలి తీరిన మీదట ఇది తినడానికి ఇష్టపడరు. అందుకని మొదటగానే వాళ్ళకి ఆకర్షణీయంగా తయారు చేసి కొత్త రకం వంటకం మనం పెట్టినట్లయితే ముందు అది తిని తర్వాత రెండవది తినడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా పిల్లలకు శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చురుకుగా పనిచేస్తుంది కాబట్టి శరీరం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అన్నము ఎక్కువగా మనం ఆడుకుంటాం కాబట్టి దాంతో పాటుగా కూరలు. కూరలు కూడా ఎక్కువగా సాధారణంగా చేసేటువంటివి కాకుండా వాటికి మిల్క్ ప్రోటీన్ యాడ్ చేసేటువంటి జోడించినట్లటువంటివి, అంటే సాధారణంగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పన్నీరు, జున్ను ఇష్టపడతారు పిల్లలు. ఇప్పుడు పాలకూర ఉన్నదనుకోండి, పాలకూరలో పన్నీరు వేసి చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే పాలకూరలో ఉన్నటువంటి విటమిన్లు, పన్నీరులో ఉన్నటువంటి కాల్షియం, విటమిన్ ఏ, సి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పిల్లలకి అందుతాయి అన్నమాట. అది ఇష్టంగా కూడా ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొక విధంగా చూసినట్లయితే మాంసకృత్తులు కూడా ఇవ్వాలి అనుకున్నాం కదా, రోజుకి ఒక కోడిగుడ్డు ఉడకపెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వారం రోజులు అదే ఇవ్వకుండా కొన్నిసార్లు దాన్ని స్క్రాంబుల్ చేసుకుని ఉడకబెట్టి కొంచెం పెప్పర్ కలిపేసి క్యారెట్ కలిపేసి పెట్టినట్లయితే కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది, కాబట్టి అది కూడా తినడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ మాంసకృత్తులు అనేవి పిల్లలలో ఆడపిల్లలకు వేరుగా మగపిల్లలకి వేరుగా ఉంటుందండి. 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా 40 గ్రాముల వరకు ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆడపిల్ల

0: ప్రతి 35 గ్రాముల వరకే ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఈ మోతాదుని మించకుండా ఖచ్చితమైనటువంటి మోతాదులు మనం ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క శరీరం పెరుగు, అంటే చాలా మంది పిల్లలు హైట్ పెరగట్లేదు అని అంటారు. కనుక బాడీ ఎక్కువగా పెరగాలి అంటే మాంసకృతులు తప్పనిసరిగా అవసరం అవుతుంది.
1: ఇటు పెరగకుండా ఖచ్చితమైన
0: మోతాదులు ఇవ్వాలండి. ఖచ్చితంగా దానికి మనం ఆహార పదార్థాలు దోహదం చేస్తాయండి. అంతేకాకుండా ఈ పిల్లలకి ఎక్కువ క్యాలరీలు ఇవ్వకూడదు. అంతేకాకుండా ఈ క్యాలరీలు ఎంత అందుతాయి అనేది మనం తయారు చేసే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువగా ఫ్రైస్ పెట్టామనుకోండి, అదే ఎక్కువ క్యాలరీలు వస్తుంది. అదే సలాడ్స్ రూపంలో పెట్టామనుకోండి, తక్కువ క్యాలరీలు వస్తాయి. పచ్చిగా కూడా ఇవ్వకూడదు, ఉడికించి ఇవ్వాలి. అలాగే చిరుధాన్యాలు ఉన్నాయి అనుకోండి, చిరుధాన్యాలు అంటే పెసలు, రాగులు, జొన్నలు, కొర్రలు, ఇవన్నీ కూడా ఇవి సగం వరకు ఉడికించేసి పిల్లలకి పెట్టినట్లయితే అది కూడా సలాడ్ రూపంలో ఇవ్వచ్చు. అంతేకాకుండా కూరగాయలు కూడా సగం ఉడికించేసి, చిక్కుడు జాతి కూరగాయలు కానీ, తర్వాత దొండకాయలు కానీ, తర్వాత బంగాళదుంపలు కానీ, ఇవి కూడా సగం వరకు ఉడికించేసి దానిలో కొంచెం మిరియాల పొడి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి పిల్లలకి ఆకర్షణీయంగా చూడటానికి ఉంటుంది. అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి సహజ పోషక లక్షణాలు పిల్లలకి డైరెక్ట్ గా శరీరానికి అందుతూ ఉంటాయి. అంతేకాకుండా శరీరము లైట్ గా కూడా ఉంటుంది, బరువు కూడా లేకుండా,
1: బరువు పెరగకుండా ఇటు ఆహారంలో ఉండే పోషకాలన్నీ
0: అందుతాయండి. దానివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మాంసకృతులతో కూడినటువంటివి, శక్తితో కూడినటువంటివి, విటమిన్లతో కూడినటువంటి ఆహారాన్ని తప్పక బడికి వెళ్లే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుందండి.
1: కూరగాయలు చెప్పారు కదండి, ఆకుర్ల విషయానికి వస్తే ఏ ఆకుర్లు ఎంతెంత ఉంటాయండి?
0: అవునండి, ఆకుర్ల విషయానికి వస్తే ఎక్కువగా మనం పాలకూర తీసుకోవచ్చండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మనం పాలకూర చపాతి చేసినట్లయితే పాలకూరలో కలిపి చపాతి చేసి ఇవ్వచ్చు. మనం రోజువారీ పద్ధతిలో చేసేటువంటి చపాతి కంటే కూడా పాలకూరతో చేసినప్పుడు దానిలో ఆ గ్రీన్ కలర్ పచ్చదనం ఆ చపాతీకి వచ్చి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా బచ్చలి కూరలో కూడా మనం పన్నీర్ వేసుకుని చేసేయచ్చు. అంతేకాకుండా పప్పు ధాన్యాలు కూడా వేయచ్చండి, బచ్చలి కూర పప్పు గాని, మునగాకు పప్పు పిల్లలకి చాలా మంది అలవాటు చేయట్లేదు. కానీ మునగాకు తీసుకున్నట్లయితే దానిలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా ఈ మునగాకు అనేది పిల్లలకి ఒక నారింజ్ కంటే 4 రెట్లు ఎక్కువగా పెట్టినట్టుంటుంది. విటమిన్ సి అనేది నారింజలు ఎంతైతే ఉంటుందో దానికంటే 4 రెట్లు మునగాకులో ఉంటుంది. విటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎంతైతే ఉంటుందో దానికంటే 3 రెట్లు ఎక్కువగా మునగాకులో ఉంటుంది. కనుక మునగాకు పప్పు ఎక్కువగా వారంలో 2-3 రోజులు అలవాటు చేసినట్లయితే పిల్లలకి కంటి చూపు సమస్య రాకుండా ఉంటుంది. మెంతి కూర కూడా చెప్పుకోదగ్గినటువంటిదండి. మెంతి కూర చూడటానికి కాని రుచికి కాని కొంచెం ఎదుగా ఉంటుంది, కానీ దానిలో మనం మెంతి కూర పప్పు చేసిన, చపాతీలో వేసిన, లేకపోతే పిల్లలకి పెసరపప్పులో కలిపి వాడినా కానీ మెంతి కూర ఆ చేదుతనం పోయి చక్కగా తినడానికి కూడా అవకాశం ఉంటుందండి మెంతి కూర. కనుక బచ్చలి కూర, పాలకూర, మెంతి కూర ఇవి అన్ని కూడా పిల్లలకి తప్పనిసరిగా పప్పు ధాన్యాలు వేసి ఇవ్వాల్సిన పరిస్థితి. పిల్లలు కూడా ఇంకా పౌష్టికార లోపంతో కనుక ఉన్నట్లయితే పండ్లు కూడా తినిపించాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా జామకాయ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం. దానివల్ల విరోచన సమస్యలు లేకుండా ఉంటుంది, ఎక్కువగా ఆకలి కాకుండా ఉంటుంది, ఎక్కువసేపు ఉండగలరు. ఆకలి అయినప్పుడు ఒక జామకాయ కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే దాని సలాడ్ రూపంలో కానీ, లేకపోతే గోవా జామ్ చేసి కానీ, ఒక చపాతీలు కానీ బ్రెడ్తో కలిపి కానీ ఇచ్చినట్లయితే దానిలోని పోషకాలు పిల్లలకి అందుతాయండి.
1: నమస్కారం అండి అనురాధ
0: గారు. నమస్కారం అండి.
2: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు విందాం గృహహింస చట్టం గురించి జీవి లక్ష్మి గారితో పరిచయం.
1: ఎన్నో

0: ఆశలతో మహిళ అత్తవారింట అడుగు పెడుతుంది. అలాంటి మహిళల్లో కొంతమంది అనేక రకాలైన సమస్యలను తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట బయట అన్ని రకాలుగా కష్టపడుతూ, పురుషుడికి అన్ని రకాలుగా సహాయపడుతూనే తెలియకుండానే సమస్యలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే సమస్యలు ఒక్కొక్కసారి తీవ్ర రూపం దాలుస్తుంటాయి. వీటినే గృహహింస అంటారు. ఈ గృహహింస వల్ల మహిళలు ఎలా రక్షింపబడుతున్నారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, మహిళ ఈ గృహహింస నుండి బయటపడగలదా, ఈ విషయాలను గురించి అడ్వకేట్ శ్రీమతి జీవి లక్ష్మిగారు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లక్ష్మిగారు, గృహహింస అంటే ఏంటి?
1: గృహహింస అనేది అనేక రూపాల్లో ఉండవచ్చు. చేతల ద్వారా గాని మాటల ద్వారా గాని జరిపే హింస కూడా గృహహింస క్రిందకు వస్తాయి. అది కట్నంకు సంబంధించినదనే అవ్వచ్చు, లేదా ఆమె ఆస్తులు అమ్మకం చేయవలసిందిగా గాని కోరుతూ స్త్రీధనం లభించిన ఆస్తులకు విక్రయం చేయట గాని స్త్రీని బాధిస్తే అది అలా గృహహింస క్రిందకి వస్తుంది. మానసికమైనదిగా ఉండి బాధించి అన్ని చర్యలు గృహహింస కిందకే వస్తాయి. గృహహింసను కల్పించేవారు పురుషులే అయి ఉండనవసరం లేదు. వివాహిత అయిన స్త్రీ విషయంలో గృహహింసను చేయవారు భర్త తాలూకు స్త్రీలు మరియు పురుషులు అయి ఉండొచ్చు.
0: ఇప్పుడు మహిళలకు సంబంధించి ఏ ఏ చట్టాలు ఉన్నాయండి?
1: మహిళలకు సంబంధించిన మనకు ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి. అంటే అత్తింటి ఆరళ్లను అలాగే వరకట్న వేధింపులను ఎదుర్కొనేటటువంటి మహిళలకు ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఇవి కేవలం వివాహమైన మహిళలకు మాత్రమే వర్తించే సెక్షన్స్.
0: లక్ష్మి గారు, ఈ గృహహింస చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందండి?
1: గృహహింస చట్టం అనేది 2005లో వచ్చిందండి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 2006 నుంచి. దానికి అవగాహన వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా దాని మీద కేసులు గాని అన్ని గాని బాగానే ఫైల్ అవుతున్నాయి. అండ్ చాలా వరకు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారానే దాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఏంటంటే కొన్ని మాత్రమే కోర్టు వరకు కూడా వెళ్తున్నాయి అన్నమాట. లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉంటాయి, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్, అక్కడికి వాళ్ళని ఫార్వర్డ్ చేస్తాం. ఈ రిపోర్ట్ అంతా రిపోర్ట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు దాని గురించి ఫాలో అప్ చేసుకుంటారనమాట. అక్కడ డెసిషన్స్ బట్టి ఫైనల్ డెసిషన్ ఆధారపడి ఉంది.
0: ఇప్పుడు ఏ ఏ హింసలు ఈ గృహహింస చట్టం కిందకు వస్తాయండి?
1: అత్తింటి వారి నుండి కాకుండా తండ్రి దగ్గర నుండి, మేనమావ దగ్గర నుండి, అన్నదమ్ముల దగ్గర నుండి, మామగారి దగ్గర నుండి, మరుదుల దగ్గర నుండి, అంటే కుటుంబ సభ్యులలోని పురుష సభ్యుల నుండి ఆ మహిళకు అనేక రకాలైన హింసలు ఎదుర్కొంటున్నారు. వారు వివాహితులు కావచ్చు లేదా అవివాహితులు కావచ్చు, లేదా రక్త సంబంధికుల ద్వారా ఏర్పడిన పురుష సంబంధికులు కావచ్చు, లేదా వివాహ సంబంధం ద్వారా ఏర్పడిన పురుష సంబంధికులు కావచ్చు, లేదా సహజీవనం చేసేటటువంటి పురుష భాగస్వామి కావచ్చు. వీరందరి నుండి మహిళలు అనేక సమస్యలు, అనేక రకాలైన హింసలు ఎదుర్కొంటున్నారు.
0: ఈ గృహహింసకు గురైన బాధితులు ఉంటారు కదండి, వాళ్లు ఎవరికి ఫిర్యాదు చేయాలంటారు?
1: శాంతియుతమైన ఇళ్లలో మహిళలు జీవనం సాగించాలి. అట్లా కాకుండా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరగకుండా వీళ్లకు ఒక సివిల్ నేచర్ ఉన్న చట్టం తీసుకురావాలని చెప్పేసి గృహహింస నిరోధక చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని ఆశ్రయించాలి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్లకు బాధిత మహిళ డైరెక్ట్ గా ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ పిలిపించి వారికి కావలసినటువంటి పరిహారాలు, ఉపశమనాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వారు డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ను తయారు చేసి దానిని బేస్ చేసుకుని ఆ సంబంధిత కేసును మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తారు. అక్కడ కూడా వీరికి కావాల్సిన పరిహారాలు పొందే అవకాశం ఉంది.
0: ఇంత అభివృద్ది చెందుతున్న మన దేశంలో అనేక రకాలైన మార్పులు జరుగుతున్న నేపథ్యంలో తనకి తాను బలి తీసుకోవడం కానివ్వండి, తనతో పాటు తన పిల్లల్ని కూడా దానికి గురి చేయడం కానివ్వండి, ఇలా మనం ప్రతిరోజు అనేక మాధ్యమాల ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటప్పుడు ఈ గృహహింస చట్టం మనకు ఎలా ఉపయోగపడుతోందండి?
1: ఈ చట్టాన్ని అనుసరించి ఎలాంటి రెమెడీస్ పరిహారాలు పొందాలంటే మహిళలు అన్నప్పుడు అనేక రకాలైన రెమెడీస్ ఈ చట్టం ద్వారా, అంటే ఒక మహిళ మానసిక హింస గాని, శారీరక హింస గాని, లైంగిక హింస గాని, ఆర్థిక హింస, ఇలాంటి హింసలన్నిటినీ భరిస్తూ ఇంట్లో కష్టపడుతూ ఒక కుటుంబంలో ఉండవలసిన అవసరం లేకుండా ఆ అమ్మాయి బయటకు వచ్చి మహిళా శిశు సంక్షేమానికి గాని, లేకపోతే ఎవరైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ గాని, లేకపోతే కార్యకర్తలు ఉంటారు, పారా లీగల్ వాలంటీర్స్, వాళ్ల దగ్గర గాని వెళ్లి ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా కంప్లైంట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసుకున్న తర్వాత ఈ మహిళా గృహహింస నిరోధక చట్టంలో ఎలా ఉంటుంది అంటే చాలా సెక్షన్స్, అంటే సెక్షన్ 18, సెక్షన్ 19, సెక్షన్ 20, సెక్షన్ 21 అండ్ 22 ద్వారా రక్షణ ఉత్తర్వులు, అంటే వాళ్ళకి ప్రొటెక్షన్.

0: మహిళ పొందవచ్చు. అట్లాగే నివాస ఉత్తర్వులు కూడా పొందవచ్చు. అట్లాగే మానిటరీ బెనిఫిట్స్ అంటే మెయింటెనెన్స్ కూడా పొందవచ్చు. పిల్లల యొక్క కస్టడీ పొందవచ్చు. అలాగే నష్టపరిహారం కూడా పొందవచ్చు. రకరకాలైన రెమెడీస్ మహిళలు పొందే అవకాశం ఈ చట్టం ఏర్పరిచింది. అంతేకాకుండా ఈ చట్టం మహిళల్లోనేటటువంటి హింసా స్వరూపాలను గుర్తించింది. మానసిక హింస, శారీరక హింస, లైంగిక హింస, అంతేకాకుండా భర్తతో కలిసి మహిళ నివసించిన ఇంటిలో నుండి గెంటి వేయబడకుండా ఆ ఇంటిలోనే నివసించే హక్కు ఏర్పరచుకోవచ్చు. దీనిని రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటారు. అంతేకాకుండా భర్త ఆ ఇంటికి రాకుండా, తన జీవితంలో కల్పించుకోకుండా ఆ భర్తని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమనే హక్కు కూడా ప్రొటెక్షన్ ఆర్డర్స్ లో పొందే అవకాశం ఉంది. ఈ చట్టంలో మహిళలకు ప్రొటెక్షన్ అన్ని ఆర్డర్స్ అంటే సెక్షన్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్ మహిళల కోసమే పొందుపరిచి ఉన్నాయి.
1: కొంతమంది మహిళలు ఈ గృహ హింస చట్టాన్ని దుర్వినియోగపరచుకుంటున్నారంటారా?
0: అవునండి, ఎందుకంటే ఈ హింస అనేది వాళ్ళకి ఎలాగ ఎలాబరేట్ చేయాలంటే, ఎలాంటి హింస అనేది వాళ్ళకి ఒక అవగాహన లేకపోవటం.
2: పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రకటన విందాం.
3: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఎవరైనా చెప్పిందంటే ఆ బాధలో వాళ్ళు బయటకు వచ్చి ఎవరితో డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు రాంగ్ డైరెక్షన్స్ ఇవ్వటం, ఆ విధంగా కూడా వాళ్ళు కొంచెం దుర్వినియోగపరచుకుంటున్నారేమో అనిపిస్తోంది. కానీ మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి కరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చి, కరెక్ట్ డైరెక్షన్స్ లో ఆ కేసుని నడిపించడానికి, వాళ్ళకి ఎలాంటి ఉపశమనాలు రెమెడీస్ కావాలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: వాళ్ళు ఇద్దరిని సమన్వయపరచడం, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంటుంది. ఆ సమయంలో ఈ కేసు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుందంటారా?
0: ఈ గృహ హింస చట్టంలో ఏంటంటే రక్షణ ఉత్తర్వులు, వాళ్ళకి ప్రొటెక్షన్, ఆర్థిక ఉపశమనాలు అంటే మెయింటెనెన్స్, పిల్లల కస్టడీ అంటే పిల్లలు ఒకళ్ళే ఉంటారు, పిల్లలు తల్లి ఒకళ్ళు మిగిలిపోతారు కాబట్టి వాళ్ళకి కస్టడీ అంటే వాళ్ళకి హోమ్స్ ప్రొవైడ్ చేయడం గానీ, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళకి క్లోత్స్ ప్రొవైడ్ చేయడం మెయిన్లీ. దీనిలో ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ అనమాట మెయిన్. దానిలో వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ కానీ, వైద్య సదుపాయాలు అంటే అలాంటివన్నీ కూడా ఈ చట్టంలో వెసులుబాటు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉత్తర్వులు, అలాగే కస్టడీ ఉత్తర్వులు, అలాగే పరిహారాలు, ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఈ గృహ హింస నిరోధక చట్టాన్ని ఆశ్రయించి మహిళలు పొందవచ్చు. దీనిలో ఉండే వెసులుబాటు ఏంటంటే ఇది సివిల్ చట్టం. ఇక పోలీసుల యొక్క, లాయర్ల యొక్క ప్రమేయం లేకుండా స్వతంత్రంగా కేసులు వేసుకుని ఉపశమనాలు పొందవచ్చు. లేదా కౌన్సిలింగ్ పొంది ఒకవేళ సంసారం తిరిగి చేసుకునే ఉద్దేశం ఉంటే, భర్త మనసు మార్చేటటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు కూడా కౌన్సిలింగ్ పొందవచ్చు. ఈ గృహ హింస బాధితులు అంటే మీ భర్త నుండి గాని, తోడబుట్టిన వారి నుండి గాని, కొడుకుల దగ్గర నుండి గాని, ఇతర పురుషుల దగ్గర నుండి గాని హింసను ఎదుర్కొనేవారు ఈ చట్టాన్ని ఆశ్రయించి తగిన పరిహారాన్ని పొందేటటువంటి అవకాశం కల్పించే చట్టం ఇది. ఎందుకు అంత అవగాహన ఇవ్వాల్సిన అవసరం వస్తుందంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చదువుకుని మహిళలు ఉంటారు,
1: నిరక్షరాస్యులు,
0: విలేజెస్ లో ఎక్కువ నార్మల్ మహిళలు ఉంటారు, వాళ్ళకి దీని గురించి ఎక్కువ అవగాహన లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చేది వాళ్ళు భరించేనా భరించేస్తారు, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం, వాళ్ళకి హింస వచ్చిందంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం భరించడానికి ట్రై చేస్తారు, లేదా వాటిని బయట పెట్టడానికి ట్రై చేస్తారు. అలా బయట పెట్టినప్పుడు మామూలు వాళ్ళ దగ్గర కాకుండా వాళ్ళు మహిళా శిశు సంక్షేమ శాఖకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం ని చెప్పుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళు దానికి హెల్ప్ అనేది చేస్తారు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీరు ఇంతవరకు గ్రామ దర్శిని కార్యక్రమంలో గృహ హింస చట్టము గురించి జీవి లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7 గంటలకు కావస్తుంది. అలనాటి మధుర గీతం విందామా?

బలిపీఠం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ ఆలపించిన పాట విందాం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం చక్రవర్తి.

అలనాటి మధురగీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి బాంధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్య పుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధనా వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: जनवरी फरवरी में पूरा गल्फ क्राइसिस शुरू हुआ था. तेल की समस्या, सप्लाई चेन की समस्या थी, दुनिया में अनिश्चितता थी, देयर वाज ग्लोबल अनसर्टेनिटी एज वेल. उसके बावजूद भारत की इकोनॉमी 7.8% आई है.
0: वातावरण मार्पुलु, जीव वैविध्य क्षीणता, कालुष्यम, वनरुल कोरता वंटि पर्यावरण सवाळ्लनु एदुर्कोनेंदुकु समग्र समन्वय परिष्कारालु अवसरमनि కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి 2 దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ,

0: మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
1: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिले को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3,400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్టాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం.
3: యశ్వంత్ కుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మత్స్యకార రైతులు అంటే మార్కెట్ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని అంటున్నారు. కొంత మేత గురించి కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరొక విపత్కర పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం, ఎల్నినో అని. ఇటీవల కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా రైతులకు వివరించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎల్నినో మత్స్యకారులు మత్స్య రైతుల యొక్క వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆక్వా అంటే మనకు రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం సార్. ఎల్నినో అంటే ఏమిటి, ఇది ఎందుకు ముఖ్యమైనది మాట్లాడుకునే ముందు ఒకసారి మన రాష్ట్రంలో మత్స్య రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి.
4: అలాగే సార్, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో మార్కెట్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేది కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మేత ఖర్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, అది ఫిష్ మీల్ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏదైతే వాటిలో ఉపయోగించే ఏదైతే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఈ ఫీడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తంగా రేట్ అనేది ఎక్కువగా పెంచడం జరిగింది. ఎందుకంటే టన్నుకి ఇప్పుడు 10,000 పెరిగింది ఏది రొయ్యల పెంపకందారులకి. సో ఈ మధ్య కాలంలో కూడా మన గవర్నమెంట్ కానివ్వండి, మత్స్య రైత సంఘాలతో సమావేశం అవడం జరిగింది. దానిలో భాగంగా కూడా కొంచెం కేజీ ఫీడ్ కి 2-3 రూపాయలు తగ్గించే విధంగా కూడా మనకి ప్రయత్నాలు అనేది సూచించడం జరిగింది. సో అయినా కూడా ఈ మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఉండటం వల్ల ఒక అప్ అండ్ డౌన్, అంటే మార్కెట్ ఒక్కోసారి రేటు పెరుగుతుంది, అలానే ఒక్కోసారి తగ్గుతుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రొయ్యల రైతులకు ఏంటంటే 100 కౌంటు ఇంచుమించు మనకి 250-260 ఎక్కువగా ఉంటేనే మనకి కొంతవరకు మనకి రైతుకి గిట్టుబాటు అవుతుందండి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం అంటే దళారులు కానివ్వండి, లేదంటే కొనుక్కునే వాళ్ళు కానివ్వండి, కొంతవరకు వాళ్ళు మార్కెట్ పరంగా కొంచెం ఏదో ఒక కారణం చూపించి మనకి రైతులకి కొంచెం ఏదో 210-220 అలా కూడా మార్కెట్ అనేది కొంచెం డౌన్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రైతులకు ఏదైతే పెట్టుబడి అనేది కొంచెం మనకి రావటం కూడా కష్టంగా ఉంటుందండి. దానితో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లలో కూడా కొంతవరకు కొంత ప్రభావం అనేది మనకి చూపిస్తుందండి. అది మత్స్యకారులకు కానివ్వండి, ఏదైతే సముద్ర వనరుల మీద ఉపయోగపడే వనరుల మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళు, అలానే తీర ప్రాంతంలో చేసే ఆక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు మనకి ఈ ఎల్నినో ప్రభావం అనేది చూపిస్తా ఉందండి.
3: యశ్వంత్ కుమార్ గారు, మనం ఎల్నినో వరకు వచ్చాం కాబట్టి అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి, ఈ మత్స్యకారులకి ఆక్వా రైతులకి ఇది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకసారి చెప్పండి.
4: ఎల్నినో అనేది ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం మరియు మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ సంఘటన అని దాన్ని మనం ఎల్నినో అంటాం. సో దీని ప్రభావం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటు అగ్రికల్చర్ వ్యవసాయ

0: రంగా కానివ్వండి, అలానే మత్స్య రంగం పరంగానూ, ఉద్యాన రంగం పరంగా అన్ని రంగాల మీద మనం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవటం, మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కరువు పరిస్థితులు అనేవి ఏర్పడతా ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా వర్షాలు లేకపోవటం, సో దాని ద్వారా కూడా కొంత నీటి వనరులు అనేవి తగ్గిపోవటం జరుగుతుందండి.
1: ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? మరి ముఖ్యంగా చూసుకుంటే మన ప్రాంత మత్స్యకారులపై ఏ విధంగా ఉంటుంది?
0: మనకి ఏంటి అంటే సార్, ఇక్కడ ఎల్నినో ప్రభావంతో ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగటం వల్ల కూడా దాంట్లో ఉండే పోషకాలు ఏవైతే ఉండో అధికంగా ఉండే లోతైన నీరు పైకి వచ్చే ప్రక్రియని మనం అప్వెల్లింగ్ అంటాం. అంటే పోషకాలు కరిగిపోవటం, అందుబాటులో ఉండటం ప్రక్రియనే మనం అప్వెల్లింగ్ అంటాం. సో అది ఆ ప్రొసీజర్ ని మనం ఇక్కడ తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఫలితంగా మనకి లవణాలు కానివ్వండి, వృక్షప్లవకాలు కానివ్వండి, ఏదైతే మన ఆహారం లభ్యత అనేది తగ్గిపోతుంది. సో దీంతో ఏంటంటే మనకి ఎక్కువ మంచి ఏదైతే చేపలు ఏవైతే ఉన్నాయంటే, అంటే వాణిజ్యపరంగా ముఖ్యమైన చేపలు ఉంటాయి ఏవైతే, అవి ఆయిల్ సార్డెన్ అని, అంటే ఇండియన్ ఆయిల్ సార్డెన్ అని, ఇండియన్ మెకరైల్ వంటి వాణిజ్యపరమైన ముఖ్యమైన చేపలు ఏంటంటే అనుకూలమైన నీటి పరిస్థితుల కోసం మనం ఇతర ప్రాంతాలకు కానివ్వండి మైగ్రేషన్, అంటే వలస పోవటం కానివ్వండి, అదే లోతైన సముద్ర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వెళ్లి మన పట్టుబడి చేసుకోవటము, వాటిల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం కలగటము, మనకి మత్స్య సంపద తక్కువ దొరకటము అనేది, దానివల్ల కూడా కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మత్స్యకారులకి.
1: ఎల్నినో అనేది తీర ప్రాంత రొయ్యల సాగు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్?
0: ఇక్కడ మనకు ముఖ్యంగా సార్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల పెంపకం అనేది రైతులు చాలా మంది ఎక్కువగా చేపడడం జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఎల్నినో ప్రభావం వల్ల దీర్ఘకాలిక వేడి మరియు అధిక లవణీయత ఉండటం ద్వారా సడన్ గా ఒక అకస్మాత్తుగా ఏంటంటే ఒకసారి మనకి భారీ వర్షాలు అనేవి కురుస్తా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే మనకి లవణీయత ఏదైతే ఉంది, సెలినిటీ అనేది మనకి అకస్మాత్తుగా తగ్గిపోవటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే చేపలపై కానివ్వండి, రొయ్యలపై కానివ్వండి, ఏదైతే ఉంది ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అంటే సడన్ గా నీటి నాణ్యత ప్రమాణాలు అనేది కొంచెం ప్రభావితం లోనవుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని పెరుగుదల పరంగా కానివ్వండి, ఆరోగ్య పరంగా కానివ్వండి, అలానే వ్యాధి నిరోధక శక్తి కూడా ప్రతికూలపై మనకి ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ప్రజెంట్ నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం అనేది చాలా ముఖ్యం.
1: అయితే ఈ రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్? ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, దీన్ని బట్టి చూస్తే ఈ నీటి ఉష్ణోగ్రత వాటికి సరైన అటువంటి ఉష్ణోగ్రతని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఎంత ఉంటే అవి బాగా పెరుగుతాయి?
0: రొయ్యలకు సాధారణంగా ఏంటంటే సార్ మనకి పెంపకానికి 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనకి నీటి ఉష్ణోగ్రత అనేది అనుకూలంగా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఉష్ణోగ్రత ఏంటంటే మనకి జీవక్రియల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఎక్కువ ఆప్టిమం టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే సక్రమంగా మన జీవక్రియల వేగం అనేది మామూలుగా ఉంటుంది. దాంట్ నీటి నాణ్యత పరంగా కానివ్వండి, కొన్ని పారామీటర్స్ అనుకూలంగా ఉండటం, వీటితో పాటు మేత తీసుకునే విధానం కానివ్వండి, అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే నీటి ఉష్ణోగ్రత మారటం ఎక్కువగా ఉండటం వల్ల శారీరక మెటబాలిజం ఎక్కువగా అవటం వ్యాధి నిరోధక శక్తిపై ఏంటంటే ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి.
1: ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అతి ఉష్ణోగ్రతలు మనం గమనించినప్పుడు ఈ చేపల రొయ్యల్ని ఏ విధంగా రక్షించుకోవాలి సోదరులు?
0: మనకి చెరువులో కానివ్వండి, ఏ చెరువు అయినా చూసుకోండి సార్, మనకి చేపల చెరువు కానివ్వండి, రొయ్యల చెరువు కానివ్వండి, కంపల్సరిగా 2.5 మీటర్ లోతు వరకు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే చెరువు లోతు 2.5 మీటర్ ఉండాలి, దానిలో మనం 2 మీటర్ల నీటి మట్టం అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా ఏంటంటే మనకి నీటి ఉష్ణోగ్రత ఏదైతే మనం ఇందాక చెప్పిన విధంగా 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడైతే నీటి లోతు అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, నీటిలో తగ్గిపోయినప్పుడు అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రవహించడం ద్వారా మన కింద అడుగు భాగం కూడా పాచ్ అనేది, అంటే ఆల్గాల్ బ్లూమ్ అంటాం, అది తయారవడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి రొయ్యల మూమెంట్, అంటే రొయ్యల అటు ఇటు కదలటానికి కానివ్వండి, కదలకి కానివ్వండి, వాటికి అడ్డుపడటం ఏర్పడటం జరుగుతుంది. వాటితో పాటు కొంత మేత వినియోగం కూడా కొంచెం కష్టం అవుతుంది, మేత వినియోగించుకోవడం కూడా. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా 2 మీటర్ల నీటి లోతు అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి
1: సార్. అలాగే మనకు రొయ్యల చెరువుల్లో ముఖ్యంగా చేపల చెరువుల్లో కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిఓ తగ్గిపోయినప్పుడు రొయ్యలు చేపలు మనకు తీరాన్ని కొట్టుకొచ్చేసి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎందుకని ఈ డిఓ ఇంత ముఖ్యం?
0: మనకి ఆక్సిజన్ ఎలాగైతే ముఖ్యమో సార్, మనకి చేపలు నీటిలో నివసించే ఏదైతే జీవజాతులు ఏవైతే ఉన్నాయో, అంటే చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, వాటి శ్వాసక్రియ కానివ్వండి, వాటి పెరుగుదల కానివ్వండి, ఆరోగ్యానికి కంపల్సరిగా నీటిలో కరిగిన ప్రాణవాయువు అనేది చాలా ముఖ్యం. సో సాధ్యమైనంత వరకు మనకు ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాణవాయువు అంటే 5 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా ఉండాలి సార్. అదే విధంగా మనకు తక్కువ ఉన్నట్లయితే 2 నుంచి 5 మధ్య ఉన్నట్లయితే చేపలు కానివ్వండి, రొయ్యల పెరుగుదల అనేది కొంచెం తగ్గిపోవటము, దాంట్లో కొంతవరకు ఒత్తిడికి లోనవ్వటము, వ్యాధి నిరోధక శక్తికి తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి అంటే మేత వినియోగం కూడా తగ్గుతుందండి, అంటే కంపల్సరిగా చనిపోవటం అనడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇది ఎలా గుర్తించాలి సార్? చెరువులో ఆక్సిజన్ తగ్గింది అని రైతు సోదరులకు ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి?
0: సార్ ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ అనేది పగటి పూట వృక్ష ప్లవకాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేస్తాయి. అంటే పగటి పూట ఎండగా ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ అనేది లభ్యత అనేది ఎక్కువ బాగానే ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా తెల్లవారుజాము కానివ్వండి, నైట్ పూట రాత్రి పూట కొంత ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి అప్పుడు మనకి ఈ లోటు అనేది కనబడతా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల చెరువులు కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు ఆ టైంలోనే ఎక్కువగా మనకి ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ టైంలో ఏంటంటే మనకి చేపలు కానీ రొయ్యలు కానీ నీటి ఉపరితలానికి వచ్చి నోరు తెరిచి గాలి పీల్చుకోవటం కానివ్వండి, లేదంటే గట్లు అమ్మటి వారమ్మటి రావటం కానివ్వండి, ఈ లక్షణాలనేవి మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ప్రతి రైతు కూడా మనకు తెల్లవారుజామున సమయంలో చెరువు గట్లమ్మటి చుట్టూ ఒకసారి పరీక్షించినట్లయితే ఇటువంటి ఏమైనా రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇటువంటి ఏమైనా అంచులకు వచ్చినాయా లేదా ఎలా ఉంది ఏంటనేది పరీక్షించుకొని దాన్ని ఆక్సిజన్ లోటు ఏమైనా ఉంటే చూసుకుని దాని తగ్గట్టు మనం చర్యలు అనేవి చేపట్టడం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఈ లోటు ఉంటే ఉంది అనుకోండి, గమనించినప్పుడు రైతు సోదరులు వెంటనే ఏం చేయాలి?
0: ముందుగా సార్ మనకి వచ్చినమంటే తాత్కాలికంగా ఇమీడియట్ గా తీసుకోవడానికి అంటే చర్యలు ఎలాగ ఉంటాయంటే రసాయనిక మందులు అనేవి కొన్ని అందుబాటులో ఉంటాయి. అంటే ఆక్సిజన్ టాబ్లెట్స్, అలానే కాల్షియం ఆక్సైడ్ అని చెప్పనండి, అలానే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇలాంటి రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేవి ఉన్నాయి. వీటిని మనం తాత్కాలికంగా ఆ టైంలో మనకి అంటే ముందు మోర్టాలిటీ అనేది రాకుండా ఉండడానికి కంపల్సరీగా ఇవి తాత్కాలికంగా టెంపరీగా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో తర్వాత ఏంటంటే మనకి మేత యాజమాన్యం, ఎప్పుడైతే వాతావరణ డీవో ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి వాటి మేత వినియోగం అనేది చాలా తగ్గిపోతుందండి. మేత వినియోగం తగ్గించాలి మనం వాడటం, అలానే ఎరువుల వినియోగం కూడా మనం ఆపివేయాలి. అవసరమైతే తాజా నీటితో మనం ప్రవేశపెట్టాలి. ఎందుకంటే అలాగనే మనకు ఉన్న పంపులు కానివ్వండి, దేనికి ఏరేటర్ల ద్వారా అంటే నీటి పంకాలంటాం, వీటి ద్వారా మనకి తిరుపుటైతే నీటిలో ఆక్సిజన్ అనేది తయారవుతా ఉంటుంది. సో ముందు దీని ముఖ్యంగా ఏంటంటే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మనకి ముఖ్యంగా ఏరేషన్ చేయడం ఉపయోగకరంగా ఉంటుందండి. సో మనకి ఇందాక చెప్పినట్టు మనకి ప్రతిరోజు తెల్లవారుజామున చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి వాటి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం
1: సార్. అలాగే అమోనియా అనేది బాగా విషపూరితం, ఇది కూడా ప్రమాదం అని చెప్తూ ఉంటారు రొయ్యలకి చేపలకి. ఇది ఎందుకని ప్రమాదం, అలాగే దీని విషపూరితాన్ని ఎలా తగ్గించవచ్చు?
0: ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మోనియా అంటే చాలా విషపూరిత నీటి నాణ్యత ప్రమాణంలో ఒకటి ముఖ్యమైనది చెప్పుకోదలుచుకున్నది అమ్మోనియా సార్. వీటిలో ఏంటంటే నీటిలో మొత్తం అమ్మోనియా ప్రధానంగా 2 రూపాలు ఉంటుంది, ఒకటి NH3 అని NH4+ రూపాల్లో ఉంటుంది. వీటిలో అయనీకరణం చెందని ఏదైతే ఉందో NH3 అంటాము, దాన్ని మనం బాగా విషపూరితపడింది. సో అటు చేపలకి రొయ్యలకి చాలా నష్టం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే నీటి pH మరియు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏంటంటే వీటి అయనీకరణం చెందని విషపూరిత శాతం ఏదైతే ఉందో పెరుగుతుందండి. కాబట్టి అధిక ఉష్ణోగ్రత సమయంలో ఏదైతే ఉందో అంటే సమ్మర్ సీజన్లో కానివ్వండి ఎండాకాలంలో కానివ్వండి అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏంటంటే అమ్మోనియా ఎంత ఉందనేది మనం కంపల్సరీగా దాని రేంజ్ ఆప్టిమం రేంజ్ లో ఉందా లేదంటే ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకుని ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకోటి ఏంటంటే అధికంగా సేంద్రీయ ఎరువులు కానివ్వండి వాడకుండా ఉండాలి, అవసరమైనంత వరకే మేత వినియోగం అనేది జరగాలి. సో ఎప్పుడైతే ఎక్కువ మేత వినియోగం జరిగినప్పుడు ఏంటంటే ఎక్కువగా సేంద్రీయ పదార్థం రూపంలో కింద అడుగున పేరుకుపోవడం జరుగుతుంది, పేరుకుని పోయినప్పుడు కంటిన్యూగా అమ్మోనియా శాతం అనేది పెరుగుతూ ఉంటుందండి. సో దీని ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: సార్ యశ్వంత్ కుమార్ గారు, ముఖ్యంగా మనకు ఎల్నినో పరిస్థితుల్లో రైతు సోదరులు మేత యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలో ఒకసారి వివరించండి సార్.
0: మేత యాజమాన్యం ఎలా ఉంటుందో సార్, మనకి ఈ సమయంలో అంటే ఒక్కొక్కసారిగా సడన్ గా టెంపరేచర్ తగ్గిపోవటము, ఒక్కసారిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పగటి పూట ఉష్ణోగ్రతలు బాగానే ఉంటున్నాయి, సడన్ గా మళ్ళీ నైట్ వచ్చేసేసరికి సడన్ గా భారీ వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సమయాలు ఏంటంటే ఒక్కసారి ఇందాక చెప్పినట్టు ఆక్సిజన్ అనేది ఎమ్మటే తగ్గిపోతూ ఉంటుంది. సో వీటితో పాటు మనకి మేత యాజమాన్యం కూడా చాలా చేపట్టాలి. ఎలాగంటే మనకి మేత వినియోగం టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ మేత వినియోగం కూడా తగ్గుతుందండి. సో ఎటువంటి ఎప్పుడైనా కూడా మనకి నీటి నాణ్యత ప్రమాణాల్లో ఉష్ణోగ్రత కానివ్వండి, అలానే నాణ్యతలో ఎటువంటి మార్పులు ఏమైనా వచ్చినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి మనకి అమ్మోనియా ఉన్నప్పుడు లేదంటే ఆక్సిజన్ తగ్గినప్పుడు కానివ్వండి, ఈ వాతావరణం సడన్ గా నీటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మేత వినియోగం కూడా తగ్గించాలి. ఎటువంటి మేత అనేది ఎక్కువగా వాడకూడదు. ఇలా మిగిలిపోయిన మేత అంటే ఎక్కువగా వాడినప్పుడు ఏంటంటే మిగిలిపోయిన మేత ఏదైతే ఉందో అది సేంద్రీయ పదార్థం రూపంలో మనం మార్పు చెంది అమ్మోనియా కానివ్వండి, అలానే నైట్రైట్ మరియు ఆక్సిజన్ లోపం వంటి సమస్యలు దారి చేయవచ్చు. సో అందువల్ల ఏంటంటే రొయ్యలు కానివ్వండి చేపల ప్రవర్తనను గమనించి అవసరమైన మోతాదులోనే మనం మేత అనేది ఇచ్చుకో ఉండాలి. ఇలా ఆహారాన్ని సమర్థవంతంగా నియంత్రించి వినియోగించడం

0: కూడా ముఖ్యమండి. దీని లక్ష్యాలు ఎలా, ఎందుకువల్ల మనం మేత యాజమాన్యం చేపట్టాలని చెప్పుకున్నట్లయితే, ఆహారం అనేది గరిష్టంగా వినియోగింపబడేలా చేయడం మెయిన్. అంటే మనం వేస్ట్ ఏదైనా చేయకూడదు, సో వాటి వ్యర్థాలని తగ్గించాలి. దీనితో పాటు పర్యావరణంపై తక్కువ ప్రభావం కలిగించేలా మనం చూసుకోవాలి. దీని ద్వారా మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో ఉత్తమ ఎఫ్సీఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, ఈ ఎఫ్సీఆర్ ను ఉత్తమంగా మనం సాధించగలుగుతాం. ఇది మేత యాజమాన్యం చేపట్టడం ద్వారా కూడా మెరుగైన నీటి నాణ్యత మరియు మట్టి నాణ్యతను కూడా మనం పెంపొందించిన వారం అవుతాం. సో వీటితో కూడా మనకు లాస్ట్ చివరగా మనకి రొయ్యలకి గరిష్ట వృద్ధి అంటే పెరుదల రేటు గానే ఉండి చివరగా ఉత్పత్తి అనేది సాధించిన వారం అవుతాం. సో దీని ద్వారా మెయిన్ కల్చర్ లో, రొయ్యల కల్చర్ కానివ్వండి, చేపల పెంపకంలో కానివ్వండి, ముఖ్యంగా 60% వరకు మనకి మేత మీదే ఖర్చు అవుతుందండి. సో ఎప్పుడైతే మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో దాని ద్వారా మనకి ఆటోమేటిక్ గా మనకు ఆర్థికంగా లాభాలనేవి మిగులుతాం.
1: సార్, అలాగే ఈ రొయ్యల చెరువుల్లో చేపల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది చెప్పండి.
0: ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు రొయ్యల చెరువుల్లో యాంటీబయాటిక్స్ అనేది బ్యానిడ్, అంటే అసలు యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు రొయ్యల చెరువుల్లో. ఎందువల్ల యాంటీబయాటిక్స్ వాడినందువల్ల ఏంటంటే మనకి రాష్ట్రంలో నుంచి ఎక్కువ భాగం, ఇంచుమించు ఎక్కువ భాగం ప్రొడక్షన్ అనేది అదర్ కంట్రీస్, వేరే దేశాలకు అనేది ఎక్స్పోర్ట్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనకి ఆ కంటైనర్లు అనేవి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ అనేది పడతా ఉంటుంది. సో దీన్ని నిర్మూలించాలంటే కంపల్సరీగా మనకు మనకి యాంటీబయాటిక్స్ బదులు రొయ్యల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అనేది వాడకం అంత శ్రేయస్కరం. ప్రోబయాటిక్స్ అనేది మంచి లాభదాయక బ్యాక్టీరియా అండి. సో ఇది వ్యాధిజనక బ్యాక్టీరియల ప్రభావాన్ని తగ్గించడం కోసం వాడతారు. సో కొన్ని ఏంటంటే మేత ద్వారా ఇచ్చే ప్రోబయాటిక్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఉదాహరణకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం. ఇవి ఏంటంటే ఆహార నాళంలోని వ్యాధికారక బ్యాక్టీరియల ప్రభావాన్ని తగ్గించి మంచిగా గ్రోత్ పెరుగుదలని పెంపొందించేలా చేస్తుంది, అలానే జీర్ణక్రియకి సహకరిస్తుంది. సో అలానే నేల మీద కూడా వాడే ప్రోబయాటిక్స్ కూడా కొన్ని జాతులు ఉన్నాయండి, బ్యాసిలస్ జాతులు, అలానే నైట్రోసోమోనాస్, నైట్రోబాక్టర్, రోడోకోకస్ వంటి జాతులున్నాయండి. ఈ జాతులు ఉన్న ప్రోబయాటిక్స్ మనం వాడుకుంటా ఉండాలి. సో ఇందాక మీరు చెప్పినట్టు అమ్మోనియా, నైట్రైట్ వంటి విషపు వాయువులు ఏవైతే చెరువులోనికి విడుదల చేయకుండా సేంద్రీయ పదార్థాలు విచ్ఛిన్నం చేసే పనిని ఏవైతే ఉన్నాయో, మనం నైట్రోసోమోనాస్ కానివ్వండి, నైట్రోబాక్టర్ కానివ్వండి, ఈ రోడోకోకస్ బ్యాక్టీరియాలు వాటి పని తీరు పనిచేస్తూ ఉంటాయి. సో వీటితో కూడా మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఒక విస్ఫూర్తం అనేది ఒక నీటి నాణ్యత ప్రమాణం అండి. దీన్ని కూడా మనం ఏర్పడకుండా చేయకుండా ఉండడానికి మనకు రోడోకోకస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకి దాన్ని ఏర్పడకుండా తోడ్పడుతుందండి. సో అందువల్ల ఏంటంటే ప్రోబయాటిక్స్ వాడకం ద్వారా వ్యాధుల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు.
1: సార్, అయితే ఎల్నినో సమయంలో మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి.
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, సడన్ గా ఇప్పుడు కొంతమంది వాతావరణం బాగున్నప్పుడు ఈ మధ్య కాలంలో కూడా సముద్రంలోకి వెళ్తున్నారు. వెళ్లిన సందర్భాల్లో ఈ ఒక్కసారిగా వర్షాలు కొంచెం వాయుగుండాలు ఏర్పడడం ద్వారా ఈ మధ్య కాలం కొంత మత్స్యకారులు కూడా కొంచెం చనిపోవడం జరిగింది. సో ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం ఏదైతే వాళ్ళు మత్స్యకార డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే సలహాల సూచనలను కంపల్సరీగా పాటించాలి సార్. వాతావరణ పరిసూచనలు మరియు చేపల లభ్యత మార్పులు నిరంతరం అనేది గమనించాలి. అంటే చేపలు ఎక్కడెక్కడ మనకి లభ్యత ఎక్కువ ఉంది అటువంటి మనం చూసుకొని ఆ ప్లేస్ లో మనం వెళ్లి ఎక్కడ లభిస్తున్నాయి గమనించి మనం ఆ శాస్త్రీయ సలహా అనుగుణంగా ఏంటంటే చేపల వేట ప్రణాళికలు అనేది మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటే భద్రత కూడా అత్యంత ప్రాధాన్యత అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
1: అశ్వంత్ కుమార్ గారు, చివరిగా మత్స్యకారులకి అలాగే చేపలు రొయ్యల రైతులకి కొన్ని సూచనలు చేయమంటే ఏం చెప్తారు మీరు ఇటువంటి పరిస్థితుల్లో?
0: సో చివరిగా ఏంటంటే మనకి వాతావరణ మార్పులను మనం పూర్తిగా నియంత్రించలేకపోయినా వాటి ప్రభావాన్ని ఏంటంటే శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో తగ్గించవచ్చు. ఇక్కడ సముద్ర పరిస్థితులను నిరంతరం గమనించడం, వాతావరణ హెచ్చరికలను పాటించడం, చెరువుల్లో నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడం, అలానే సరైన మేత మరియు ఏరేషన్ నిర్వహణ పాటించడం చాలా ముఖ్యం. సో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా మత్స్య శాఖ కానివ్వండి, ఈ ఆక్వాకల్చర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో కానివ్వండి, శాస్త్రవేత్త సలహాలు అనేవి తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా ఏంటంటే మనకి వాతావరణాన్ని గమనించండి, నీటి నాణ్యతను పరీక్షించండి, సరైన సమయంలో సరైన యాజమాన్య చర్యలు చేపట్టండి అనేది ప్రతి మత్స్యకారుడు ఆక్వా రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సందేశం అండి.
1: ధన్యవాదాలండి యశ్వంత్ కుమార్ గారు. రైతు సోదరులు, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకార రైతులు ఉన్నారో, ఆక్వా రైతులు ఉన్నారో, ఈ ఎల్నినో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, దాని నుండి రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు వహించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం మీదింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆయిల్ పాములో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 6.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఇటీవల సర్పిలాకార తెల్లదోమ తీవ్రత పెరగటం వల్ల ఈ పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. సర్పిలాకార తెల్లదోమ ఒక పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. ప్రపంచీకరణ, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదలతో దేశాల మధ్య ఉన్న భౌగోళిక అడ్డంకులు తగ్గిపోయాయి. దీని ఫలితంగా ఒక ప్రాంతానికి చెందిన కీటకాలు ఇతర ప్రాంతాలకు సులభంగా ప్రవేశించి రైతులకు భారీ ఆర్థిక నష్టాలను కలుగజేస్తున్నాయి. అటువంటి ముఖ్యమైన కీలకాలలో సర్పిలాకార తెల్లదోమ ఒకటి. ఇది భారతదేశంలో 2016లో తమిళనాడులో మొట్టమొదట గుర్తించబడింది. తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించి ఆయిల్ పామ్, కొబ్బరి, జామ, సీతాఫలం వంటి తోట పంటలపై తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. స్థానికేతర చీడ కావడం, సహజ శత్రువులు తక్కువగా ఉండటం వల్ల ఈ తెల్లదోమ వేగంగా విస్తరిస్తోంది. అలాగే తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తోంది. సర్పిలాకార తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల, ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకుని వాటిపై నల్లటి మసిమంగు శిలీంద్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంద్రానికి సహజ నియంత్రణ పరిమితులు అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకార తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడే సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఈ పరిస్థితుల్లో వాడవలసిన నియంత్రణ పద్ధతులు పర్యావరణ హితమైనదిగా అలాగే దీర్ఘకాలిక ఫలితాలు అందించేటట్లుగా ఉండాలి. ఈ తరుణంలో ICAR భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగివారు సర్పిలాకార తెల్లదోమ తీవ్రంగా వ్యాప్తి చెందిన ఆయిల్ పామ్ తోటల్లో పరిశోధనలు నిర్వహించి ఆస్పర్జిల్లస్ SP R55 అనే శక్తివంతమైన కీటక సంహార శిలీంద్రాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఇది సర్పిలాకార తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించగల జీవ నియంత్రణ సాధనంగా నిరూపితమైంది. ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంద్రం స్థానికంగా లభించిన శాస్త్రీయ పరిష్కారం గురించి మనం చూసుకున్నట్లయితే ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంద్రం తెల్లదోమ పిల్ల అలాగే తల్లిపురుగు దశల్లో వాటికి వేగంగా వ్యాధిని కలగజేసి వాటిని సంహరించగలదు. క్షేత్రస్థాయిలో 2 సంవత్సరాల పరిశోధనల్లో ఈ శిలీంద్రం 15 రోజుల్లో 94% కంటే ఎక్కువ తెల్లదోమ నివారణను సాధించింది.
0: ఆయిల్ పాములో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియోతో మిట్టి కి సెహత్ బిగడనే లగీ హై
3: और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
2: परम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे.
2: सच
3: बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती.

0: అది నువ్వు యాప్ ద్వారా? అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ బార్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు, ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

0: బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాదరంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
3: నమస్కారం సార్.
2: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
3: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే ఏప్రిల్ 1/2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
2: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాలల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
3: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలు అంటే సిఎన్సీపీ పిల్లలుగా చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్ధతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
2: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
3: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడాను వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో. దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సిసిఎస్ సార్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్లకు అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
2: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలకి ఆ పిల్లలను తీసుకుంటారా?
3: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు అని ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరు అన్నట్లుగా ఆ కుటుంబాన్ని సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్. అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర డీసీపీ యూనిట్ అని ఉంటుంది సార్. సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా సిఎన్సిపి పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
2: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్ ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
3: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబం అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిశు సంక్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్ ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
2: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి, ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాటు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
3: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోనూ లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఒక ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్ళకి అవసరమైన విద్య తదితర అవసరాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ళ జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేయూతను అందజేయడం జరుగుతుంది.
2: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
3: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
2: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంత మందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీసుకున్నారు?
3: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర ఉంది, అంటే 2022 April 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫాన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫాన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాసల్ల నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతుంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పిఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాసల్ల స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో, అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాసల్ల పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాసల్ల పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాసల్ల నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతుంటుంది సార్.
2: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి, అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
3: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెరికి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సిన అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడాను సెంట్రలైజ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0-6 ఇయర్స్ ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబౌవ్ 6 ఇయర్స్ నుండి up to 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఏమో సీసీఐ లో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసీ అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తిలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
2: ఇది రావాలి.
3: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడాను మన బార్డర్ ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిపి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడాను మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
2: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు, అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
0: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: ఇది మీ హలో అభిరుచి.
1: కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
7: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి మీరు కోరిన పాటలు వినడానికి మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 7901084415. ఈ నెంబర్కు మెసేజ్ చేసి మీ వివరాలు తెలుపగలరు, మరియు మీరు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారో తెలుపగలరు. కార్యక్రమంలో ముందుగా మన అభిమాన శ్రోతలు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. మగధీర చిత్రంలోని పంచదార బొమ్మ బొమ్మ అనే పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పాకుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక అందరి కోసం ఈరుముడి మూవీలో నుంచి మళ్ళీ పూల పల్లకి సాంగ్ వినిపించండి మేడం. మల్లె పూల పల్లకి సాంగ్, ఓకే ప్లీజ్ అంటున్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్, అందరి కోసం సంసారం ఒక చదరంగం మూవీ నుంచి టైటిల్ సాంగ్ను వినిపించండి అంటున్నారు. ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, మహమ్మద్ రఫీ, పోలయ్య, అహోబిలం వెంకటేశ్వర్లు, కిరాణా కొట్టు సుధాకర్, పూజారి ధనుంజయ్ మరియు ఇతర మిత్ర బృందం కోసం కూడా అట వీరు పాటను కోరుతున్నారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్, ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి, నమస్తే అంటున్నారు. ఓకే అండి, చదివేశాం కదా. కార్యక్రమంలో ఇప్పుడు పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక అభిమాన శ్రోత తెలియజేస్తున్నారు, నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్తే. ఎనీ సాంగ్ మా కోసం ప్లే చేయండి అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక బాలు వినయ్ కుమార్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి, నమస్తే అంటున్నారు. ఓకే అండి, ప్లీజ్ ప్లే పాగల్ గీతా గోవిందం మూవీలో నుంచి. ఇంకేం కావాలి సాంగ్ని మా కోసం ప్రసారం చేయని నమస్తే అంటున్నారు. ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. హాయ్ హలో నమస్తే సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరపున బంగారు కానుక సినిమాలో నుంచి నడక హంసధ్వని రాగమే అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటున్నారు. గుడ్ నైట్ నమస్తే అంటున్నారు. ఓకే అండి, మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ నమస్తే సింహపురి ఎఫ్ఎం ఆర్జీ గారికి అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాల్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఓకే అండి, కార్యక్రమంలో ఇప్పుడు బంగారు కానుక చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి

0: వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో గుడ్ ఈవినింగ్ అంటున్నారు, హలో వాట్సాప్ అభిరుచికి అంటున్నారు. భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి వామ్మో అయ్యో అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. ఇక ఆకాశవాణి సింహపురి వారికి ప్రత్యేక వందనములు అంటున్నారు. మీకు కూడా నమస్కారాలండి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నుంచి గురువిరెడ్డి, బ్రహ్మయ్య, హరినాథ్, ఆరాధ్య, శామ్యుల్, లాస్య మరియు వారి మిత్ర బృందం అయితే కోరుతున్నారు. దశావతారం నుండి రాయిని మాత్రం కంటే అనే పాటను మా కోసం వినిపించగలరని కోరుతున్నారు. మా పాట వినిపించగలరు మేడం అంటున్నారు. ఎవరు ఎవరు ప్రసన్నలక్ష్మి గారికి వాట్సాప్ ఆధారిత అనుకోవడంతో నేను గుర్తుపట్టలేకపోయాను. బంగారు తల్లి దాదాపుగా స్వరాలన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయట. ఓకే, చిట్టి చెల్లెలు చిత్రం నుంచి బంగారు తల్లి బిలేటెడ్గా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. చిట్టి చెల్లెలు చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త. ఇంకా మేడం ప్రసన్నలక్ష్మి గారు పాజిబుల్ అయితే ఈ సాంగ్ని ప్లే చేయండి మేడం ప్లీజ్ అంటున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి పాగల్ మూవీలో నుంచి సరదాగా అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, అందరి కోసం జల్సా మూవీలో నుండి ఈ పాట.

అభిరుచి వాట్సాప్ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలైతే కోరుతున్నారు. వీరు సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్. మనసిచ్చి చూడు చిత్రం నుంచి మణిశర్మ గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనలు నాలో ఏదేదో అయిపోతున్నది అంతే ఈ ప్రేమ వరుస అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇక మా ఊరి మొనగాడు చిత్రం నుంచి పాటనైతే కోరుతున్నారు. యాదగిరిగుట్ట కాడ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్స్, విద్వన్. ఇంకా బొబ్బిలి సింహం చిత్రం నుంచి కిట్టమ్మ, లీల, వెంకమ్మ గోల అనే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్. నెల్లూరు జిల్లా కొడవలూరి మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, తైలశ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్, అమీర్ చాబాష హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీళ్ళందరూ కూడా కొత్త జీవితాలు సినిమా నుంచి మాకు పొంగి పొరలే అందాలెన్నో అనే సుమధుర గీతాన్ని ప్రసారం చేయగలరని మనవి. నమస్సుమాంజలు అంటున్నారు. మీకు కూడా నమస్సుమాంజలండి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోని గోదారి గట్టు మీద అనే పాటను మాకోసం వినిపించగలరు అంటున్నారు. కోనసీమ జిల్లా మోరిపులం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. ఇంకా సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కొరకు మంగమ్మ శపథం చిత్రం నుంచి గోదారి గట్టుంది అనే పాటను వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇంటింటి రామాయణం మూవీ నుంచి వీణ వేణువైన సరిగమ విన్నావా అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో వసంతం చిత్రం నుంచి గాలి చిరిగాలి అనే పాటను మా కోసం ప్రసారం చేయమంటున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, ముసాపేట, నరేష్. ఓకే, హాయ్, హలో, నమస్తే, మా పాట వినిపించినందుకు ధన్యవాదాలు అంటున్నారు తబలా మస్తాన్ భాష. రేపటి పౌర్లో చిత్రం నుంచి టైటిల్ సాంగ్ వినిపించగలరు అని కోరుతున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా. నేనున్నాను మూవీలో నుంచి పాటను వినిపించగలరు అంటున్నారు మధుసూదన పాపినేని పాలెం నుంచి. గుడ్ ఈవినింగ్ సింహపురి ఆకాశవాణి వారికి అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అని. రాజేంద్రుడు గజేంద్రుడు పాటలోని కుక్కు అనే పాటను వినిపించగలరు అని కోరుతున్నారు. ఇక సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కోసం విక్కీదాదా చిత్రం నుంచి జారిందమ్మా జారింది అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. ఇక అనుమానాస్పదం మూవీలో నుంచి ప్రతి దినం నీ దర్శనం దొరుకునా దొరుకునా సాంగ్ను వినిపించండి అని కోరుతున్నారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి మెసేజ్ చేసిన అభిమాన శ్రోతలందరికీ ధన్యవాదాలు. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తల వివరాలు. యుద్దాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్ర

0: వ్యవస్థను పూర్తిగా గౌరవించాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమాపేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్య దేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ది ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపచేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి, అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత్ సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కే భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయి నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైన్. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైన్. సర్కార్ కే లియే యువాఓ కి తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మేధ ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమావేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా

0: ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రత్యేకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
1: आज जब 62 करोड़ ऐसे युवा और जो एक्सपर्ट्स बता रहे हैं कि 2029 में अभी का जो भारत है वो लगभग 35 साल की इर्द गिर्द 62 करोड़ लोग हैं और 2029 में आधी आबादी हमारी लगभग 25 साल के अगल बगल होगी. ऑपरेशन सिंदूर का जो परसेप्शन था, अरे ऑपरेशन सिंदूर हमने 1947 के बाद बहुत युद्ध लड़े और पहला ऐसा रिवेंज था, क्या सब तो गवाओ, पहला ऐसा रिवेंज था, युद्ध था जो हमने अपने इंडिजिनस सिस्टम से पाकिस्तान को नी पिला दिया. दिस दुनिया इसलिए हतप्रभ है.
0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బి పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బి తీసుకునే వేగవంతమైన సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బి జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని, భారతదేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు. తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వేశాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు ఏ కులం కానీ వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీనోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారి అద్భుతమైన బాణిలో ఎస్పీ బాలుగుంతలో ప్రకాయ ప్రవేశం చేసిన మధుర స్వరం మీకోసం.

జూనియర్ జూనియర్ జూనియర్ జూనియర్ ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకు రాయి తొందర నీకు.

కార్యక్రమంలో చివరిగా వినండి, చోరీ చోరీ చిత్రం నుంచి లతా మంగేష్కర్ ఇంకా మన్నాతే పాడిన పాట, గీత రచన హస్రత్ జైపూరి.

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహా.

పాప మరిగా గరిజ నిజ గరిజ సని పని.

మదీయ గురుదేవులైన ఏరుకాల రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ. వినుడి.

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితుని రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు. నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది, నేను ఆశించిన అల్లుడు లేకపోయే గదా అని నా బాధ. ఎందుకంటే

పరక్రమ విక్రముడు పార్థుడు వాణి కోసంగ గంటిని వారిజనేత్రిని ఎట్లు పెరవారి కోసంగుతు పుత్రి.

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికనిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి. పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయాక్షి, ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల ద్వారా భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకొని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకొని, పాండు నందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండు నందనులు మాతృ సఖితులై పాం

0: పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా,
1: పోయి రెండు పాంచాల నగరమున పోరి.

పాండునందనులారా, మీరు ధర్మానిష్ట గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి

వ్యాసుడు వెళ్ళిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలు ఆడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్ర చేసి, ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా వచ్చున్నది?

ఓరీ మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్ళిపోండి. పార్థుడు కోపావేశపరుడై తన చేత కొరవి గిరగిరం దిప్పుకొని చువానిపై దుమ్మికి అనరాత్రమ్మున వాని రథము గొల్చిన

పడలాగి ధర్మరాజు సాన్నిధ్యమునకును రాగా. అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగార పర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగార పర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగార పర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

కుంభీనసి హస్తమును జోడించి, మహానుభావ, నా భర్తను ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగార పర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగార పర్ణుడు అర్జునుని పాదాల పైనబడి కరు

మహావీర, నీవు నాలో ఉన్న గర్వం అణచేయి, కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతేకాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్దనున్నటువంటి కామాస్యములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాస్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్ళిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీల్య నగరమునకు పోచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది రాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి విని

రించిన ద్రుపదుడు కొనకెట్లు పరిణ మన రించిన ద్రుపదుడు కొనకెట్లు పరిణ పిలుచు విని పిలుచు చున్నదీ పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహమందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదంగా ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను. ఆ సుకుమారి రూపు కర్ణార్పక చూచుచు

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము తిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేపట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడం అసాధ్యమని కొందరు మేము పెళ్లి చూద్దామని వచ్చామని కొందరు కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కాని యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు ద్రౌపదికి మగడు దొరకడు కాని ద్రుపదుడి ఈమెను దేవతా మందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి

0: సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కాని అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. మా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పార్థుని గమనించాడు. ఈ లోపల బలరాముడు వాసుదేవుని గాంచి, కృష్ణ
1: చోచుచు నూరుకుంటివే చోచుచు నూరు

నరనాదులల్ల సంకోచము గల్గి యంత్రమును కొట్టక సాధ్యము లేక నేలపై చూచిరి. యంత్రమును నరికి సుందరి పాణి గ్రహింపక ఆలోచన చేసేదే కమ

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకు ఒక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టు అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. అటులనా? ఎవరా మహానుభావుడు? నీకు చూపిస్తాను చూడన్నా.

చనిపోయిరిలక్క ఇంట ఎల్దని జనులాడుకొనుట మాట ఏగా చనిపోయిరిలక్క ఇంట ఎల్దని

అన్నా, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు. ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి మించి.

जय पुंडरीक वरद गोविंद। అన్నయ్యా, మన అర్జునుడి నిమిషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోర్కె తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్యా. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది. యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

ద్రౌపదికి తగినట్టి మగడే, ఏమే అట్ల మెదవు, ఏ పుట్టలో నెట్టి పామున్నదో ఎవరికెరుక. క్షత్రియులంచు మిసాలు పెంచిరే కాని రాజులా వీరు ఉత్తరాజులే సుమే. ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము క్షత్రియ కురగం.

0: సతులారా, ఈ అందగాడు మత్స్యంత్రాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియ కుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: సమజవర గమన సాధృ

రోమా తృజ సప్తస్వర వేదసి రోమా తృజ సప్తస్వర నాదా కుల దీప స్వీకృత నాదా కుల దీప.

గమదని సదని మదని సా గజని దని సని దమ గమదని సని దమ దని దమ గమ సగమదని సా మజవర గమ గమదని సదని మదని సా గజని దని సని దస సంది దమ నిన్ని దమ గజ మదని సా మజవర గమ గమదని సదని మదని సా ని సని దని సని దమ గమదని సా గమ గజని దని సని ద గమద ni sani da ni sani da ma ga ma da ma ga ma ga ma da ni sani da ga sa sa ni ni sa sa da da ni ni sa ma ma da da ni ni sa ga ma da ni sa ga ma ga sa ni ni sa da da ni ma ma da sa ga ma ni sa ma ga da ma ni da sa ni sa

ఫెవర్ అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా విల్లు మోపెట్టి శరము సంతించి విడిచిన యంత్రము దాకి పిల్లు మోపెట్టి శరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు బీతిల్లి చెవి సోకి బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా పైన రైలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది గొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి, అమ్మా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనం అందరం వెళ్లి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరూ దుర్యోధనాదులు నిలదీశారో ద్రుపదుడు బాధపడుతూ, పాండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుదకు పండితుడకు బ్రాహ్మణకి ఎవలసే ప్రారబ్ధమునా.

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కమ్మడిగా వస్తే నేనేమి చేయుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకు ఇలా ఆ రాజుని ఇలా నిలదీస్తున్నారెందుకు? అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టును లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయే ద్రుపద పేద

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షమెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్మలందరిని అవమానించవరచనించితివా? బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే

ఓ ఏం త్రిపద, బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుశ్యాల వల్ల కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదల అగ్రహారములిచ్చుకో. అంతేగాని చే మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టద్యుమ్నుడు ముందుకొచ్చి పైకి లేచి, ఓయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యంత్రాన్ని కొట్టిన వాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కాని రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందన, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యంత్రాన్ని కొట్టిన వాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి. ద్రౌపదిని తప్పే ఉన్నది, బ్రాహ్మణుడు మత్స్యంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించు సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానేటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడు ఆ మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు, తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి, బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపం వచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి, లే సుబ్బావదాని సోమావదాని చూతురే.

మోచి మీద గొట్టువాడిని ముట్టుకున్న పాపను మోచి మీద గొట్టువాడిని ముట్టుకున్న మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవడు మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవడు చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బామదాని చేతగాని వారమా సోమావాదం ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి ఆరింతట తాబెట్టు ఊరి పంపకంబు చేయ మల్లు బట్లు ఈ రాత్రికి పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు వీరుల పిలుచుకురమ్ము వీణి గోబలెచ్చజే చూ

బ్రాహ్మణులందరూ పట్టువస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోను చిత్రాసనములతోను కసిదీరా రాజుల పైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్లల్లోకి విసురుతున్నారు. కొందరు

అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపదరాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథముతోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధను పైబడగా దుర్యోధనుడు బాణ పరాక్రమానికి ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజులపై కొగు దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తూట్లుబడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావులను రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతే కాదు, అనేకమైనటువంటి ఉడుదుడుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక్క పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురు దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరుదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టజ్ఞ్మునులు కూడా అక్కడికి అరుదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన. ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా, వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా, నీ అనుమానం తీరినదా? ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము. అనంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు జై ఇందిరారమణ గోవింద. పాండవులు ద్రుపదుడు అందరూ కూడా సర్వంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకో నిత్య జయ మంగళం ప్రహ్లాద నారదాది భక్తులో పొగడుచు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకో నిత్య జయ మంగళం శ్రీరామాయ మంగళం సీతామనోహ చక్రవర్తి తనూజాయ సార్వభౌమ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపది కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.